ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 106.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 27వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 18వ తేదీ శుక్రవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5 గంటల 54 నిమిషాలు దాటి 6 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ముందుగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో మరీచిక సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం వింటారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో దేవిస్తుతి, 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తిలో యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీజయ్ గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:00 ఖమ్మం జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్.

ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన చిత్రకారుడిగా ఒక ప్రత్యేక శైలిని అభివృద్ధి చేసిన శ్రీ కప్పారి కిషన్ గారితో కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ వింటారు. అనంతరం ఇది మన చట్టం శీర్షికన సర్ఫేసి యాక్ట్ విధి విధానాలు. ఈ అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ హరీష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కళ్యాణి లక్ష్మీనారాయణ గారి వీణావాద్యం వింటారు. మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ఈ ఉదయం 9:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. పగలు 11:03 నాటకం ఒక నటన నాటకం వింటారు. రచన శ్రీ సూరంపూడి శ్రీదేవి, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం జంగ అనిల్ కుమార్. మధ్యాహ్నం మా ప్రసారంలో 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం ఉంటారు. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో సుస్థిరమైన ఆహారపు అలవాట్లతో ప్రకృతి పదిలం. ఈ అంశం గురించి పక్కీ చంద్రకళ గారితో పరిచయం వింటారు. 12:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కార్యక్రమంలో జోసెఫ్ పబ్లిక్ స్కూల్ కింగ్ కోటి బాలలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.

ఇక సాయంత్రం మా ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కన్నం రాజమ్మ బృందం ఆలపించిన జానపద గీతాలు, 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చారిత్రక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయంలో నీటి వినియోగం గురించి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నీటి యాజమాన్య ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారు అందించే వ్యవసాయ సూచనలు వింటారు. రాత్రి 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, ఇంకా అధిక దిగుబడికి ఖరీఫ్ పంటల్లో సుస్థిర వ్యవసాయం సమగ్ర పోషక నిర్వహణ ఈ అంశం గురించి వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నళిని గారితో పరిచయం కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవ, దీనిపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటారు విజయవాడ కేంద్రం నుండి రిలే. రాత్రి 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమంలో సంస్కృత భాషా ప్రాముఖ్యత ఈ అంశం గురించి డాక్టర్ పాటూరి నాగరాజు గారి సంస్కృత ప్రసంగం వింటారు. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, ఇంకా రాత్రి 10:00 మధుర గీతాలు. మా ఈ ప్రసారంలో పగలు 9:30 తిరిగి 10:03 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే నవీన్ సక్సేనా. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि भारत सेमीकंडक्टर उद्योग के लिए पसंदीदा केंद्र बनने के लिए हर महत्वपूर्ण कदम उठा रहा है. नई दिल्ली में सेमीकॉन इंडिया सम्मेलन में श्री मोदी ने कहा कि आपूर्ति श्रृंखलाओं को हथियार की तरह उपयोग करने के बीच दुनिया को नए और विश्वसनीय विनिर्माण केंद्रों की आवश्यकता है और भारत इस जरूरत को पूरा करने की तैयारी कर रहा है.

అనే పదాన్ని అసత్యమైన ఆశలు లేదా లభించని కోరికలు సూచించడానికి ఉపయోగిస్తారు. ధనం కోసం పరిగెత్తటం కొన్ని సందర్భాలలో మరీచికను వెంబడించినట్లే.

0: శరీరాన్ని మెరిపించున్నది, చూడగానే చిత్తమును చెలింపజేయనది, దగ్గరకు చేరగానే దూరమైపోయినది మాయ వయలోకం. ఇదంతా మరీచికేశుమ. లోకంలోని ఆశలు, ఐశ్వర్యాలు, సౌందర్యం, నేను అనే అహంకారం, ఇవన్నీ మాయాస్వరూపమైన మరీచికలు అని సందేశం. యవ్వన సౌందర్యముల్ యుగ యుగముల నీతి శాశ్వతమని మదిలో సంభ్రమించితి, వేళ వేళలతో వాడిపోవునని అది అస్వరమైన అందము మరీచికేశుమ. భోగముల బాటలో మునిగిన మనసు యోగమును మరచి సంచరించు జనులు సత్యమును గ్రహించినప్పుడే తెలియన్ మాయామయ జగమిదంతా మరీచికేశుమ. సత్యహరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడి పాత్ర చేత ఇదే నిజాలను చెప్పిస్తారు. మాయామయ జగంబె నిత్యమని సంభావించి మోహమ్మునన్ నా ఇల్లాలని నా పుత్రులని ప్రాణమ్ముండు నందాక అల్లాడిన ఈ శరీరమని ఒక నిజమైనటువంటి విషయాన్ని ఆ పాత్ర ద్వారా చెప్పిస్తారు. అంటే ఈ జగత్తులో కనిపించేదంతా మిథ్య, ఇది నిజమని మనం నమ్మకూడదు అని భావం. ఈ జగత్తు మరీచిక మాయాస్వరూపం. సంపద, సుఖాలు, పదవులు అస్వరమైనవి. మనిషిని నిలబెట్టేది ధర్మం ఒకటే. సత్యం, నీతి, నిజాయితీతో జీవించిన వాడే చిరస్థాయిగా నిలుస్తాడు అని గొప్ప తాత్విక భావగర్భితమైన విషయాలు తెలియజేస్తారు. ఎడారిలో ఒక కుందేలు వెళుతుండగా దాహం వేస్తుంది. దూరంగా మెరిసే నీరు కనిపించింది. వేగంగా పరిగెత్తుతూ ఎంత దూరం వెళ్ళినా నీరు కనిపించలేదు. అప్పుడే ఎదురైన ఒంటె చెప్పింది, అది నీరు కాదు, అది మాయ మరీచి అని చెప్పగా కుందేలు నిజం గ్రహిస్తుంది. తృప్తి అనేది ఒకటే ఈ మాయ నుండి కాపాడేది. సోము అని బాలుడు రోజూ మిఠాయిల కోసం ఆశపడేవాడు. అతని తల్లి అత్యాస మంచిది కాదని చెప్పినా వినేవాడు కాదు. ఒకరోజు కళలో జరిగింది. తరిగిపోనన్ని మిఠాయిల మధ్య ఉన్నాడు, తింటున్నాడు, చాలా చాలా ఇంకా తింటున్నాడు. కడుపు నొప్పి ప్రారంభమైంది. ఇదంతా నిద్రలో కళ లేచి తల్లికి అడిగాడు మిఠాయిలు కనిపించవేమని. ఇదంతా నీ భ్రమ మరీచిగా అని తల్లి చెప్తుంది. అనగా మనకు సత్యమైనటువంటి విషయాల మీదనే శ్రద్ధ పెట్టాలి, కానీ అసత్యమైనవి ఆచరణ సాధ్యంలో లేని వాటి గురించి మనం ఇష్టపడటం లేదా కోరుకోవటం మరీచికేనని దీని భావం.
1: ఇంతవరకు మరీచిక సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలు, రేపటి భావన కార్యక్రమంలో
2: జీవితం అంటేనే సుఖదుఖాల మయం, పెద్ద కష్టమో చిన్న కష్టమో
1: నిరాశ గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి భావజాలం వింటారు.
3: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో దేవీ స్తుతి వింటారు.

భక్తి రంజని కార్యక్రమంలో ఇంతవరకు దేవీ స్తుతి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు.

0: ఈనాటి కార్యక్రమంలో పత్తిలో యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీజయ్ గారు అందిస్తున్న వివరాలు విందాం.
1: పత్తిలో మెగ్నీషియం యాజమాన్యం గురించి ఈరోజు తెలుసుకుందాము. రైతులు ఎవరైతే ఇప్పుడు ఎర్రచలక నేలల్లో వాళ్ళు పత్తి వేశారో, 60 నుంచి 70 రోజుల మధ్యలో ఉందో, వారికి ఇప్పుడు మెగ్నీషియం లోపం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నీటి ఎద్దడి మూలాన వాళ్ళకి రసం పీల్చే పురుగులు కూడా ఎక్కువ వస్తాయి, అంటే ఈ జాసిడ్స్ అటాక్ అంటారు, అది కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మెగ్నీషియంను ఆ కీటకం చేసే అది మనకి రెండు ఒకటే రకంగా కనబడతాయి. రైతులు ఎలా గుర్తించాలి? రెండు ఎర్రగానే కనబడతాయి, ఎర్ర చలక నేలల్లో ఎక్కువ కనబడతాయి, నల్ల నేలల్లో ఎక్కువ కనబడదు. అంటే నల్ల నేలల్లో కూడా మనకి ఎరుపు

ఆ కీటకం జాసిడ్ అటాక్ ఉంటుంది. కానీ ఎర్ర నేలల్లో ఏంటంటే అది మెగ్నీషియందా లేకపోతే జాసిడ్దా ఎలా గుర్తుపెట్టాలి? మెగ్నీషియం అయితే ఏంటంటే మనకి ఆకు చివరి నుంచి దగ్గరికి ఎర్రగా కనబడుతుంది. మొదటగా చూసుకుంటే వీన్స్ కాకుండా మిగతావన్నీ తెల్లగా ఫస్ట్ పాలిపోయినట్టు అవుతాయి, తర్వాత మెల్లగా అవి ఎర్రబడతాయి, ఎర్రబడిన తర్వాత ఎండిపోయినట్టు అవుతాయి. మీరు మొక్క ఆకు వెనకాల భాగం తీసి చూసినట్టయితే మనకి ఎలాంటి కూడా పురుగులు కనబడవు. రసం పీల్చే పురుగులు ఏమి ఉండవు, కానీ ఆకులు ఎర్రబడతాయి. అలాంటప్పుడు ఏంటంటే రైతులు 1% మెగ్నీషియం సల్ఫేట్ అంటే 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ని 1 లీటర్ నీటికి వేసి వాళ్ళు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అదే గనక మీకు జాసిడ్ అటాక్ అనుకోండి, అది మధ్యలో నుంచి చివరి వరకు ఎర్రగా కనబడుతుంది. ఫస్ట్ మధ్యలో స్టార్ట్ అవుతుంది, తర్వాత చివరి వరకు ఉంటుంది. ఇది రసం పీల్చే పురుగు కాబట్టి ఆకు వెనకాల భాగం చూసినట్టయితే అన్ని రసం పీల్చే పురుగులు ఉంటాయి, జాసిడ్స్ కూడా ఉంటాయి, ఆకులన్నీ ఇవి కూడా పీల్చడం మూలాన ఎరుపు వస్తుంది. దీన్ని మటుకు మనము కంట్రోల్ చేయాలంటే మటుకు రైతులు జాసిడ్స్ కంట్రోల్ చేసే పురుగు మందులు వేసుకోవాలి, అప్పుడైతేనే మనకి అది కంట్రోల్ అవుతుంది. ఈ జాసిడ్స్ అనేది ఎర్ర నేలలే కాకుండా నల్ల నేలలో కూడా కనబడుతుంది. సో ఆకు తీసి వెనకాల మనం చూసినట్టయితే అది పురుగు మూలానా లేకపోతే పోషక మూలానా అన్నది తెలిసిపోతుంది రైతాంగానికి. ఇది మెగ్నీషియం అనేది మనకి అది ద్వితీయ పోషకము. ద్వితీయ పోషకం అయినప్పటికీ కూడా మనకి ఎర్ర చిలక నేలల్లో ఏంటంటే మనకి ఈ పోషకం సరిగ్గా లభ్యం కాదు కాబట్టి ఈ మొక్కలన్నీ కూడా మనకి భూమిలోంచే తీసుకుంటాయి. కానీ భూమిలో ఎర్ర చిలక నేలల్లో పోషకం తక్కువ ఉంటుంది కాబట్టి మరియు పత్తి వాణిజ్య పంట కాబట్టి ఈ పోషక లోపం కనబడే అవకాశం ఉంది. మీకు ఎప్పుడైతే ఈ లోపం కనబడుతుందో రైతులు 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేటు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కనుక రైతులు కనుక ఇంకా ఇప్పుడు ఈ నీటి ఎద్దడి మూలాన కూడా కొంతవరకు ఎర్రబారే అవకాశం ఉంది, అది మనం చూసుకొని దేని మూలాన వచ్చింది, పురుగు మూలాన వచ్చిందా, పోషకం మూలాన వచ్చిందా, నీటి మూలాన వచ్చిందా, నీరు కూడా ఎప్పుడైనా వేసినప్పుడు మీరు పొటాషియం నైట్రేట్ కూడా వేసుకుంటే సరిపోతుంది. ఏంటంటే ఎప్పుడైతే నీటిలో మనకు భూమిలో నీరు లేక మన ఎరువులు వేయలేకపోయామనుకోండి, మొక్క వడలిపోయినట్టు అయ్యి అదంటే ఎండిపోయినట్టు అవుతుంది, అప్పుడు కూడా 1% పొటాషియం నైట్రేట్ వేసుకున్నా మనకి ఏంటంటే మొక్క మళ్ళీ ఎదుగుతుంది, మంచిగా ఏపుగా ఎదిగే అవకాశం ఉంది, మంచిగా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు రైతులు మెగ్నీషియము మరియు బోరాన్ పోషకాన్ని ఎలా యాజమాన్యం చేసుకోవాలో తెలుసుకుందాము. మెగ్నీషియం పోషకం ఏంటంటే ద్వితీయ శ్రేణి పోషకము, అది మనకి మొక్కలు భూమిలోంచి తీసుకోవాలి. ద్వితీయ శ్రేణి పోషకం అయినప్పటికీ కూడా ఈ పోషకం అనేది మనకి ఎక్కువగా పత్తిలో ఎర్ర చిలక నేలల్లో కానీ ఎర్ర నేలల్లో కానీ ఎవరైతే రైతులు పండించారో అక్కడ మటుకు మనకి మెగ్నీషియం పోషకం లోపం కనబడుతుంది. నల్ల నేలల్లో మనకి ఈ పోషక లోపం కనబడదు. ఎవరైతే విత్తనం ఆల్రెడీ వేసి 60 నుంచి 75 రోజుల్లో ఉందో లేకపోతే వాళ్ళకి ఆకులల్లో ఎరుపు రంగు కనబడుతుందో అప్పుడు వాళ్ళు దాన్ని చూసుకోవాలి. ఆకు కనుక మనకి మెగ్నీషియం లోపము మరియు జాసిడ్ లోపము ఒకటే రకంగా కనబడుతుంది. రైతులు నిర్ధారించుకోవాలంటే ఆకు తీసి వెనకాల భాగం చూసుకోవాలి. రసం పీల్చే పురుగులతో పాటు జాసిడ్ ఉంటే మనకేంటంటే ఎరుపుగా వస్తాయి ఆకులు. ఈ ఎరుపుగా వచ్చిన ఆకులు కూడా మధ్య నుంచి మొదలయ్యేదేమో జాసిడ్ అటాక్, ఆ కీటకం కంట్రోల్ అయ్యే మందు వేసుకోవాలి. ఒకవేళ ఎరుపు రంగు వచ్చింది, మనకి వెనకాల భాగం ఆకు తీసి చూస్తే మనకి ఎలాంటి జాసిడ్స్ లేవు అనుకుంటే మటుకు అది మెగ్నీషియం లోపం అనుకోవాలి. మెగ్నీషియం లోపం అయితే మటుకు 1% మెగ్నీషియం సల్ఫేట్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సూక్ష్మ పోషకమైనటువంటి బోరాన్. బోరాన్ పోషకం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ పత్తి మనకి కాయలు వచ్చే దశలో ఉంది, కాయలు పగలడము, కాయల మీద మచ్చలు రావడము, కాయలు పగిలి కాయ మొత్తం తయారు కాకపోవడం కూడా మనకి బోరాన్ డెఫిషియన్సీ. అట్లాంటివి కనుక మనం చూసినట్టయితే మొక్కల మీద రైతులు ఏం చేసుకోవాలంటే 1.5% బోరాక్స్ వేసుకుంటే సరిపోతుంది. బోరాక్స్ కనుక పిచికారీ చేసుకోవాలి, అప్పుడు మనకి కాయ పగుళ్ళను తగ్గించుకోవచ్చు. ఈ నీటి ఎద్దడి మూలాన కూడా రైతులు ఏంటంటే ఎరువులు వేసుకున్నప్పటికీ కూడా మొక్క అందకపోతుంది. అందకపోతే ఏమవుతుందంటే మొక్క పోషకాలు అన్నది మొత్తం తీసుకోలేదు. అలాగే నీటి ఎద్దడి మూలాన మనకి పోషకాలు తీసుకోవట్లేదు, మొక్క అన్నది వడిలిపోయినట్టు అయ్యి ఆకులన్నీ పాలిపోయినట్టు అవుతున్నాయి, పోషకాలు సరిగ్గా తీసుకోలేనట్టయితే పొటాషియం నైట్రేట్ అన్నది 1% పొటాషియం నైట్రేట్ వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే నీటి ఎద్దడి పరిస్థితి వస్తుందో అది వాణిజ్య పంట అయినటువంటి పత్తిలో ఒకసారి పిచికారీ చేసుకుంటే

0: మనకి ఏంటంటే ఆ పాలిపోయినట్టు అదే నీటి ఎద్దడిని తట్టుకునే అవకాశం ఉంది.
1: ఇంతవరకు పత్తిలో యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీజయ్ గారు అందించిన వివరాలు విన్నారు. మా సాయంకాలం ప్రసారంలో శ్రోతలకు మరొకమారు గుర్తు చేస్తున్నాం, సాయంత్రం 6:50 వ్యవసాయంలో నీటి వినియోగం గురించి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నీటి యాజమాన్య ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారు అందించే వ్యవసాయ సూచనలు వింటారు వ్యవసాయ సోదరుల కోసం. రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఇంకా అధిక దిగుబడికి ఖరీఫ్ పంటల్లో సుస్థిర వ్యవసాయం, సమగ్ర పోషక నిర్వహణ ఈ అంశం గురించి వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నళిని గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. ఈ కార్యక్రమం రాత్రి 7:15 ఇల్లు వాకిల్లో.

0: పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
2: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంతి వంగలపూడి అనిత వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాతి ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి

0: కుమార్ యాదవ్ పాల్గొనగా గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ
1: 140 కోట్ల భారతీయుల యొక్క ఆశాజ్యోతి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టే దిశగా దేశాన్ని నడిపిస్తున్నటువంటి దిశాలి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వేళ దేశంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇటువంటి నాయకుడు దేశానికి అవసరం ఉండదండి. ఇటువంటి శక్తివంతమైనటువంటి ప్రధానికి భారతదేశానికి అవసరం ఉండదు. కాబట్టి ఆయనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ.
0: అలాగే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, రామ్నాథ్ ఠాకూర్, బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కలిసి ఆశీర్వాద దీపాలను వెలిగించారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త భారతదేశాన్ని నిర్మిస్తున్న విశ్వకర్మ అని అభివర్ణించారు. అలాగే హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో యునైటెడ్ కింగ్డమ్ బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్లోని ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల అవసరాలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్దంగా ఉందని అన్నారు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిన్న క్షేతస్థాయిలో పరిశీలించారు. ఈ డ్యాం నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
2: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఈసీఆర్ఎఫ్ డ్యాం. ఇటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యాం కు సంబంధించి గ్యాప్ 1 చూస్తే 49% పనులు, గ్యాప్ 2 చూస్తే 43% పనులు ఇప్పటి వరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా రేపు నవంబర్ నుంచి మరింత స్పీడప్ చేసుకుంటూ ఈ పనులు పూర్తి చేసేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ.
0: వ్యవసాయ ప్రగతిలో విత్తనాలదే కీలక పాత్ర అని, విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2026కు గవర్నర్ నిన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యాలను మరింత పెంచుకోవాలని సూచించారు.
3: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్మించిన సెమీ ఇండోర్ విద్యుత్ ఉప కేంద్రం, అగ్నిమాపక కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ
4: మంచి సబ్స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ టెండర్ వెహికల్ ఒకటి, ఇవన్నీ కూడా ఇనాగ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనే కూడా ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి. అదేవిధంగా రెస్పాన్స్ టైం కూడా మినిమం 10 మినిట్స్ 15 మినిట్స్ చేయాలి ఫైర్ టెండర్ వర్క్ ఏదైనా. దానికి సంబంధించి ఫైర్ టెండర్ వెహికల్స్ ను కూడా పెంచాలనే ఉద్దేశంతోనే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో దగ్గర 225 కోట్ల రూపాయలు ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ కొనేదానికి గవర్నమెంట్ సిద్దపడింది.
0: ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ ముఖ్య

0: నాయకులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు 51% పైగా వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. ఎల్నినో ప్రభావం ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రైతులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాతి మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేస్తారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై ఏనికన్నన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు మాడవీధులకు తరలివచ్చి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో సెర్ప్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రతి స్వయం సహాయక సంఘాల మహిళకు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా రక్షణ కల్పించాలని సూచించారు. సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి స్వయం బ్రాండ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మహిళలు చేతి వృత్తిదారులకు వివిధ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी उक्तवान् यत् भारतम् आपूर्ति श्रृंखलानां शस्त्रीकरणस्य मध्ये विश्वसनीयस्य अर्धचालक विनिर्माणस्य वैश्विक केन्द्र रूपेण प्रतिष्ठापितमस्ति. असौ उक्तवान् यत् विश्वं नूतनानां विश्वसनीय विनिर्माण केन्द्राणाम् अन्वेषणं करोति तथा भारतम् एतस्याः आवश्यकतायाः पूर्तये निरन्तरं सज्जीकरोति. सः प्रतिपादितवान् यत् महत्वपूर्णेषु उद्योगेषु भारतस्य प्रगतिः वैश्विकाः आपूर्ति श्रृंखलाः सुदृढीकरिष्यति तथा विश्वे परिवर्तमानानाम् आपूर्ति श्रृंखला सम्बद्धानाम् आह्वानानां मध्ये नूतनावसराणां सृजनं करिष्यति. प्रधानमन्त्री ह्यः नवदिल्ल्यां यशो भूमौ सेमिकॉन इण्डिया इत्येतस्य पञ्चम संस्करणस्य उद्घाटनं कुर्वन् एतत् उक्तवान्.
3: भारत हर वो कदम उठा रहा है जो हमें सेमीकंडक्टर इंडस्ट्री का एक प्रीफर्ड डेस्टिनेशन बनाए. భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ హై ఐసా దేశ్ జబ్ ఎక్ క్రిటి

0: इंडस्ट्री में सफल होता है तो इससे पूरी दुनिया की सप्लाई चेन को ताकत मिलती है और आज जब सप्लाई चेन वेपनाइज हो रही है तब तो इसकी महत्ता बहुत बढ़ जाती है। भारत में हो रहे इस डेवलपमेंट को हमें इस बड़े नजरिए से भी देखना है। भारत की एक्सपीरियंस आपके सामने और भारत में बन रहे नए अवसर आपका स्वागत करने के लिए तैयार है।
1: ततः परं कार्यक्रमस्य अनन्तरं वार्ताहरान् सम्बोधयन् केन्द्रीय मन्त्री अश्विनी वैष्णवः उक्तवान् यत् सेमिकॉन 2.0 इति पारिस्थितिकतन्त्रस्य अन्तर्गतम् अद्यावधि प्रायः एकलक्षकोटि रूप्यकाणां निवेश सम्बद्धाः प्रतिबद्धताः प्राप्ताः सन्ति। भाजपेति दलेन प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः 670तमस्य जन्मदिवसस्य उपलक्ष्ये ह्यः मासैकपर्यन्तं प्रवर्तमानस्य राष्ट्रव्यापिनः सेवा संकल्पाभियानस्य शुभारम्भः कृतः। अस्य अभियानस्य मुख्योद्देश्यं जनसेवायां प्रधानमन्त्रिणः प्रतिबद्धतां प्रकाशयितुं तथा जनान् विशेषतः युवकान् सेवाकार्येषु प्रवर्तयितुं प्रोत्साहयितुं च अस्ति। अनेन अभियानेन गुजरातराज्यस्य मुख्यमन्त्रीरूपेण श्रीमोदिनः 1-2000तमवर्षस्य अक्टूबर मासस्य सप्तमे दिनांके शपथग्रहणस्य 25वर्षपूर्तिरपि स्मर्यते। अभियानम् आगामि मासस्य 17दिनांकपर्यन्तं प्रवर्तिष्यते। विदेशमन्त्रालयेन पारपत्र संशोधन नियमाः 20/26 इति अधिसूचिताः येन 80-90शततमवर्षस्य पारपत्र नियमेषु संशोधनं कृतमस्ति। संशोधनानुसारं 15 वर्षात् न्यून वयस्काय बालकाय प्रदत्तं 36 पृष्ठयुतं साधारण पारपत्रं 5 वर्षपर्यन्तं उतवा तस्य 18 वर्ष वयः प्राप्तिपर्यन्तं एतयोः यत् पूर्वं भवति तत् पर्यन्तं वैधं भविष्यति। अमेरिकादेशे भारतस्य राजदूतः विनयमोहन क्वात्रा उक्तवान् यत् भारतं विश्वस्य शीघ्रतम वर्धमानासु प्रमुखासु अर्थव्यवस्थासु अन्यतमं तथा ऊर्जसः तृतीयः बृहत्तमः उपभोक्ता अस्ति। विदेशमन्त्री डॉ एस जयशंकरः ह्यः थिम्फू नगरे भूटान नरेशेन जिग्मे खेसर नामग्येल वांगचुक इत्यनेन सह मेलनं कृतवान्। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे डॉ जयशंकरः उक्तवान् यत् भारत भूटानयोः मध्ये विद्यमानां विशिष्टां मैत्रीम् इतोऽपि सुदृढीकर्तुं भूटान नरेश द्वारा प्रदत्त मार्गदर्शनं महत्वपूर्णमस्ति। पुरुष क्रिकेट क्रीडायां ह्यः रात्रौ नवदिल्ल्याम् आयोजिते तृतीये 20-20 अन्ताराष्ट्रिय द्वन्द्वे भारतेन अफगानिस्तानदलं 27.1 धावनांकः पराजित्य त्रिस्पर्धात्मिका श्रृंखलायां सर्वासु तिसृषु स्पर्धासु विजयः अधिगतः इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम खम्मं जिल्ला समाचार लेख विंटारु। लेख अंदिस्तारु श्री बीवीआरआर फणिकुमार।
3: ఎల్నినో ప్రభావం తీవ్ర రూపం దాల్చుతోంది. భూగర్భ జలాలు లోతుకు పడిపోతున్నాయి. ప్రస్తుత వానాకాలం సీజన్లో ఖమ్మం జిల్లాలో 43% వర్షపాతం నమోదైంది. జిల్లాలో 21 మండలాలు ఉండగా 17 మండలాల్లో లోటు వర్షపాతం నమోదవ్వగా 4 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. గతేడాది సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం 179 మిల్లీమీటర్లు కాగా 241.1 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ప్రస్తుత సెప్టెంబర్ నెలలో 12వ తేదీ వరకు కేవలం 10.4 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు 325 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పౌర సరఫరాల సంస్థ ద్వారా వానాకాలంలో సీజన్లో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డ జిల్లాల్లో రైతులు వరి సాగు చేపట్టారు. దేశంలోని 22 భాషల్లో వికసిత్ భారత్ క్విజ్ పోటీలు అందుబాటులో ఉన్నాయని, మైభారత్ పోర్టల్లో కొత్తగా తమ 30వ తేదీ నమోదు చేసుకునే వారికి 30వ తేదీ వరకు గడువు ఉందని మైభారత్ జిల్లా విభాగాధికారి వెంకట రాంబాబు తెలియజేశారు. 15 నుంచి 29 ఏళ్లలోపు యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. ఖమ్మం జిల్లాలో చేయూత పెన్షన్ల కోసం అందిన దరఖాస్తుల క్షేత్రస్థాయి విచారణను అధికారులు ప్రారంభించారు. అర్హులకే పెన్షన్ను అందించాలన్న లక్ష్యంతో దరఖాస్తుదారులు సమర్పించిన వివరాలను 360 డిగ్రీల సాఫ్ట్వేర్కు అనుసంధానించారు. సాఫ్ట్వేర్ సాయంతో దరఖాస్తుదారుల ఆధార్ నెంబర్ ఆధారంగా రిమార్క్ కాలమ్స్ అభ్యంతరాలు పొందుపరిచారు. మహిళలు చిన్నారుల పోషణ స్థాయిని

0: పరిచేందుకు ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు పోషణ్ మహా 2026 కార్యక్రమాన్ని నిర్వహించాలని మహిళా శిశు అభివృద్ది శాఖను ఆదేశించింది. ఈ ఏడాది మన అంగన్వాడీ మన బాధ్యత అనే ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. జిల్లాలోని 1840 అంగన్వాడీ కేంద్రాల్లో వివిధ శాఖల సమన్వయంతో గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలను నిర్వహించేందుకు జిల్లా మహిళా శిశు అభివృద్ది సంక్షేమ శాఖ సిద్దమైంది. 7 ICDS ప్రాజెక్టుల పరిధిలో నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయాలని CDPOలకు జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల ఆదేశాలు జారీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు 32.49 కోట్ల రూపాయలు పంచాయతీల ఖాతాలకు నేరుగా జమ చేశారు. జనాభా ఆధారంగా టైడ్ విభాగంలో ప్రతి వ్యక్తికి 202, ఆన్లైన్ విభాగంలో 135 రూపాయల చొప్పున నిధులు కేంద్రం కేటాయించింది. జిల్లాలు సుమారు 9.64 లక్షల గ్రామీణ జనాభా ఉంది. ఏదులపురం మున్సిపాలిటీ వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో ప్రధాన కూడల సుందరీకరణ చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాన జంక్షన్లను అభివృద్ది చేయాలని 1 కోటి రూపాయల నిధులు ప్రత్యేకంగా మంజూరు చేయించారు. ఈ నిధులతో మున్సిపల్ అధికారులు నాయుడుపేట, వెంకటగిరి, కోదాడ క్రాస్రోడ్ 3 జంక్షన్లలో పలు అభివృద్ది పనులు చేస్తున్నారు. రైతుల పొలాలకు సాగునీరు అందించడానికి పాలేరు కాల్వకు నీటిని వదలడంతో రైతుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటుతున్నాయి. ఎల్లినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో వర్షాలు పడకపోవడంతో పొలాలు ఎండిపోతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో రైతుల పంటలను కాపాడడానికి ప్రభుత్వం పాలేరు రిజర్వాయర్ నుంచి సాగునీటిని వదిలింది. సాగుపై ఉన్న మక్కువతో ఇంజనీరింగ్ పూర్తి చేసి సేంద్రియ సాగు చేసే యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చంగూడ గ్రామానికి చెందిన యువ రైతు పొట్ల నవీన్. నవీన్ తండ్రి శ్రీనివాస్ ఓసారి పొలంలో పురుగుల మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. ఈ సంఘటనే నవీన్ ఆలోచనను మార్చింది. రైతులు మందులు పిచికారీ చేస్తూ వాటితో పండించే పంటలను ఆహారంగా తీసుకుంటూ అనారోగ్యం పాలవుతున్నారని ఆలోచించాడు. సేంద్రియ పంటలు పండించాలని సంకల్పించి 2 ఏళ్లుగా సేంద్రియ పద్దతిలో అపారాలు, కూరగాయలు, వరి పండిస్తూ అధిక దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నాడు. వినాయక నవరాత్రుల సందర్భంగా వాడవాడలా గణపయ్య పూజలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు, విద్యుత్ దీపాలంకరణలతో మండపాలు మెరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే యువకులు గణపయ్య వేడుకలతో పండుగ సందడి తెస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం చేసిన ప్రచారం కారణంగా చాలా చోట్ల మట్టి విగ్రహాలను ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యవేక్షణలో వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జిల్లాలో నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు డ్రైవింగ్ లైసెన్సుల జారీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టాయి. ప్రస్తుత ఆధునిక సమాజంలో నానాటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. దీన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దేశ ప్రజలను రోడ్డు భద్రతపై పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. రాష్ట ప్రభుత్వం వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్సుల మంజూరుకు ముందుగానే రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు, వాహన చట్టం, డ్రైవింగ్లో మెలకువలు వంటి అంశాలపై 6 వీడియోలు తప్పనిసరిగా చూడాలనే నిబంధన విధించింది.
1: ఇంతవరకు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్ అందించిన ఖమ్మం జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎలాంటి హామీ లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. భారత్ అంతర్జాతీయంగా నమ్మకమైన సెమీకండక్టర్ తయారీ కేంద్రమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో నిన్న నిర్వహించిన సెమికాన్ ఇండియా 5వ ఎడిషన్ను ప్రారంభించిన ఆయన ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం చూస్తున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారత్ సిద్దమవుతుంది.

0: తొందని స్పష్టం చేశారు. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సరఫరా సవాళ్లను భారత్ ఒక స్థిరమైన నమ్మకమైన పరిష్కారంగా నిలుస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
1: భారత్ హర్ వో కదం ఉఠా రహా హై జో హమే సేమీ కండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయే. భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ హై. ఐసా దేశ్ జబ్ ఏక్ క్రిటికల్ ఇండస్ట్రీ మే సఫల్ హోతా హై తో ఇస్సే పూరీ దునియా కీ సప్లై చైన్ కో తాకత్ మిల్తీ హై. ఔర్ ఆజ్ జబ్ సప్లై చైన్ వెపనైజ్ హో రహీ హై తబ్ తో ఇస్కీ మహత్తా బహుత్ బఢ్ జాతీ.
0: భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి $5 బిలియన్ భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.
2: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about $11 to $12 billion. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
0: పీఎం ముద్రా యోజన లబ్దిదారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో ముఖాముఖి సంభాషించారు. 2015 ప్రారంభమైన పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని తెలిపారు. లబ్దిదారులు తమ రుణాలను సమయానికి చెల్లించడం ద్వారా అధిక మొత్తంలో రుణాలు పొందగలుగుతున్నారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. నేడు భారత ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా వ్యాపారాలు అత్యంత కీలకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయని, ఈ అవకాశంతో చాలా మంది లబ్ది పొందుతున్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 మందికి పైగా పీఎం ముద్రా లబ్దిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014 నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట, గౌరవము మరింత పెరిగాయని, దేశం వికసిత్ భారత్గా ప్రకాశిస్తోందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రైతులతో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. గతంలో తీవ్ర పేదరికంతో ఇబ్బందులు పడిన మహిళలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా నేడు లఖపతి దీదీలుగా మారారని తెలిపారు. దేశంలోని, ముఖ్యంగా తెలంగాణ రైతుల ఆదాయాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని చెప్పారు. రైతులకు పంట నష్టాల నుంచి భద్రత కల్పించేందుకు కేంద్రం ఫసల్ బీమా యోజన అమలు చేస్తోందని చౌహాన్ పునరుద్ఘాటించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈరోజు బెంగళూరులో భారత వైమానిక దళానికి HTT-40 శిక్షణ విమానాలను అధికారికంగా అందజేయనుంది. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ లిమిటెడ్కు ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేయనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ రక్షణ విమానాలు, హెలికాప్టర్ల చేరిక దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు విదేశీ వనరులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో మరో కీలక ముందడుగని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో స్వదేశీ రూపకల్పన, అభివృద్ది, తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపింది. 3 రోజుల రష్యా పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ రష్యన్ ల్యాండ్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైన్యాల మధ్య మిలిటరీ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం, శిక్షణ కార్యక్రమాలను విస్తరించడం, సామర్థ్యాల పెంపుదలపై ప్రధానంగా చర్చించారు. మాస్కోలోని నేషనల్ డిఫెన్స్ కంట్రోల్

సెంటర్ను సందర్శించి రష్యా రక్షణ శాఖ ఉప మంత్రి వాసిలీ ఓస్మాకోవ్తో సహా పలువురు ఉన్నతాధికారులతో సమాపేశమవుతారు. రెండు దేశాల మధ్య దౌత్య సైనిక సంబంధం

0: ఇందుకు భూటాన్ రాజు అందించే సూచనలు ఎంతో విలువైనవి అని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం సహాయ పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. చిత్వాన్ జిల్లాలో అత్యధిక మరణాలు నమోదు కాగా నవల్పరాసి ఈస్ట్, నవల్పరాసి వెస్ట్, నువాకోట్ జిల్లాల్లో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. ఈ విపత్తు కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు 13756 మందిని భద్రతా దళాలు రక్షించాయి. మృతదేహాలను గుర్తించడానికి 1286 డిఎన్ఏ శాంపుళ్లు సేకరించారు. ప్రస్తుతం నిరాశ్రయుల కోసం 27 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడవది చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే 108 పరుగులు చేయగా సంజు శాంసన్ 50 పరుగులతో రాణించాడు. సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల తుది ఆన్సర్ కీలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ సబ్జెక్టు తుది కీలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశవ్యాప్తంగా 272 నగరాల్లోని 454 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఉదయ్ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చిత్రకారుడంటేనే కాగితం, క్యాన్వాస్, ఇంకా రంగులు, కుంచెలు, పెన్సిల్స్ ఇలాంటివన్నీ మనకు గుర్తొస్తుంటాయి.

అయితే చిత్రాన్ని గీసేవాడు లేదా చిత్రకళని సృష్టించేవాడన్నమాట. తమ మనసులోని భావాలను, ఆలోచనలను, ప్రకృతి సౌందర్యాన్ని, సమాజంలోని పరిస్థితులను రంగుల ద్వారా దృశ్యరూపంలో వ్యక్తపరుస్తాడు చిత్రకారుడు. ప్రకృతి దృశ్యాలు, అమూర్త కళ, ఇంకా చారిత్రక ఇంకా పౌరాణిక చిత్రాలను గీసేవారు చిత్రకారుడు. తమ మనసులోని భావాలను చిత్రరూపంలో బయటపెట్టేవాడే చిత్రకారుడు. మరి ఇలాంటి ఎన్నో సామాన్య ప్రముఖుల ప్రాముఖ్యత గురించి తెలియజేసే కార్యక్రమమే మన ఈ సుపథం. మరి ఈనాటి సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన ఈరోజు వినండి, చిత్రకారుడిగా ఒక ప్రత్యేక శైలిని అభివృద్ధి చేసిన శ్రీ కప్పారి కిషన్ గారితో కార్యవర్తి గోపీశెట్టి గారి సంభాషణ.

0: సుపథం
1: ఆకాశవాణి సుపథం.
2: శ్రోతలకు నమస్కారం. సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన ఈరోజు మనతో పాటు కప్పారి కిషన్ గారు ఉన్నారు. వీరు తెలంగాణ ముద్దుబిడ్డగా తన చిత్రకళతో భారతీయతను, తెలుగుతనాన్ని, ముఖ్యంగా భారతీయ మహిళల జడల ఔన్నత్యాన్ని పెంపొందించడంలో తన చిత్రకళతో ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం వారు తెలంగాణ ప్రభుత్వం బాలభవన్లో సీనియర్ ఆర్ట్ ఇన్స్ట్రక్టర్గా ఉన్నారు. మరి వారిని అడిగి వారి ప్రయాణం తాలూకు విశేషాలు వారి మాటలోనే విందాం. నమస్కారం కప్పారి కిషన్ గారు.
3: సార్ నమస్తే సార్.
2: సార్ ముందుగా మీ స్వస్థలం, విద్యాభ్యాసం ఎలా జరిగిందో తెలియజేయండి.
3: సార్ నేను పుట్టింది సైదాబాద్లో సార్. సో మా అమ్మ డాడీ వచ్చేసి వాళ్ళు చదువుకోలేదు, మా అక్కయ్య కూడా చదువుకోలేదు. సో నన్నే గవర్నమెంట్ స్కూల్లో చదివించారు, మదనపేట హై స్కూల్ అని సైదాబాద్లో ఉండింది. స్కూల్లో చిన్నప్పటి నుంచి నాకు పెయింటింగ్ ఎట్లా అలవాటైందంటే క్లాస్ రూమ్లో ఒక శ్యామల టీచర్ ఉంటుండే, అప్పుడు మనకి నోట్బుక్స్ లెఫ్ట్ సైడ్ వైట్, రైట్ సైడ్ రూల్ బుక్ ఉంటుండే బయాలజీ సైన్స్లో. సో అప్పుడు నేను కొంచెం డ్రాయింగ్స్ చాలా బాగా వేసాను అనమాట. దానికన్నా ముందే టీవీ శ్రీనివాస్ అని మా దగ్గర జైల్ గార్డెన్లో హనుమాన్ టెంపుల్ అని ఉంది, ఆయన పెయింటింగ్స్ వేస్తుండే అనమాట. అంటే హనుమంతుడిని, రాముడిని చాలా బాగా వేస్తుండే. అది నేను గిల్లిదాండోళ్ళు లేకుంటే క్రికెట్ ఆడడానికి పోతుండే, అప్పుడు పోయినప్పుడు గ్యాబ్లో అబ్జర్వ్ చేస్తుంటే ఆయన చూస్తే ఒక రకమైన అంటే ఎంజాయ్మెంట్, అబ్బాయి అసలు అది చూసే హ్యాపీ అనిపించింది నాకు. ఆ చూసే క్రమంలో నేను కూడా మెల్లగా డ్రాయింగ్ చేయడం స్టార్ట్ చేసిన. ఇంత ఓన్గా చేసిన తర్వాత క్లాస్ రూమ్లో ఆ డ్రాయింగ్ వేయడం వల్ల అమీబా, ఒంటె, ఫెర్ని మొక్కలు, ఇట్లా మనం డైజెషన్ సిస్టము ఇలాంటి రకరకాల సైన్స్ బొమ్మలు వేసినప్పుడు టీచర్ నన్ను మెచ్చుకునేది అనమాట. చాలా బాగుంది చూడండి ఇట్లా వేయాలని అందరు చెప్పేవన్నమాట, చాలా సంతోషించేవాడిని. అప్పటి నుంచి ఇంకొంచెం బెటర్గా డ్రాయింగ్స్, ఇంటికి వచ్చిన తర్వాత గణపతిని కానీ, రాముడిని, బ్రూస్లీని ఇట్లా రకరకాల బొమ్మలు వేసేవాను అనమాట. క్లాస్లో మిగతా పిల్లలు కూడా ఏం చేస్తారు, లేబుల్, అప్పుడు మనం లేబుల్ వేసుకున్నాం నోట్బుక్స్ కి, నాతో రాయించేవాళ్ళు డెకరేవ్ డెకరేట్ ఒక బొమ్మ వేసేయడం, సో అందరు నాకు ఇచ్చేవాళ్ళు అనమాట. సో అట్లా కూడా వేసాను. తర్వాత ఇండిపెండెన్స్ డే రోజు ఎవ్రీ క్లాస్ రూమ్ మనకు డెకరేట్ చేయమని చెప్తారు అనమాట. ఆ డెకరేషన్ చేసేటప్పుడు కూడా నాకు కొంచెం ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు అనమాట. అసలు మళ్ళీ గోడల మీద బొమ్మలు వేయడం, చార్ట్స్ మంచిగా చేయడము, సో అందరు నాతో వేయించుకోవడం ఒక లాంటి ఎక్సైట్మెంట్ అనమాట. సో దానివల్ల మనకు పేరు రావడము అట్లా మెల్లగా డెవలప్ అయిన తర్వాత సరే నాకు డ్రాయింగ్ మీద ఆసక్తి ఉండడం వల్ల ఎవరు చెప్పారంటే డ్రాయింగ్ నేర్చుకో బాగుంది మా స్కూల్లో చెప్తే, నేనేం చేశాను అంటే నల్లగొండ శ్రీనివాస్ అని ఒక ఆయన ఉండే, అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యి బేసిక్స్ నేర్చుకున్న తర్వాత లోయర్ హయ్యర్ ఎగ్జామ్ ఇచ్చిన. అప్పుడు నేను 10th క్లాస్ తర్వాత ఫిటర్ చేసిన ATIలో, ఇది 95-97 అట్లా ఆ ప్రాంతంలో. అది పాస్ అయినప్పుడు క్రమంలో అక్కడ కూడా నాతో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళు లిస్ట్ ఆఫ్ స్కిల్స్ అనే బోర్డు ఇప్పటికుంది, ఆ బోర్డు నాతో పెద్ద పెద్ద బోర్డులు అంటే దగ్గర దగ్గర 10 ఫీట్ బై 6 ఫీట్ బోర్డు, ఆ ఇండస్ట్రీకి సంబంధించిన స్క్రూ గేజ్, వెర్నియర్ స్కేల్ గురించి, దాని ఉపయోగం ఏంటి అనేది, దాన్ని ఎట్లా అని అంత రాయించేవాళ్ళు నాతో తెలుసుకుని. సో అవి కూడా చేసిన. అప్పుడే నేను పోర్ట్రేట్ కూడా చేసిన, పోర్ట్రేట్ కూడా ఆయిల్ పెయింటింగ్ కూడా వేసేవాళ్ళు. సో ఈ శ్రీనివాస్ గారు నేర్చుకున్న తర్వాత అంత లోయర్ హయ్యర్ పాస్ అయిన తర్వాత తర్వాత డిప్లమా కూడా చేసినాను. చేసిన తర్వాత 93లో నాకు బిఫోర్ నేను ఎంప్లాయ్మెంట్లో ఆ సర్టిఫికేట్స్ ఎంప్లాయ్మెంట్లో ఎన్రోల్ చేసిన తర్వాత 1 ఫైన్ డే నాకు బాల్బోన్ నుంచి లెటర్ కాల్ లెటర్ వచ్చింది ఇంటర్వ్యూకి. సో ఇట్లా అంటే అక్కడ పోయిన తర్వాత నేను ఇంటర్వ్యూలో పాస్ అయినా లక్కీగా లోకల్ కాబట్టి నాకు జాబ్ వచ్చింది. అక్కడ వరకు బేసిక్, ఆ జాబ్ వచ్చిన తర్వాత వైకుంఠం గారు అప్పటికే ఈజ్ అ వెల్ నోన్ ఆర్టిస్ట్, ఆ సహచర్యం వల్ల నాకు తెలిసింది అనమాట. అప్పుడు అక్కడ వరకు నేర్చుకుంది ఒక బేసిక్ ఆర్ట్, సరే ఫ్లవర్స్, యానిమల్స్, చిన్న చిన్న డెకరేషన్, బట్ అది కాదు ఆర్ట్.

0: మళ్ళీ ఇక్కడ అంతా వచ్చిన తర్వాత బీఎఫ్ఏ చేసిన వాళ్ళు వీళ్ళంతా డిగ్రీ చేసిన వాళ్ళు
1: పూర్తి ప్రొఫెషనల్గా
0: జేఎన్టీయూలో చదువుకున్నారు వీళ్ళందరూ. అప్పుడు నేను చూసిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ సరే అప్పుడు ఎట్లుందంటే నేను జాబ్ వస్తే చాలు నా లైఫ్ కి, ఎందుకంటే మేము మా ఇంట్లో వారు జాబ్ చేయలేదు అందుకని అప్పటికే లైఫ్ స్ట్రగుల్ అనమాట, మనం బతుకు పోరాటం అంటారు, జాబ్ వస్తే చాలు మనం అన్నట్టుగా ఉండేది. అప్పటికి కూడా నేను జాబ్ రాకముందు కూడా టెంపుల్స్ మీద పెయింటింగ్ వేసేవాడిని. చాలా మంది ఇప్పుడు బోధనలు అప్పుడు మనకు ఫ్రెష్ గా సున్నాలు వేసి అప్పుడు మా ఫ్రెండ్స్ తెలుసు ఎట్లాగో బస్సులు పాపుతున్నారు కాబట్టి, అప్పుడు పొలిటికల్ వాళ్ళు కూడా గొడవలు మీద రాయించే వాళ్ళు నీళ్ళు పెయింట్స్ తో, అట్లా ఇస్తే కూడా 50-100 రూపాయలు అప్పుడు ఇచ్చేవాళ్ళు. తర్వాత టెంపుల్స్ మీద కూడా రాస్తున్నాం ఇట్లా పోచమ్మ అవి కూడా వేసిన అనమాట. వేసిన తర్వాత అదొక ఎక్స్పీరియన్స్, దాంతో కొంచెం ఏదో మనీ ఇస్తుంటే మమ్మీకి ఇచ్చేవాడిని అనమాట. తర్వాత పోస్టర్స్, స్కూల్ టీచర్స్ బీఈడి చేసే వాళ్ళు కూడా పోస్టర్స్ ఇచ్చేవాళ్ళు అనమాట, వాళ్ళకి ఉంటే ప్రాజెక్ట్స్ అవి చేసేది కూడా దానివల్ల కొంత డబ్బులు. అంటే చిన్నప్పటి నుంచి నేను దీని మీదనే ఆధారం అనమాట, మేధావులు రైటర్స్ ఇంటలెక్చువల్స్ వైకుంఠరికి వచ్చేవాళ్ళు అనమాట బాలభవన్కి. సో నేను అబ్జర్వ్ చేసిన యాక్చువల్గా ఏంటంటే ఆయన రూరల్ తెలంగాణ, ఆయన పల్లెటూరు నుంచి, నేనేమో సిటీలో పుట్టిన. సో ఆయన అప్పుడు తెలంగాణ ఉమెన్ చేసిన పెయింటింగ్, మా అమ్మ కూడా ఈ పల్లెటూరు అప్పుడు హైదరాబాద్ అనేది ఓల్డ్ సిటీ, అప్పుడు మా అమ్మ కూడా అదే కొంచెం చీర పైకి కడుతుండే ఊర్లలో ఉంటారు, పొలం పనులు చేసింది మా అమ్మ కూడా. ఆయన చేసిందేమో కొంచెం పంచలాగా కరీంనగర్ నుంచి వచ్చింది కదా, చేసిన తర్వాత ఆవిడ తెలంగాణ కల్చర్ ఎక్కువ తెలంగాణ టాక్ అవుతాం, నేను తెలంగాణ కాబట్టి నాకు ఒక మనసులో ఉండిపోయింది మనది మన భాష మన పెయింటింగ్ మన మనుషులు అనే. ఆయన చేయడం వల్ల ఆల్రెడీ మనకు ఉంటుంది ప్రాంతీయత, ఆయన చూడడం వల్ల నాకు అది అనిపించింది. సో మనం కూడా తెలంగాణ ఆ ఫ్లేవర్ చేయాలి అనే దీంతో నేను స్టార్ట్ చేసిన. చేసిన తర్వాత ఒక్కసారి కాపీ అయింది ఆయన వరకు, ఆ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది కదా, ఆయన అన్నాడు అనమాట నువ్వు సేమ్ చేస్తే నా పెయింటింగ్ అంటారు అని అన్నాడు. ఏం చేయాలన్నప్పుడు ఏం చేసినట్టు ఇట్లా కాదని చెప్పేసి నా ముందు పిల్లలు పెయింటింగ్ చేసేవాళ్ళు, అంటే వీణా వాయి ఇప్పుడు మా బాల్భవన్లో టబ్లా ఉండేది సితార్ ఉండేది పెయింటింగ్ నేనే చెప్తాను ఇట్లా మా సార్ వైకుంఠ సార్ ఉండే అక్కడ పిల్లలు చేసిన పెయింటింగ్ అప్పుడే వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం గోడ ఇట్లా ఈ బ్లాక్ ఉంది కదా ఇట్లా డిస్ప్లే చేసేవాళ్ళు అనమాట. సో దానివల్ల వచ్చే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే పేరెంట్స్ ఉంటారు కదా అసలు ఇది డిస్ప్లే ఇంత బాగుంది ఇక్కడ చెప్తారు అని అన్నది ఒక నిజంగా చాలా బాగుండేది. బట్ అబ్వియస్లీ మనం చేసే పెయింటింగ్ డిస్ప్లే చేయాల్సిందే అది. సో అవన్నీ అబ్జర్వ్ చేసిన నేను అనుకున్నా సరే ఇది కాదు ఆర్టిస్ట్ లైఫే నేను తీసుకున్నా, పెయింటింగ్ పిల్లల లైఫ్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఉమెన్ తీసుకుని తెలంగాణ ఉమెన్ టిపికల్ పల్లెటూరులో ఉమెన్ ఎట్లా ఉంటుంది, బొట్టు శారీ ఎట్లా కట్టుకుంటారు వాళ్ళు. సో నేను తీసుకున్న తర్వాత చేసిన కొన్ని పెయింటింగ్స్ చేసినప్పుడు ఆ ప్రాసెస్లో ఒక అబ్బాయి సితార్ వాయిస్తున్నాడు, సితార్ వాయిస్తున్నప్పుడు వెనక నుంచి చూసినమాట నాకు అనిపించింది ఇది ఫామ్ బాగుంది. అలాగే ఒక అమ్మాయి పెయింటింగ్ 2 జడ్లు స్కూల్లో వచ్చే పిల్లలు 2 జడ్లు ఉంటాయి, చూసినప్పుడు ఆ అమ్మాయి పెయింటింగ్ ఇస్తున్నట్టు నేను పెయింటింగ్ చేసిన, ఇచ్చినప్పుడు ఈమె బ్యాక్ ఫామ్ పెయింటింగ్ ముందు నుంచి వచ్చేటట్టు చేసినప్పుడు అప్పటి నుంచి నా పర్సెప్షన్ ఆ ఫామ్ అనేది అట్రాక్ట్ అయింది. బ్యాక్ నుంచి 2 జడ్లు అంటే ఓహో ఇది బాగుంది ఇది పెయింటింగ్ ఫామ్, ఇలా చేస్తే బాగుంటుంది నా ఫామ్ ఇదేనేమో అని ఆ చూడడం వల్ల నాకు ఒక కనెక్ట్ అయింది ఆ పెయింటింగ్ కి. అంటే ఒకసారి మనం వెళ్తుంటాం కదా మనకు ముందు ఉమెన్ నడుస్తుంటది గర్ల్ గానే, అప్పుడు జడ చూడిదార వేసుకున్న అమ్మాయిలు శారీ వేసుకున్న మళ్ళీ పిల్లలప్పుడు కూడా జడని బాగా అలంకరించారు. పండుగలప్పుడు కూడా మనం ఎంత ఏమైనా కూడా ఎంత మోడర్న్ ఉన్నా కూడా మళ్ళీ పండుగలు వచ్చేటప్పటికి పట్టులంగా మళ్ళా బ్లౌజే వస్తుంది మనకి, ఎంత రిచ్గా ఎంత మోడర్న్ ఉన్నా మళ్ళీ అదే మనకు రిచ్గా అనిపిస్తుంది. సో అట్లా అనిపోయి మెల్లగా స్టార్ట్ చేసినాను. జడని తీసుకున్నప్పుడు ఇక ఉమెన్ అనేది ఈ విధంగా చూపించవచ్చు, అంటే ఆ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ తెలంగాణ రీజన్, సో దిస్ ఈజ్ మై సబ్జెక్ట్ అని కాబట్టి ఆ పెయింటింగ్ నేను ఒక్కొక్కసారి పెయింటింగ్ వేయడం జరిగింది వాళ్ళు జడ తర్వాత ఇప్పుడు అమ్మాయి బోధనలు ఎత్తుకున్నట్టు కానీ బతుకం ఎత్తున్నట్టు. సో అట్లంతా బ్యాక్ నుంచే తీసుకున్నా, అంటే ఒక ప్రత్యేకమైన భాష ఇది, ఇట్స్ అ డిఫరెంట్ లాంగ్వేజ్, ఐ వాంట్ టు షో మై పెయింటింగ్ డిఫరెంట్ వే. అట్లా ఆ ఉమెన్ ని నేను అందులో నేను పెయింటింగ్ చూసుకున్నా. సో ఆ ప్రయత్నంలో భాగంగా నేను యంగ్ గర్ల్స్ ఉమెన్ గ్రూప్ ఉమెన్, అదేవిధంగా నాకు ఇంకో అలవాటు ఉంది, నేను బుద్ధ ఫిలాసఫీ బాగా చదువుతున్నాను అనమాట, బుద్ధుడు సంబంధించిన బోధనలు చదువు చదివినప్పుడు ఈ ఉమెన్ వేసుకుంటా అప్పుడు ఏం చేసిన అంటే ఈ ఉమెన్ మెయిన్ పెట్టిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లో ధర్మచక్ర, అంటే బుద్ధుడు ఎప్పుడైతే జ్ఞానోదయం పొందిండో ధర్మచక్ర ఒక వీల్ క్రియేట్ చేసిన ఆ వీల్ వేయడము, అట్లాగే ఆయన ఫస్ట్ బోధనలు ఒక 5 శిష్యులకు చెప్పిండు, ఆ శిష్యులు వస్తారు అందులోకి. తర్వాత ఆయన ఉన్నప్పుడు మోనుమెంట్స్ స్తూపాస్ బుద్ధుడు జ్ఞానస్థితి అప్పుడు ఉండే యానిమల్స్ జాతక కథలు ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ లో వచ్చింది స్టోరీ నరేషన్.
1: అయితే కిషన్ గారు మీరు అంటుంటే సంప్రదాయబద్ధంగా ఉన్న భారతీయ మహిళలు ముఖ్యంగా తెలంగాణ అటు గ్రామీణ ప్రాంతం కావచ్చు పట్టణ ప్రాంతం కావచ్చు పండగలు సెలబ్రేషన్స్ అప్పుడు ఉన్న జడలు సంప్రదాయ కట్టుబాట్ల నుంచి ఇన్స్పిరేషన్ పొంది మీరు పెయింటింగ్ చేశారు, మరి బుద్ధుని పోర్ట్రేట్ వేయడానికైనా వీల్ ఆఫ్ నాలెడ్జ్ ని పెయింట్ చేయడానికైనా దాని వెనకాల ఇన్స్పిరేషన్ ఏంటి?
0: మన చిన్నప్పటి నుంచి మనం అక్కడక్కడ బుద్ధ స్కల్ప్చర్ చూస్తుంటాం సేల్ కానీ డిస్ప్లే కానీ చూసినప్పుడు నాకు ఆయన ఒక పోస్చర్ వల్ల నాకు ఒక మంచి హ్యాపీ కలిగింది. ఆయన ఫేస్ చూస్తే బుద్ధుడు యొక్క ఫేస్ అనేది సెల్ఫ్ పీస్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది మనకి. బుద్ధుడు మనం పెయింటింగ్ నేను షో చేసిన ఎక్కడ పెట్టాను ఖచ్చితంగా చూసి బుద్ధుడు ఎందుకు చేసిన ఆలోచిస్తున్నాడు, ఆలోచన విధానాన్ని బుక్స్ పైపుగా తీసుకెళ్తుంది. ఆ బుక్స్ లో చదివినప్పుడు అలా నాలెడ్జ్ ఉంటుంది. అష్టాంగ మార్గం చెప్పిండు ఆయన, అష్టాంగ మార్గం ఆయన స్టోరీ ఎట్లా ఆయన రాజుగా ఉండి ఎట్లయితే సన్యాసం తీసుకుని మాంగ ఉండి

0: అంతా వేస్ట్, మనం ఇది కాదు, మనం ఆయన జ్ఞానోదయం పొందిండు. సో ఆ విధంగా నేను సపరేట్ గా బుద్ధుని వేసిన సందర్భాలు ఉన్నాయి. బుద్ధ పూర్ణిమ సందర్భంగా నేను షో చేస్తుంటే, వన్ మ్యాన్ షో చేస్తుంటే, తర్వాత నేను మన జాతీయ స్థాయిలో అందరు ఆర్టిస్ట్ బుద్ధుడిని ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఐలమ్మ గ్యాలరీ చేసిన, అది 2012 లో చేసిన. సో అది కూడా మంచి హిట్ అయింది.
1: మీ పెయింటింగ్స్ లో ముఖ్యంగా భారతీయ మహిళలు ఆ జడ కొప్పు, లేదా ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన ఇద్దరు అమ్మాయిలు ఒకే గొడుగు కింద, అలాగే గార్డెన్ లో ఉన్న మహిళల సముదాయం, అలా ముగ్గురు మహిళలు ముగ్గురు విడివిడిగా గొడుగు పట్టుకుని, ఈ గొడుగు ఎందుకు వచ్చింది మీ పెయింటింగ్ లోకి?
0: మనిషికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన బంధువులకు ఫ్రెండ్స్కు చెప్తాం కదా, ఒక నీడ మన ఇప్పుడు మనం పిల్లలకి పేరెంట్స్, అట్లానే ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ అట్లా. సో ఆ విధంగా సపోర్ట్ అనమాట. అంటే ప్రాసెస్ లో పెయింటింగ్ ప్రాసెస్ ఏంటంటే, ఒక కంపోజిషన్ చేసినప్పుడు నేను ఒకప్పుడు నేను బుద్ధుని చేసిన తర్వాత పెయింటింగ్ బుద్ధుని చేసిన తర్వాత కొత్తదనం కూడా మనం జోడించాలి. ఎప్పుడు ఇప్పుడు మధ్య మళ్ళీ నేను కామధేను చేస్తున్నా. అంటే కామధేను అంటే ఇండియన్ సింబల్ అనమాట, ఆవు. కౌస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం అబ్స్ట్రాక్ట్ కూడా చేస్తున్నా. సో ఆ ట్రాన్స్ఫార్మ్ మనం చేసే క్రమంలో కొత్తదాన్ని ఆటోమేటిక్ మనం హ్యాండిల్ అయితే మనం చేయాలి కూడా, మన ఆలోచన పోతుంది. ఆ కంపోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, ఇది సైకలాజికల్ కూడా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ అంబ్రెల్లా అయితే ఉంటుంది అనమాట.
1: మీరు స్వతహాగా ఒక చిత్రకారుడిగా ఎదుగుతూ మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఎంచుకుని ఆ శైలిలో రాణిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆర్ట్ వైపు మొగ్గు చూపుతున్న పిల్లలకు కానీ, నేను కూడా నేర్చుకోవాలి చిత్రకళని అని అనుకుంటున్న వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు రాణించాలంటే?
0: బయట చాలు ఉన్నాయి. ఇప్పుడు లోయర్ హైయర్ ఎగ్జామ్ ఉంది, ఎగ్జాంపుల్ 7th క్లాస్ పాస్ అయితే దాన్ని రాయొచ్చు. లోయర్ హైయర్ పాస్ అయిన వాళ్ళకి టీచర్ టీటీసీ ఉంటుంది, జస్ట్ 1-2 ఇయర్స్ లో కంప్లీట్ చేయొచ్చు. అది పాస్ అయితే మన తెలంగాణ గవర్నమెంట్ మనకి గురుకులు మధ్య గురుకులు స్టార్ట్ అయింది. మనకి గురుకుల్లో కూడా చాలా మంది మన స్టూడెంట్స్ టీచర్స్ గా అయ్యారు, సర్టిఫికేట్ పాస్ అయ్యి నౌ దర్ గెటింగ్ 50,000 సాలరీ. సో ఏం తక్కువ లేదు. మళ్ళీ బయట కూడా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు, బయట ప్యాషన్ ఉంటే డిజైనింగ్ లో వెళ్ళొచ్చు, వెబ్ డిజైన్ చేసుకోవచ్చు, అలా ఉంది. ఇంకా మళ్ళీ ఫైన్ ఆర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది డిగ్రీ ఫైన్ ఆర్ట్ ఏంటి, 12th చదివితే మనం డిగ్రీ ఎగ్జామ్ రాయొచ్చు. జేఎన్ఎఫ్ఏ ఉంది, వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, అలా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. సో ఈ ఎంట్రన్స్ పాస్ అయితే వాళ్ళకి అక్కడ వస్తుంది. 4 ఇయర్స్ డిగ్రీ చేసిన తర్వాత వాళ్ళు ఈ గాట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట.
1: బాగుంది కిషన్ గారు, మనిషి తలుచుకుంటే ఎంతైనా సాధించవచ్చు, ఎన్ని కొత్త ఫామ్స్ అయినా సృష్టించవచ్చు, ముఖ్యంగా చిత్రకళలో అంటున్నారు. మీరు చెప్తున్నట్టు మరింత మంది కళల వైపు, ముఖ్యంగా చిత్రకళ వైపు ముందు తరాల వారు మొగ్గు చూపి, మీరు అన్నారు జీవనోపాధి మాత్రమే కాదు కళల ద్వారా ఒక మనిషి ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందన్నారు. మరి ఆ సందేశంతో మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతల కోసం మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం కిషన్ గారు.
0: థ్యాంక్ యూ సార్.
2: సుప్రదం.

0: ఇంతవరకు సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన చిత్రకారుడిగా ఒక ప్రత్యేక శైలిని అభివృద్ధి చేసిన శ్రీ కప్పారి కిషన్ గారితో కార్యవర్తి గోపీశెట్టి గారి సంభాషణ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఇది మన చట్టం శీర్షికన సర్ఫేస్ యాక్ట్ విధి విధానాలు గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు సర్ఫేసీ యాక్ట్ గురించి మాట్లాడడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి విశేష అనుభవం కలిగిన శ్రీ హరీష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. హరీష్ గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: సార్, బ్యాంకుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం సర్ఫేసీ యాక్ట్. ఈ సర్ఫేసీ యాక్ట్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఏ ఏ పనులను చేయడానికి ఎలాంటి ఉద్దేశంతో సర్ఫేస్ యాక్ట్ తయారు చేయబడింది వివరిస్తారా?
1: బ్యాంకుల పరిరక్షణ కోసం అని 2002 ఈ చట్టం అమల్లోకి వచ్చింది. నిరర్థక ఆస్తులు అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇమ్మడి ముమ్మడిగా పెరిగిపోతున్న సందర్భంలో ఇంతకు మునుపు సివిల్ కోర్టు ద్వారా మాత్రమే బ్యాంకుకు తనఖా పెట్టిన ఆస్తులను బ్యాంక్ రియలైజ్ చేయగలిగేది అధికారం. ఇప్పుడు బ్యాంకులకు 2002 నుంచి ఎక్కడైతే స్థిరచరాస్తులు బ్యాంకుకు తనఖా పెట్టారో వాటిని ఎన్ఫోర్స్ చేసి డబ్బులు రికవరీ చేయడానికి బ్యాంకులకు అధికారం ఇచ్చారు. ఇది 2002 నుంచి అమల్లోకి వచ్చింది.
0: మీరు అన్నట్టు సర్ఫేస్ యాక్ట్కి ముందు బ్యాంకులకు ఏదైనా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఉంటే దాన్ని రికవరీ చేసుకోవడం కోసం కోర్టుకు వెళ్లాల్సి వచ్చేది,
1: సివిల్ కోర్టు.
0: అలా కాకుండా బ్యాంకుకే అధికారాన్ని ఇస్తూ ప్రభుత్వం ఇది తయారు చేసింది. అయితే ఈ సర్ఫేస్ యాక్ట్ అనేది బ్యాంకులకు ఒక శక్తివంతమైన ఆయుధంగా మారిందంటారు, నిజమేనా? మీ అభిప్రాయం ఏంటి?
1: ఇది చాలా వరకు కరెక్టే. ఎందుకంటే ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత బ్యాంకుల రికవరీ శాతం చాలా పెరిగిందని చెప్పవచ్చు. దీనివల్ల చాలా తొందరగా ప్రక్రియ వేగవంతం అయిపోయింది, రికవరీ ప్రక్రియ వేగవంతం అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు సివిల్ కోర్టును అప్రీచ్ ఆర్ డిఆర్టీ 20 లక్షల పైన దాటితే డిఆర్టీ అక్కడ డిగ్రీ తీసుకొని మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ టైం 7-8 సంవత్సరాలు దాటితే కానీ ఆ డిగ్రీ చేతికి వచ్చేది కాదు. దానివల్ల చాలా సమయం వృధా అవుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ వేగవంతం అయిపోయింది. ఇప్పుడు బ్యాంకులకే అధికారం ఇవ్వడం వలన రికవరీ ప్రక్రియ వేగవంతమైందని చెప్పొచ్చు.
0: సరే, మీరన్నట్టు బ్యాంకులు సస్టైన్ అవ్వాలని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని తగ్గించడం కోసం మొదలుపెట్టిన ఈ సర్ఫేస్ యాక్ట్ వల్ల రుణగ్రహీతల హక్కులు, అంటే ఎవరైతే లోన్ తీసుకోవడం జరుగుతుందో వాళ్ళ హక్కులకు ఏమైనా భంగం విపరీతంగా కలిగే అవకాశం ఉందా?
1: హక్కుల భంగం అని కాదు, ఎవరైనా బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించాల్సిందే. ఎందుకంటే బ్యాంకులు మిగతా వారికి హెల్ప్ చేయాలి, ఆర్థికంగా సమయానికి సహాయం చేయాలి అంటే రుణం తీసుకున్న వాళ్ళు తిరిగి చెల్లించాల్సిందే. అయితే ఇది కొంత కఠినమైన పరిస్థితులకు దారి తీయవచ్చు. ఎందుకంటే ఒక ఇల్లును బ్యాంక్ రుణ సహాయం ద్వారా కొనుక్కున్నప్పుడు రుణాన్ని కానీ వడ్డీని కానీ కట్టలేకపోతే బ్యాంక్ ఆ సర్ఫేసీ చట్టం కింద ఆ ఇల్లును జప్తు చేయొచ్చు, అమ్మేయచ్చు, వేలం వేయచ్చు. దానికి రుణగ్రహీతని వేకెంట్ పొజిషన్ అంటే అతన్ని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించి అది అమ్మేయచ్చు. అందుకే అది కొంచెం కఠినతరంగా ఉంటుంది. కాబట్టి చట్టంలో చాలా నిబంధనలు పెట్టారు, చాలా కఠినమైన నిబంధనలు పెట్టారు. నిబంధనలు అతిక్రమిస్తే బ్యాంక్ అప్పుడు ఆ మొత్తం ప్రక్రియనంతా రద్దు చేసే అవకాశం ఉంది.
0: ఏ రుణగ్రహీత అయితే బ్యాంకు దగ్గర నుంచి రుణం ఆ లోన్ తీసుకుని ఆ లోన్ చెల్లించలేని పక్షంలో బ్యాంక్ తన సర్వైవల్ కోసం సర్ఫేసీ యాక్ట్ ఇచ్చిన అధికారంతో జప్తు చేసి మళ్ళీ అమౌంట్ని వసూలు చేసే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఎలాగైతే సెక్యూర్డ్ లోన్స్ అంటారు, కొలెటరల్ ప్రాపర్టీ ఉన్న లోన్లకు మాత్రమే ఇది పాజిబుల్, అంతే కదా?
1: అంతే.
0: మీరు అన్నట్టు ఏ కొలెటరల్ ప్రాపర్టీ పెట్టని లోన్ విషయంలో సర్ఫేస్ యాక్ట్
1: వర్తించదు.
0: అయితే సర్ఫేస్ యాక్ట్ ప్రక్రియ ప్రకారం మొదటి అడుగు ఏంటి?
1: ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇమీడియట్ గా అకౌంట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ క్లాసిఫై అయి ఉండాలి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే 90 రోజుల పాటు అసలు కానీ వడ్డీ కానీ చెల్లించకపోతే అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. అప్పుడు మాత్రమే సర్ఫేసీ యాక్ట్ ని అప్లై చేయవచ్చు. సో దానికోసం ముందుగా సెక్షన్ 13(2) కింద ఒక నోటీస్, 60 రోజుల నోటీస్ సర్వ్ చేయాలి.
0: 60 రోజుల
1: నోటీస్ ఫస్ట్ బారోవర్ కి ఇష్యూ చేయాలి. బారోవర్ అంటే రుణగ్రహీతలకి ఇష్యూ చేయాలి. 60 రోజుల దాటక ముందు ఆస్తుల్ని జప్తు చేసే అధికారం గానీ వేలం వేసే అధికారం గానీ లేదు బ్యాంకులకి.
0: అంటే ఈ 60 రోజుల్లో రుణగ్రహీత ఏదైనా బ్యాంక్ వచ్చి క్లియర్ చేసుకోవాలని చూసినా, ఏదైనా ప్రయత్నం చేసినా మళ్ళీ సర్ఫేస్ యాక్ట్ కింద జరిగే
1: అదంతా ఆగిపోతుంది. నోటీస్ రిసీవ్ చేసుకున్న తర్వాత బారోవర్కి ఏదైనా అబ్జెక్షన్, అభ్యంతరాలు ఉంటే బ్యాంక్ కి పంపించవచ్చు, అభ్యంతరాలను బ్యాంకుకి తెలపవచ్చు. బ్యాంకుకి అభ్యంతరాలు తెలిపిన తర్వాత 15 రోజుల లోపల బ్యాంక్ సమాధానం ఇవ్వకపోతే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేరు, అది మళ్ళీ రద్దవుతుంది, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి ఆ ప్రక్రియ. సో 15 రోజుల లోపల బ్యాంక్ తప్పనిసరిగా జవాబు ఇవ్వాల్సిందే.
0: 90 రోజులు ఏదో కారణం వల్ల రుణగ్రహీత అటు వడ్డీ గాని అసలు గాని చెల్లించలేదు, తర్వాత బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చింది సర్ఫేసీ చట్ట ప్రకారం, ఆ నోటీసును కూడా 60 రోజుల గడువు ఉందా లేదా, అందరికీ ఈ అవేర్నెస్ ఉండాల్సిన అవసరం లేదు, 60 రోజుల గడువు చూసుకోకుండానే ప్రక్రియ మొదలుపెట్టుంటే, ఎక్కడైనా తనకు అన్యాయం జరిగిందని రుణగ్రహీత భావిస్తే తను న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి?
1: దీనిలో ఈ చట్టం కింద డిఆర్టీ, డెట్ రికవరీ ట్రిబ్యునల్, కేవలం ఇది బ్యాంకుల కేసులు మాత్రమే చూస్తుంది. సో ఈ చట్టం కింద డిఆర్టీకే అధికారం ఇచ్చారు, వేరే కోర్టులకు వెళ్ళడానికి అధికారం లేదు. సో డిఆర్టీలో వేగవంతమైన అవుతుంది ప్రక్రియ. సో ఒకవేళ రుణగ్రహీత తనకి అన్యాయం జరిగిందని, లేకపోతే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని, సర్ఫేసీ చట్టం కింద 2002 రూల్స్ కూడా ఉన్నాయి, వాటిని పాటించలేదని ఎక్కడైనా అనిపిస్తే అతనికి అధికారం ఇచ్చారు, డిఆర్టీలో అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ పెట్టవచ్చు డిఆర్టీలో. ఒకవేళ ఈ బ్యాంకులు ఈ ప్రొసీజర్ ఫాలో కాలేదని డిఆర్టీకి అనిపిస్తే మొత్తం ప్రాసెస్ని రద్దు చేసే అధికారం డిఆర్టీలకు ఉంది.
0: సర్ఫేసీ చట్ట ప్రకారం రుణగ్రహీతకి నోటీస్ వచ్చింది. నోటీస్ వచ్చాక ఫస్ట్ రుణగ్రహీత చేయాల్సిన పనేంటి? అంటే తను ఏ కారణం చేతైనా అసలు కానీ వడ్డీ కానీ చెల్లించలేకపోయాడు, ఇప్పుడు చెల్లించే పరిస్థితుల్లో లేడు, అలాంటి పరిస్థితుల్లో నోటీస్ రిసీవ్ చేసుకున్న తర్వాత రుణగ్రహీత ఏం చేయాలి?
1: ఒకవేళ చెల్లించలేని పక్షంలో ఆస్తి తనఖా పెట్టారు, అందుకే 60 రోజులు నోటీస్ ఇచ్చారు. తనకి ఏదైనా రిసోర్సెస్ ఉంటే, తన ఒకవేళ ఆస్తిని రక్షించుకోవాలనుకుంటే 60 రోజుల సమయం ఉంది.
0: ఓకే,
1: కాబట్టి 60 రోజుల లోపల రుణగ్రహీత ఏదైనా చేసి తనకున్న వనరులను ఉపయోగించుకొని
0: చెల్లించే
1: ప్రయత్నం చేస్తే
0: ఈ ప్రక్రియ అయిపోతుంది. అయితే సర్ఫేసీ చట్ట ప్రకారం బ్యాంకులకి అధికారం ఇచ్చినట్లు, ఎంతవరకు అనే ఏదైనా లిమిట్ ఉందా? ఇంత అమౌంట్ వరకు అయితే అవసరం లేదు, ఇంత అమౌంట్ తర్వాత అయితే రికవరీ చేయాలని, రుణగ్రహీత హక్కులని, రుణగ్రహీత యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎంత అమౌంట్ వరకు దాటితే సర్ఫేసీ యాక్ట్ అమల్లోకి వస్తుంది?
1: అసలు వడ్డీ అంత కలిపి 100,000 రూపాయల పైనబడిన అకౌంట్స్ లో మాత్రమే సర్ఫేసీ అప్లై చేయగలరు.
0: ఏదైతే లోన్ లో 100,000 రూపాయల కన్నా ఎక్కువ అమౌంట్
1: ఉంటే
0: అలాంటి పరిస్థితుల్లో
1: సర్ఫేసీ అప్లైకబుల్ అవుతుంది. అలాగే అగ్రికల్చర్ ప్రాపర్టీ అంటే రైతులు జనరల్ గా అగ్రికల్చర్ ప్రాపర్టీ పెట్టి తనఖా పెట్టి అప్పు తీసుకుంటూ ఉంటారు. అగ్రికల్చర్ ప్రాపర్టీని కూడా స్వాధీనపరచుకోలేరు బ్యాంక్ సర్ఫేసీ కింద.
0: సర్ఫేసీ కింద ఎలాంటి అగ్రికల్చర్ ప్రాపర్టీని రికవరీ
1: చేయలేరు. ఈ ప్రొటెక్షన్ రైతులకు కలిగించింది.
0: అయితే మరి గ్రామీణ ప్రాంతాలలో ఈ సర్ఫేసీ ప్రక్రియ గురించి ఎంతవరకు అవగాహన ఉందంటారు?
1: ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఇది అమల్లోకి వచ్చి దాదాపు 24 ఏళ్ళు అవుతుంది, కాబట్టి చాలా వరకు అవగాహన, ఎందుకంటే ప్రతిరోజు న్యూస్ పేపర్ల స్వాధీనత ప్రకటనలు, వేలం ప్రకటనలు చూస్తూనే ఉంటాము. సో చాలా మందికి ఈ పాటికి అవగాహన వచ్చి ఉంటుందని నా అభిప్రాయం.
0: అయితే మీ అనుభవం ప్రకారము ఇప్పుడు చాలా రిపోర్ట్స్ చూస్తుంటారు, రుణగ్రహీత 60 రోజుల నోటీసులో కూడా ఎలాంటిది చెల్లించలేకపోతే రుణగ్రహీతకి ఎప్పటికైనా ఎవరికైనా తన వారు సొంతగా తీసుకున్న ఆస్తి కాబట్టి అది కావాలని అనిపిస్తుంది. వారి ప్రయత్నం వాళ్ళు ఇంకొంచెం గడివండి, ఇంకొంచెం గడివండి అనే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇంకేమైనా ఎక్కువ రోజుల పరిమితి ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా 60 రోజులకి యాక్షన్ తీసుకొని ఆస్తిని జప్తు చేస్తారా?
1: దానికి కొంచెం ప్రక్రియ ఉంది. దీనికి సర్ఫేసీ దానికి నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రాపర్టీని వాల్యుయేషన్ చేయించాలి, దానికి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ బ్యాంక్ ఇంటర్నల్ గా తీసుకోవాలి. ఈ ప్రక్రియ కొంత లేట్ అవుతుందని చెప్పొచ్చు.
0: బ్యాంకు పనులు మొదలుపెట్టి అమ్మే క్రమంలో ఎప్పుడైనా మళ్ళీ రుణగ్రహీతకు అవకాశం ఉంటే తన ఆస్తిని తను మళ్ళీ తిరిగి పొందొచ్చు.
1: ఆఖరున వేలం వేసే ముందు Section 13(8) కింద బ్యాంకు మళ్ళీ ఒకసారి 30 రోజుల నోటీస్ ఇవ్వాలి ప్రాపర్టీ అమ్మడానికి ముందు. అది ఆఖరి మరొక అవకాశం బారోవర్కి తన

0: ప్రాపర్టీని విడిపించుకోవడానికి.
1: ఇక రుణగ్రహీత చెల్లించలేని పరిస్థితి ఉంది అని బ్యాంకు నిర్ధారించుకున్న తర్వాత ఈ ప్రాపర్టీని అమ్మకానికి ఎలా పెడతారు?
0: బ్యాంక్ తప్పనిసరిగా బోర్డ్ అప్రూవ్డ్ వాల్యూయర్ తోటి
1: వాల్యుయేషన్
0: వాల్యుయేషన్
1: చేయించి
0: చేయించాలి. వాల్యుయేషన్ చేయించి అది సరిగ్గా ఉందా లేదా కూడా సంబంధిత అధికారులు చూస్తారు. ఆ వాల్యుయేషన్ అదంతా విలువ ఎంత సరిగ్గా చేశారో లేదా చూస్తారు. దానిలో ఏమైనా అనుమానాలు ఏమైనా ఉంటే మళ్ళీ ఇంకొక వాల్యుయర్ని కూడా ఎంగేజ్ చేసి చేయాల్సి వస్తుంది.
1: ఓకే,
0: ఎందుకంటే బారోవర్కి సరైన ధర ఇప్పించడం
1: ఇంపార్టెంట్
0: ఇంపార్టెంట్ కాబట్టి మార్కెట్ రేట్. సో ఆ వాల్యుయేషన్ దాని ప్రకారం 30 రోజుల నోటీస్ తర్వాత మళ్ళీ ఒక సేల్ నోటీస్ పబ్లిష్ చేయాలి. ప్రముఖ దినపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, సేల్ నోటీస్ అంటారు దాన్ని. ఆ సేల్ నోటీస్ 2 భాషల్లో ఉండాలి, ఇంగ్లీషు తెలుగు. ఇక్కడ తెలుగు, వేరే వేరే రాష్ట్రాల్లో దాని ప్రకారం ప్రాంతీయ భాషలో ఉండాలి ఒకటి. ఇది ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ వేలం, అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, దాన్ని ఎవరు ఏం చేయడానికి ఉండదు. అదంతా ఈ ఆక్షన్ ప్రొసీజర్. సో ముందుగానే రిజిస్టర్ చేసుకున్న బయర్స్ ఆ రోజు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, అంత ఫెసిలిటీ ఉంది. సో అది ట్రాన్స్పరెంట్ ప్రక్రియ. ఇప్పుడంతా
1: వేలం పద్ధతిలో ఆ ఆస్తిని అమ్మి బ్యాంకు తన రుణం తాలూకు అమౌంట్ని జప్తు చేసి తీసుకునే అవకాశం
0: తీసుకుంటుంది. ఒకవేళ బ్యాంకుకి రుణం కంటే ఎక్కువ ధర వచ్చింది అనుకోండి, బ్యాలెన్స్ అమౌంట్ బారోవర్కి చెల్లిస్తారు.
1: ఓకే, అయితే హరీష్ గారు, ఈ సర్ఫేసీ యాక్ట్ విధి విధానాలు ఈ ప్రక్రియలో అందరికీ పూర్తి అవగాహన ఉండకపోయి ఉండొచ్చు. మీ అనుభవంలో ఎక్కువగా చాలా మంది తెలియక ఇలాంటి తప్పులు చేస్తుంటారు, ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే ఇంకొంచెం సులభతరంగా బయటపడచ్చు అనే సజెషన్స్ మీరేం చెప్తారు?
0: ఇప్పుడు సర్ఫేసీ చట్టం వలన ప్రొసీజర్ కొంచెం వేగవంతము కఠినతరమైందని చెప్పొచ్చు. సో దీని మీద అలసత్వం చూపరాదు. కొంచెం కోర్టు ప్రక్రియలో ఆలస్యం అవుతున్నందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే బ్యాంకుల నిరర్థక ఆస్తులు తొందరగా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది దేశ ప్రగతి కోసం. కాబట్టి ఒకవేళ తమ కట్టలేని పరిస్థితుల్లో ఉంటే బ్యాంక్ అధికారులను కలిసి ఏం చేయాలి, ఓటీఎస్ చేయొచ్చా అని, వన్ టైం సెటిల్మెంట్ అవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉందా, అది బ్యాంక్ అధికారులు జెన్యున్ కేసులో డెఫినెట్గా తప్పనిసరిగా బ్యాంక్ అధికారులు కన్సిడర్ చేస్తారు.
1: ఏదైనా పరిస్థితుల్లో బ్యాంక్ వారు ఈ సర్ఫేసీ ప్రక్రియ అవలంబించే పద్ధతిలో కానీ, ఆ గడువుల విషయంలో కానీ, 90 రోజులు కావచ్చు, 60 రోజుల గడువు కావచ్చు, ఎక్కడైనా వారు విధి విధానాలు సరిగ్గా అమలు చేయలేదు అని రుణగ్రహీత భావిస్తే డిఆర్టీకి వెళ్ళొచ్చు అని అన్నారు. మరి డిఆర్టీలో తన వాదన తను వినిపించడానికి తనే సొంతగా రుణగ్రహీత మాట్లాడుకుని వాదించాల్సి ఉంటుందా? అక్కడ గవర్నమెంట్ తరపున కానీ అలా డిఆర్టీలో ఎవరైనా
0: డిఆర్టీలో ఒకవేళ తను అప్లై చేస్తే, దాన్ని సెక్యూరిటైజేషన్ అప్లికేషన్ అంటారు, ఆ అప్లికేషన్ ఫైల్ చేయడానికి అడ్వకేట్ సహాయం తీసుకోవచ్చు. అడ్వకేట్ని పెట్టుకునే ఆర్థిక స్తోమత లేకపోతే లీగల్ ఎయిడ్ సెంటర్స్ నుంచి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అడ్వకేట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి బ్యాంక్ ఎక్కడైనా నియమాలు పాటించలేదా పాటించారా చూసి డిఆర్టీకి నివేదిస్తే డిఆర్టీ డిసైడ్ చేస్తుంది.
1: చాలా బాగుంది హరీష్ గారు, సర్ఫేస్ యాక్ట్ గురించి మా శ్రోతలకు చాలా మంచి వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు, నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: ఇది మన చట్టం.

0: ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన సర్ఫేసీ యాక్ట్ విధి విధానాలు గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల.

0: HIV సంక్రమించవచ్చు.
1: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
2: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
3: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని చిత్రగీతాలు.

కార్యక్రమంలో ముందుగా నర్తనశాల చిత్రం కోసం పి సుశీల గానం చేసిన సముద్రాల గీతం, సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

0: శివశంకరి.
1: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. మరొకమారు గుర్తు చేస్తున్నాం, ఈ ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ ఉదయం 9 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. వ్యాఖ్యాతలు డాక్టర్ కె నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి అమృతవర్షిణి రాగంలో సుధామయీ సుధానిధి ముత్తయ్య భాగవతర్ రచన రూపక తాళం.

కార్యక్రమంలో చివరిగా వినండి తిందే విలయట్టు పిళ్ళై రాగమాలిక సుబ్రహ్మణ్య భారతి రచన ఖండగతి ఏకతాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు కళ్యాణి లక్ష్మీనారాయణ గారి వీణావాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భాగంగా ఈ ఉదయం కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారులు. నిర్వహణ శ్రీ ఎం మా సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీ వి విజయమునిస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కిన తృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించింది. ఆమే కాదు, సమస్త భక్తకోటి ఆ స్వామిని వేడుకునేదే. ఈ సంసారమనేటువంటి భవసాగరాన్ని నుంచి విముక్తి కలిగించి నీలో ఐక్యమయ్యే విధంగా, నిరంతరము నీ పాదసేవ చేసుకునే విధంగా నీ వద్దే ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకోవడం. జన్మరాహిత్యాన్ని కోరుకునేవారు కొందరు అంతకు మించి ప్రతి జన్మలోనూ నిన్ను సేవించుకునే భాగ్యం కలగాలని కోరుకునేవారు కొందరు, ఇలా అందరూ స్వామి సన్నిధిలో స్వామి సాన్నిధ్యాన్ని కోరుకునేటువంటి వారే. అలా ఎందరో మహనీయులు అందరికీ కూడా ఒకేసారి దర్శన భాగ్యాన్ని కల్పించి తరింపచేసేటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఉత్సవములే ఈ బ్రహ్మోత్సవములు. ఈ బ్రహ్మోత్సవములలో స్వామివారు ఈనాడు కల్పవృక్షము ఛాయలో దేదీప్యమానంగా అమ్మవారిద్దరితో కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. ఆశ్రిత జనుల మనోభీష్టాలను నెరవేర్చు కల్ప తరువే శ్రీనివాస పరబ్రహ్మ అని మనకు పురాణ సాహిత్యం తెలియజేస్తోంది. వృక్ష సంపదలో కల్పవృక్షం అత్యంత విశేషమైనటువంటిది. ఇతర వృక్షములు తమకు సంబంధించినటువంటి తమకు కాచినటువంటి ఫలములనే ఇస్తాయి, కానీ కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది అని ఎల్ల ఋతువులందున

ఇంద్రు విరులతోటకెపుతెచ్చి కోరు వచ్చి వారి కోర్కెలు నీనడు వేల్పు మ్రాను పాల వెళ్లి బుట్టే అని క్షీరసాగరం మథనం జరిగిన సందర్భంలో అందులో నుంచి కల్పవృక్షం ఆవిర్భవించింది. ఇక్కడ మనం ఒక విషయం జాగ్రత్తగా గమనించినట్లయితే స్వామివారికి వాహన సేవలు అధికంగా అమ్మవారికి తోబుట్టువుగా ఉన్నవే ఉంటాయి. ఒక గజరాజం ఐరావతాన్ని తీసుకున్న, అలాగే చిట్ట చివర అశ్వవాహనం చేసుకున్న, అదేవిధంగా కల్పవృక్ష వాహనం ఇలా, అలాగే చంద్రప్రభ వాహనం ఇలా ఎక్కువ స్వామివారు అమ్మవారికి కూడా ప్రీతి కలిగించే విధంగా, అదేవిధంగా అమ్మవారు కూడా నిరంతరము స్వామివారి హృదయస్థానంలో ఉండి ఎప్పుడైతే అమ్మకు ప్రీతి కలిగిందో వెంటనే ఆ అమ్మవారు చెప్పేటువంటి ప్రతి మాట కూడా, అంటే అమ్మ ఎవరి గురించి చెబుతుందండి, తమ బిడ్డల గురించే చెబుతుంది, తన భక్తుల గురించే చెబుతుంది. వారు విన్నవించుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఎప్పుడు ఏ సమయంలో స్వామివారి చెవిన పడితే అవి ఫలిస్తాయో ఆ సమయాన్ని చూసి ఆచిచూచి అమ్మవారు అయ్యవారికి తెలియవరుస్తుంది. అందుకనే ఆయన హృదయలక్ష్మి నిరంతరం ఉండడం చేతే మన చేత ఇంత కరుణని ఆయన చూపిస్తూ ఉన్నాడు. కరుణా సాగరంగా స్వామివారి వెలుగొందుతూ ఉన్నాడు. ఆ సాగరానికి ప్రతిగా ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి కల్పవృక్ష ఛాయలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడే విహరిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ వాహన సేవలో చూసినట్లయితే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మే విహరిస్తున్నాడా అన్న భావన కలుగుతుంది. నెమలి పించాన్ని ధరించాడు, చేతిలో వేణువును ధరించాడు, చక్కటి భంగిమలో ఒక కాలు మడిచి మరొక కాలు వెంపు ఉంచి నయన మనోహరంగా ముగ్ధ మనోహరంగా మన్మథ మన్మథుడు శ్రీనివాస పరబ్రహ్మ కాదు కాదు శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్టుగా మనకు గోచరమవుతూ ఉన్నాడు. అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మనోహరమైన మనోజ్ఞమైనటువంటి రూపాన్ని చెరగని ముద్రగా మనస్సులో ముద్రించుకుంటూ ఉన్నారు భక్త శిఖామణులు. మరొక మక్క ఆ స్వామి చెంత చక్కగా కళలను ప్రదర్శించేటువంటి అవకాశం దొరికిందనే భావనతో ఎంతోమంది భక్త శిఖామణులు నృత్య ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. భాగవత భారత రామాయణాది ఇతిహాసాల్లో కావ్యాల్లో వర్ణించినటువంటి అనేక రకములైనటువంటి నృత్యాలను గీతాలని స్వామి ముందు చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే తమ కళలకు సరైనటువంటి ప్రదర్శనకు అవకాశమని, నిజంగా తాము నేర్చుకున్నటువంటి కళలకు తాము ధన్యులమయ్యామని, తమ జన్మ సార్థకత ఏర్పడిందనేటువంటి తన్మయత్వంతో స్వామివారి ముందు చక్కగా నృత్యం చేస్తూ ఉన్నారు. అందులో పిన్నవారు పెద్దవారు అనేటువంటి తారతమ్యాలు లేదు, స్త్రీ పురుష భేదం లేదు, వయో భేదం లేదు. అందరూ కూడా ఉత్సాహంగా రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో తమ యొక్క నైపుణ్యాలని స్వామి ముందు ప్రదర్శిస్తూ ఉన్నారు. స్వామివారికి వృక్షానికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే శ్రీనివాస పరబ్రహ్మ పద్మావతి పరిణయ సమయంలో కుబేరుని వద్ద రుణం తీసుకున్న సందర్భంలో మరి ఆ పట్టా మీద సంతకం, సాక్షి సంతకం, ఆయన ఒక కాగితాన్ని రాసిచ్చినట్టుగా అప్పు తీసుకుంటున్నట్టు, దానికి సాక్షి సంతకాలు కూడా అడిగినట్టుగా, ఆ సాక్షి సంతకాలతో పాటు ఎవరి నీడలో ఇదంతా జరిగిందండి అంటే ఒక చింత చెట్టు నీడలో ఈ తతంగం అంతా జరిగినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి దానికి ఒక చింత చెట్టు కూడా సాక్షిగా ఉందని, కాబట్టి తన పరిణయానికి కావలసినటువంటి ధనాన్ని తీసుకునే సందర్భంలో ఉంది కాబట్టి దానిని కూడా అనుగ్రహించారా స్వామివారు అన్న భావనతో ఇక్కడ మనకి స్వామివారు విహరించేటువంటి వైనం కనబడుతుంది. కాదు కాదండి, మరొక విశేషం ఉంది. తిరుమలలో సంపంగి ప్రాకారం అని పిలుస్తారు ఒక చక్కనైనటువంటి కట్టడాన్ని. ఎందుకు దానికి ఆ విధమైనటువంటి పేరు వచ్చిందండి అని చూసినట్లయితే స్వామివారికి ప్రాకారం నిర్మించే సమయంలో, అన్ని వెంపులా అన్ని ప్రాకారాలు నిర్మాణమవుతున్న సమయంలో ఒక ప్రాకారానికి ఒక సంపంగి మాను అడ్డుగా ఉందిట. అయ్యో, ఇక్కడ ఉండేటువంటి ప్రతి చెట్టులోనూ పుట్టలోనూ పువ్వులోనూ అన్నిటిలోనూ పరమాత్మ యొక్క స్వరూపమే కదా, మరి ఈ వృక్షాన్ని తొలగించినట్లయితే మరి ఇబ్బంది అవుతుందే అని ఆలోచించి మరి స్వామివారే ఏ రకమైనటువంటి మార్గాన్ని కల్పిస్తారో అని ఆనాటికి ఆ పనులన్నీ నిలిపివేసి మరుసటి నాడు పరిచూద్దాం దాని సంగతి, లేదా మరొక విధంగా నిర్మించాలా అని వాళ్ళు తర్జనపడుతూ వెనక్కి వెళ్ళిపోయారట. కానీ తర్వాత రోజు ఉదయం లేచి చూసేసరికి ఆశ్చర్యం పొందారు అందరూ కూడా. అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది. ఏమిటయ్యా అంటే ఆ సంపంగి మాను తమ కట్టడానికి ఎప్పుడైతే అడ్డుగా అనుకున్నారో దానికి

0: తొలగి కొంచెం అటుగా వెళ్ళినట్టుగా వాళ్ళకి కనిపించిందిట. అంటే స్వామిని సేవించుకోవడంలో, స్వామి కార్యంలో మనం అనుకునేటువంటి కేవలం చైతన్యం కాదు, జడ పదార్థములు కూడా స్వామికి సహకరిస్తాయి అని. ఆ రకంగా ఆ సంపంగి మాను ఆలయ నిర్మాణ సమయంలో సహకరించినందుకు గాను ఆ మాను ఉన్న చోట ప్రాకారాన్ని సంపంగి ప్రాకారం అన్నారని బుధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారిని కేవలం మానవ మాత్రులే కాదు, చరాచర జీవకోటి కూడా సేవించి తరించినట్లుగా మనకు ఇతిహాసాల్లో, పురాణాల్లో కనబడుతూ ఉంది. ఇలా సమస్త జీవుల చేత, చరాచర జీవకోటి చేత సేవింపబడేటువంటి స్వామి నిజానికి మన చేత సేవింపబడుతున్నట్లుగా కనిపించినా, నిలువెత్తుగా నిలబడి 24 గంటలు ప్రతి క్షణము కూడా భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి స్వామి, అటువంటి కరుణా స్వరూపుని యొక్క కారుణ్యము గురించి, ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ గుప్ప నరసింహశర్మ గారు అందిస్తారు. ఆయన యొక్క ప్రవచన ధారామృతంలో విషయాన్ని తెలుసుకుని తరించే ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా నరసింహం గారు అందుకోండి.
1: ధన్యవాదాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పాయాద్ విశ్వస్య సాక్షి ప్రభురఖిల జగత్ కారణం శాశ్వతోజ్ఞం పాద ప్రహ్వాఘరాశి ప్రశమన భృదాం బోధర ప్రాభవో మాం వ్యక్తావ్యక్త స్వరూపో దురధిగమ పద ప్రాక్తనీనాం చ వాచాం ధ్యేయో యోగీంద్ర చేత సరసి జనయత నంద దీక్షా విహారః అని మహానుభావులు అందరూ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతి చేస్తూ ఉంటారు. ఈరోజు మహాభాగ్యం కల్పవృక్ష వాహనంలో అమ్మవార్లతో కలిసి వెంకటేశ్వర స్వామి వారు విహరిస్తూ మనకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి అలంకరణ శ్రీకృష్ణ పరమాత్మ అలంకరణ చేశారు. రుక్మిణీ సత్యభామలతో కూడి ఉన్నట్లుగా మనం భావన చేయొచ్చు. అది కల్పవృక్ష వాహనం. కల్పం అంటే, కల్పవృక్ష వాహనం అంటే ఏమిటి అని కించిత ఆలోచన చేద్దాం. కల్పం అనే పదానికి ముందు సం అనే అక్షరాన్ని చేరుద్దాం, అప్పుడు సంకల్పం అవుతుంది. సంకల్పం అంటే కోరిక. కోరిక వల్లే కదా సమస్తము పుడుతోంది. పరమాత్మ సంకల్పించాడట సృష్టి చేయాలి అని. అవ్యక్తంగా ఉన్న ఆయనలోంచి ఒక పద్మం వచ్చింది, ఆ పద్మం వికసించింది. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. ఆయనకు కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ తనను ఎవరు సృష్టించారో కనిపించడం లేదు. ఏదో ఒక శబ్దం వినిపించింది తపస్సు చేయమని. తపస్సు చేయగా చేయగా పరమాత్మ యొక్క సంకల్పం ఆయనకు బోధపడింది. మళ్ళీ ఆయన సంకల్పించాడట, సభూరిది వ్యాహరత సభూమి మసృజిద అని వేదం చెప్తున్నది. ఉన్నట్టుండి పరమాత్మ కోరికానుసారం తాను కూడా ఇలాగే కోరుకున్నాడట, భూహు అని అన్నాడట. వెంటనే భూమి వచ్చేసింది. ఆ భూమి ఎట్లా నిర్మితమైందో అంతకుముందు చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా తెలియదు. సభువైది వ్యాహరద, మళ్ళీ భువహ అనే శబ్దం చేశాడట, శుభహ అనే శబ్దం చేశాడట. ఈ విధంగా సమస్త లోకాలు ఆవిర్భవించాయట. వెలిసి చెప్పదలిచిన అంశం ఏమిటంటే, సంకల్ప మాత్రము చేత సృష్టి అంతా ప్రారంభమైంది. సృష్టికి మూల కారణం సంకల్పం అని అర్థమైంది, అంటే కోరిక. ఈ సృష్టి ఇది ఈ కోరిక పరమాత్మ కోరిక. ఆయన సత్య సంకల్పుడు, సత్యకాముడు, వ్యర్థము లేని కోరిక కలిగిన వాడు. కాబట్టి ఆయన నుంచి ఈ సమస్త బ్రహ్మాండాలు ఆవిర్భవించాయి. ఆ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా వృక్షం కింద శాస్త్రజ్ఞులు వర్ణించారు. ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అని భగవద్గీతలో విస్తృతంగా వర్ణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ఈ సంసారాన్ని వర్ణిస్తారు. దానికి అనేక పోలికలు ఉన్నాయి. ఎలాగైతే వృక్షం ఒక కొమ్మ నరికినా మరొక మార్గం ద్వారా మళ్ళీ పెరుగుతూ ఉంటుందో, అలాగే మనలో ఒక కోరిక ఏదైనా ఒక రకమైన వైరాగ్యం ద్వారా పోయినా మరొక రకమైన కోరిక మొలుస్తూనే ఉంటుంది. కోరిక ఉన్నన్నాళ్ళు ఈ ప్రపంచ సృష్టి ఉంటూనే ఉంటుంది. కాబట్టే వైరాగ్యాన్ని సంపాదించాలి, నైరాశ్యంగా ఉండాలి అని అంటుంటారు. పరమాత్మ తాను సృష్టించినటువంటి జగత్తు మరొకటి కాదు, తానే అని చాలాసార్లు చెప్తూ ఉన్నాడు విశ్వం విష్ణు అనే పదాల ద్వారా. ఈరోజు కూడా తన జగత్ తాను సృష్టించినటువంటి జీవుల ఉపభోగాను జీవుల ఉపభోగానుగుణంగా సృష్టించినటువంటి

0: వచ్చాడు అని ఒక కథ ఉంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మాలంకరణ అంటారు. రెండవ అంశం ఏంటంటే విష్ణుమూర్తి అవతారాలలో కృష్ణుడి యొక్క అవతారం పరిపూర్ణావతారం అంటారు. పైపెచ్చు ఆయన శీఘ్ర ఫలదాత అంటారు. శ్రీకృష్ణ సర్వదేవానాం అధిక సర్వకామద అని కూడా అంటారు. ఆయన గురించి ఒకసారి నామస్మరణ చేస్తే చాలుట, ఆయన వెంటనే కరిగిపోయి ఎంత అడిగితే అంత అనుగ్రహించేస్తాడట, అంతకన్నా ఎక్కువ కూడా అనుగ్రహిస్తాడట. కాబట్టి కృష్ణాలంకారంలో ఉన్నాడు. పైపెచ్చు గమ్మత్తేమిటో తెలుసా? పైన నెమలిపించ ఉంటుంది. ఇంత సమస్త కోరికలు తీర్చేటువంటి పరమాత్మ వైరాగ్యంగా ఉండండి, ఏదైతే అత్యవసరమో దాన్ని మాత్రమే కోరండి అని సూచిస్తున్నట్లుగా నెమలిపించాను కూడా ధరించి ఉన్నాడు. అటువంటి గొప్పవైన అలంకరణతో తన యొక్క గొప్పదైన తత్వాన్ని తెలియజేస్తూ, తన యొక్క ప్రాభవాన్ని కూడా తెలియజేస్తూ, విహరిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ స్వామిని ఏమి కోరుకోవాలో కాసంత విజ్ఞాతతో మనం వ్యవహరించినట్లయితే మనం అభ్యున్నతిని పొందగలుగుతాం. మరిన్ని విషయాలను మారుతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మారుతి గారు,
1: ధన్యవాదాలు. నరసింహం గారు, వృక్షం ఏ రకంగా అయితే తాను ఎండలో నిలబడి తన వద్దకు చేరిన వారికి చల్లదనాన్ని ఇస్తుందో, అలాగే ఆకలి దెప్పలతో ఉన్న వారి యొక్క ఆకలిని తన యొక్క కాయల ద్వారా, అదేవిధంగా ఫలముల ద్వారా తీరుస్తుందో, అదేవిధంగా మానవుడు కూడా తన జీవనాన్ని జీవితాన్ని మలుచుకోవాలి అన్న తత్వాన్ని మనకు తెలియజెప్పడం ద్వారా స్వామి ఈ కల్పవృక్ష వాహన సేవలో విహరిస్తున్నాడా అన్న భావన కూడా కలుగుతుంది. ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషాయివ. వృక్షములు సత్పురుషులు వంటివి అని, ఇంకా చెప్పాలంటే సత్పురుషుల కన్నా మించిన స్థాయి వృక్షానికే దక్కుతుందేమో. ఎందుకంటే వృక్షం చూడండి, తనను నరికేటువంటి గొడ్డలి ఏదైతే ఉందో, అయస్సు ఇనుము, ఆ గొడ్డలికి కూడా ప్రధానమైన ఆధారంగా తన చెట్టు కొమ్మనే అందిస్తుంది. అంటే తనని హింసిస్తున్న, తన యొక్క పతనానికి కారణమవుతున్న దానికి కూడా సహకరించి నీకు తృప్తి కలుగుతుందంటే నీకోసం నేను తన స్వరూపాన్ని వదులుకోవడానికి సిద్ధమే అన్నట్లుగా ఇంతకన్నా దివ్య తత్వం మనకి ఏమి ఉపదేశించాలి? కాబట్టి ఈ రకంగా సమస్తము ఆవహించి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కరుణకు అదిగో ఆ కల్పవృక్ష వాహనంలో స్వామివారికి విశేషంగా చూసినట్లయితే ఒక వెంపు ఒక ఫలము, మరొక వెంపు ఆమ్రఫలము, మరొక వెంపు పనస ఫలము, మనకందరికీ కూడా అన్ని ఫలాలు ఇందులో ఉన్నాయి. అంటే మీ సమస్త మనోరథ ఫలాలని నేను అందివ్వడానికి సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను. మీరల్లా చేయవలసిందంతా ఏమిటి అంటే అనన్య శరణాగతి. అలనాడు గజేంద్రుడు కానీ అసలు కలియుగంలో ఎవరిని సేవించాలి అన్నదానికి కూడా ఆర్తత్రాణపరాయణుడిగా ఆయనే తెలియజేశాడు. వాత్సల్యాద భయప్రధాన సమయాత్ ఆర్తార్తి నిర్వాపణాత్ కారుణ్యాదఘ శోషణాద గణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతాం ఏతే భవ సాక్షిణ ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్య హల్యాధ్రువ. ప్రయోజనమనుద్దిశ్యనమందోపి ప్రవర్తతే అని కదా, ఉన్మత్తుడైనా కూడా వాడికి అందులో ఏదో ప్రయోజనం ఉంటేనే ఆ కార్యాన్ని చేయడానికి సన్నద్ధుడవుతాడు. మరి ఇంకా సామాన్యమైనటువంటి కలియుగ వాసుల పక్షమేమిటి? వాళ్ళ గురించి మరొక రకంగా మాట్లాడవలసిన అవసరమే లేదు. ఏ పని ప్రారంభించాలన్నా దానివల్ల కలిగేటువంటి ఫలం కనబడితేనే వాళ్ళు ఆ పనికి ఉపక్రమిస్తారు. కాబట్టి నాయన ఇదిగో సాక్షులు, నీకు తెలిసినటువంటి వాడు ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్య హల్యాధ్రువ అని మనకి తెలిసినటువంటి భాగవతోత్తముల గురించి చూపించి, మనకి తెలియని వారు, మనకి కనపడిన వారు, మన బుద్ధికి అందనటువంటి జీవులు ఎన్నో స్వామి సేవలో తరించాయ్యా. కాబట్టి నువ్వు చేయవలసిందల్లా వచ్చి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణు కోరడమే అని మనకి మునులు తాపసులు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆ తత్వాన్ని మనకి తెలియజేయడం కోసం స్వామి అనుగ్రహానికి పాత్రులైనటువంటి అనేక మంది చరిత్రలు మనకి అందించి ఉన్నారు. అవన్నీ జ్ఞప్తికి రావడం కోసమే స్వామి వాహన సేవలలో ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క అంతరార్థాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ధర్మ వృక్షంగా స్వామివారు నిలబడ్డాడు. కల్పవృక్షానికి స్వామివారికి కూడా ఒక వ్యత్యాసం ఉంది. ఏమిటి అంటే కల్పవృక్షం మనం అక్కడికి

0: వెళ్ళి కోరుకుంటే దానిని మాత్రమే అందిస్తుంది, ఏది కోరుకుంటే దానినే అందిస్తుంది, అది మంచిదైనా చెడ్డదైనా గాని. కానీ ఆశ్రిత కల్పతరమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ చెంత ఉంటే మనం ఏది కోరవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం కోరినా మనకి ఏది హితమో దానిని, మనకి ప్రియమైన దానిని అందిస్తాడు, మనకి హితమైనటువంటి దాన్ని కూడా అందించేటువంటి వారు స్వామి. అందుకనే అజ్ఞానైన వాడికి ఒక్కొక్కసారి అత్యంత అమూల్యమైనటువంటి దాన్ని అవకాశం ఇచ్చినా దాన్ని వినియోగపరుచుకుంటాడా అంటే సందేహమే. ఒకనాడు ఒక బాటసారి అనుకోకుండా తన గమనంలో ఒక కల్పవృక్ష ఛాయలోకి చేరుకున్నట్టు అలిసిపోయాడుట. అలిసిపోయి నాకు ఆకలేస్తోంది, చక్కగా తాగడానికి ముందు నీరు దొరికితే బాగుండు అనుకున్నట్టు అమృత తుల్యమైనటువంటి నీరు లభించింది. ఆహా, అడిగిన వెంటనే నీరు వచ్చిందే అనుకుని నీరు దొరికింది కాబట్టి తినడానికి తిన్నుంటే బాగుండు అనుకున్నట్ట వెంటనే ఎంతో షడ్రుచులతో కూడినటువంటి భోజనం సన్నద్ధమైంది. అడిగిందల్లా లభిస్తుంది, ఏమిటి ఆశ్చర్యం అని ఆశ్చర్యపోతుంది. చక్కగా నీరు తాగాను, తిన్నాను, విశ్రమించడానికి హంసతులికా తల్పం లాంటి ఉంటే బాగుంటుంది అనిపించిందిట. వెంటనే ఎక్కడి నుంచో హంసతులికా తల్పం కూడా వచ్చేసింది. ఇంత సుఖాన్ని అనుభవిస్తున్న వాడికి మనస్సులో ఇంత అడవిలో ఇంత ఒక చెట్టు నీడ ఇవన్నీ వచ్చాయే బానే ఉంది, ఎక్కడి నుంచో ఏ పులైనా వచ్చి నన్ను తినేస్తే అనుకున్నట్ట అనుకునే తరుణంలో ఎక్కడి నుంచో వ్యాఘ్రం వచ్చి అతన్ని తినేసింది. కాబట్టి మనం ఉన్న చోట మనం నిరంతరము కూడా ఏవైతే సకారాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటితో నిండి ఉండి మనం ఆలోచించాలి. కానీ దుష్ట ఆలోచనలు చేస్తే మరి ఆ కల్పవృక్షంలో ఆ బాడసారికి కలిగినటువంటి స్థితి కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనం కూడా బుద్ధిని మంచి వెంపు మరల్చుకుని ఏదైతే మనకి భగవంతుడు అందించాడో అందులో ఉండే ప్రతి దాన్ని కూడా ఆ స్వామివారి యొక్క దివ్య ప్రసాదంగా భావించి అన్నిటినీ ఆయన చరణాల ముందు వదిలివేసినట్లయితే మనకు ఏ చీకు చింత ఉండదు. ఆ విధంగా శరణాగతి చేయమనేటువంటి తత్వాన్ని బోధించడానికే అన్నట్లుగా స్వామివారు ఆనంద నిలయం నుంచి వెలుపలకు వచ్చి మలయకు నేనేంద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిని చెప్పినట్లుగా ఎంతో మనోహరంగా శ్రీదేవి భూదేవులతో కలిసి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అటువంటి దర్శన భాగ్యాన్ని పొందడం కూడా ఎంతో గొప్పదేని చెప్పి బహుజన్మార్జితై పుణ్యై లభ్యతే క్షేత్ర దర్శనం తత్రాపి వెంకటగిరే దర్శనం ముక్తిదం పరం అని వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరిణీ తీర్థ సమం నాస్తి చ నాస్తి వై అని మనకి వరాహ పురాణం తెలియజేస్తోంది. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి ధామంలో ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దర్శనం మనకి కలగడం మన భాగ్యం. ఇటువంటి భాగ్యానికి అందరూ కూడా మురిసిపోతూ ఆ స్వామిని దర్శించుకుంటూ నిరంతరము గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవం గురించి వాహన వైశిష్ట్యాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ నరసింహ గారు అందజేస్తారు. అందుకుందాం, స్వామి సేవలో తరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: చాలా చక్కటి విషయాలు చెప్పారు మారుతి గారు. ప్రపంచంలో ప్రతి పదార్థము కూడా పరమాత్మ సృష్టే, నమ్మినట్లయితే ప్రతీది కూడా ఫలితాన్ని ఇస్తుంది అనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మనం సంజీవిని వృక్షం అని ఒకటి విన్నాం, తులసి వృక్షం అని ఒకటి విన్నాం, బిల్వ వృక్షం అని ఒకటి విన్నాం, అలాగే వేప చెట్టు అని ఒకటి వింటున్నాం, రకరకాలైన ఔషధీ వృక్షాలను మనం వింటున్నాం. ప్రతీది కూడా సందర్భానుగుణంగా మనకి పనికొచ్చేది. పరమాత్మ ఇంత సృష్టి మన కోసమే చేశాడు, ఇంత విలాసము మన కోసమే చేశాడు. కాబట్టి పరమాత్మ సర్వము మనకు అనుగ్రహిస్తూ ఉండగా ఆయన యందు భక్తిగా ఉండటమే మనం చేయవలసిన పని అని మంచి మాటే చెప్పారు. భక్తి మనకి అంత త్వరగా అవుతుందా అంటే శనివ సాధ్యమేది. భక్తి కలగాలి అంటే నామస్మరణ మాత్రం అనివార్యంగా చేయాలి, ఇది మనకు చేతనైందే. అందుకనే అంటారు కదా, కలో సంకీర్తనాన్ముక్తి అని. మరొక మాట, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే అనే గమ్మత్తైన మాట కూడా ఉంది. శుకమహర్షి అనే ఒక మహానుభావుడు, పరమ వైరాగ్య సంపన్నుడు, వాళ్ళ నాన్నగారైన వేదవ్యాస మహర్షికి కూడా అంత వైరాగ్యం లేదు. ఆయన మొత్తం భాగవతాన్ని చెప్పి చివరికి ఈ మాట అన్నాడు, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే, కలి ప్రభావం ప్రబలిపోతోందయ్యా, నామస్మరణ చేయవలసిందే అని అన్నాడు. ఈ గొప్పతనాన్ని చెబుతూ ఏ నామాన్ని బాగా చెప్పాలి అంటే గోవింద నామస్మరణం చేయాలి అని. ఇదేదో తిరుమల కొండపై ఉన్నాం కాబట్టి అతిశక్తిగా చెప్తున్నామో అనుకోకుండా, గోవింద అనే నామం లేకుండా ఏ దేవతా సహస్రనామం లేదు. కాబట్టి ప్రతి దేవతకు గోవింద అనే పేరు ఉంది. గాం వేత్తి గోవింద, చాలా రకాల అర్థాలున్నాయి, 9 ప్రశస్తమైన అర్థాలు చెప్తారు. ప్రధానమైన అర్థం మనం అడగకుండానే మన కోరికలు ఎరిగి

0: దాంట్లో వాస్తవమైనవి అనుగ్రహించేవాడు. గోశబ్దానికి వాక్కులు, కోరిక అనే అర్థాలున్నాయి. అటువంటి వాడు కాబట్టి ఆయన కల్పవృక్ష సమాసీన. ఆయన ఒకసారి గమ్మత్తు ఏమిటంటే ఒక శ్లోకం చెప్తారు, గోవిందాదధి దైవతన్న దైవతమితి ప్రోచార్య హస్తాబుభౌ ఉద్ధృత్యాథ శివస్య సన్నిధిగతో వ్యాసోమునీనాం వరః యస్య స్తంభిత పాణిరానతి కృతానందీశ్వరేణాభవత్ తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరం బ్రహ్మణి అని ఒక శివస్తోత్రంలో ఉంది. వేదవ్యాస మహర్షి ఒకసారి కైలాసానికి వెళ్లారట. వెళుతూ వెళుతూ రెండు చేతులు పైకెత్తి గోవిందా గోవిందా అనర్చుకుంటూ వెళ్లాడట. అక్కడ వాచ్మెన్ గా ఉండేటువంటి నందీశ్వరుడు, ఏమయ్యా ఇది కైలాసం, ఇక్కడ గోవిందా అంటావేమిటి అనే మనస్సులో అనుకుంటూ అటగించబోయాడట. అటగించలేదు, అటగించబోయాడట. ఆ క్షణంలోనే ఆ పరమేశ్వరుడు యొక్క వాహనమైన పరమధర్మస్వరూపుడైనటువంటి నందీశ్వరుడు యొక్క అవయవాలన్నీ స్తబ్దమైపోయాయట, ఆగిపోయాయట. ఏమిటి ఇలా ఆగిపోయింది అని అనుకుంటే అప్పుడు అర్థం చేసుకున్నాడట, ఓహో గోవింద అనే నామం సమస్త దేవతాస్వరూపం, అది కేవలం ఒక విష్ణువుకో శివుడికో సంబంధించింది కాదు, సమస్త బ్రహ్మాండాలకు మూలభూతమైన పరమాత్మ యొక్క పేరు అని గ్రహించి ఈ పేరుతో గనక ఆ స్వామిని ఆశ్రయిస్తే త్వరగా పలుకుతాడు, త్వరగా మన వంక చూస్తాడు అని అర్థం చేసుకుని క్షమాపణలు చెప్పాట. అటువంటి గోవింద నామాన్ని నిరంతరం మనం గనక ఉచ్చరిస్తూ ఆ కల్పవృక్షంలో ఉండేటువంటి స్వామిని మనం దర్శిస్తూ, అంటే కల్పవృక్షాత్మకమైన స్వామిని, అంటే ఏ కోరిక కోరితే ఆ కోరికను వెంటనే అనుగ్రహించేటువంటి వాడు, ఏ కోరిక కోరాలో జాగ్రత్తగా కోరుకోండి అని హెచ్చరిస్తున్నట్లుగా మనకి అలంకరణాలతో చూపిస్తూ ఉన్నటువంటి వాడు ఆ స్వామిని మనం గనక యథాశక్తి ఆశ్రయిస్తే మన యొక్క కష్టాలను మనం పోగొట్టుకుంటాం. అటువంటి భవ్యమైనటువంటి నామాన్ని మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. పైపెచ్చు స్వామి మనం ఎంత భక్తిగా ఉన్నామో అని మాత్రమే చూస్తున్నారు తప్ప మనం ఎన్నిసార్లు నామస్మరణ చేశాం లేక ఎంత వైభవంగా పూజ చేశాం అని పెద్దగా గమనించడం లేదు అని వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర చూస్తేనే అర్థమవుతోంది. తొండమానంలో ఉండేటువంటి మహారాజు గారు బంగారు పుష్పాలతో పూజ చేశాడట, మరొక కుమ్మరివాడు మట్టితో పూజ చేశాడట. కానీ భక్తి ఎక్కడ ఉందో పరమాత్మ అక్కడ ప్రత్యక్షమవుతాడు కనుక, అభివ్యక్తమవుతాడు కనుక ఆ మట్టి పేళ్లే అక్కడ కనిపించాయట. ఎవరికి కనిపించాయి? మహారాజు గారికి కనిపించాయి. కనిపించడం దేనికి? తద్వారా మనందరికీ చెప్తున్నాడు, మీరు భక్తిగా ఉండండి, తద్వారా నేను మీకు సులభమవుతాను అని. ఇదే మనకు రుక్మిణి తులాభార ఘట్టంలో తెలుస్తుంది. ఎంత సంపత్తు పోసినా తూగని స్వామి కేవలం భక్తితో తులసీ దళాన్ని పెట్టారో లేక ఆకును పెట్టిందో తెలియదు కానీ ఆ భక్తితో పెట్టినటువంటి పదార్థానికి తూగాడు. ఆయన తద్వశమైపోయాడు. మరొక చోట ఎంతో మంది భక్తులకు స్వామివారే స్వయంగా సేవ చేస్తూ ఉంటారు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. నిన్న కూడా మనం అనుకున్నాం, ఎవరైతే భక్తితో గోవింద నామస్మరణ చేస్తూ ఉంటారో, గోవిందుణ్ణి సచేతనమూర్తిగా చూస్తూ ఉంటారో, ఆ వారి వంక స్వామి చూస్తారు అని మా పెద్దలు చెప్పారు. నాకు కూడా ఆ అనుభవంలో ఉంది. కనుక మనం భక్తిగా చూడటం ఆయన మనవంతు, మనను అనుగ్రహించడం ఆయన బాధ్యత. ఆయన బాధ్యత తప్పుడు భక్తిగా ఆశ్రయించడమే మనం చేయాలి. మరింత విశేషాలను మారుతి గారి మాటల ద్వారా విందాం.
1: అయ్యా, గోవింద నామ తత్వాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు నరసింహం గారు. అందుకనే సుఖమహర్షి చెబుతారు, నిను చింతించుచు పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చరిత్రముల్ వినుచు చుతురుగాక లోకులు ఇతరాన్వేషంబులన్ చుతురే ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. విశ్వవ్యాపకుడైనటువంటి వాడు కర్షతీతి కృష్ణ అని మన మనస్సును ఆకర్షించేటువంటి వాడు, మనలో ఉండేటువంటిది ఏదైతే మాలిన్యం ఉందో దాన్ని తొలగించేటువంటి వాడు. మన శరీరం కూడా ఒక పుష్పమే, ఒక వృక్షమే, ఇందులో కూడా పుష్పాలున్నాయి, అవి మనం సమర్పించాలి. ఏమిటండి మనం సమర్పించవలసినటువంటి పుష్పాలు అంటే, అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పం, అతఃపరం సత్యం పుష్పం, తపఃపుష్పం, భావ పుష్పం, అథ అష్టమం, ఏవమస్తవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. అటువంటి అద్భుతమైనటువంటి పుష్ప సమర్పణగా మన మనస్సు అనే పుష్పాన్ని ఆ స్వామి యందు ఉంచుకుని నిరంతరము ఆయన అనుగ్రహానికి పాత్రులమయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహారం శ్రీ వి విజయమునిస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు మరియు శ్రీ రామ గోవిందరెడ్డి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఈరోజు సాయంత్రం 8 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. అన్నమయ్య ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన అన్నమాచార్య కీర్తన, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
3: శ్రోతల చిత్రసీమలో ఇప్పుడు వినండి రహస్యం. ఈ చిత్రం కోసం పి లీల గానం చేసిన మల్లాది గీతం, సంగీతం ఘంటసాల.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: శ్రోతల చిత్రసీమలో ఇప్పుడు వినండి మాయాబజార్. ఈ చిత్రం కోసం ఘంటసాల పీలీల గానం చేసిన పింగళి గీతం, సంగీతం ఘంటసాల

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి భట్టి విక్రమార్క. ఈ చిత్రం కోసం ఘంటసాల సుశీల గానం చేసిన అనిశెట్టి గీతం, సంగీతం పెండ్యాలా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మహామంత్రి తిమ్మరుసు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన పింగళి గీతం, సంగీతం పెండ్యాలా.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: రాజకోట రహస్యం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం చేసిన సి నారాయణ రెడ్డి గీతం వినండి. సంగీతం విజయ కృష్ణమూర్తి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ రాష్ట్రంలో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ బిల్లులోని నిబంధనల గురించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధుల నుంచి కమిటీ వివరణలు స్వీకరిస్తుంది. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచే లక్ష్యంతో చట్టాన్ని సవరించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ, ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట, గౌరవం మరింత పెరిగాయని, దేశం వికసిత్ భారత్ గా ప్రకాశిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రైతులతో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈరోజు బెంగళూరులో భారత వైమానిక దళానికి HTT-40 శిక్షణా విమానాలను అధికారికంగా అందజేయనుంది. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ లిమిటెడ్కు ధ్రువ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేయనుంది. తెలంగాణ అసెంబ్లీ సమాపేశాలు ఈరోజు 8వ రోజుకు చేరుకున్నాయి. ఎల్నినో ప్రభావంతో రాష్టంలో వర్షాభావ పరిస్థితులపై సభలో ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేయడంలో, వాటికి చట్టబద్దత కల్పించడంలో విఫలమైందని ఆరోపిస్తూ, ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలంటూ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఈరోజు వాయిదా తీర్మానమిచ్చారు. ఓటర్ల నోటీసుల పరిష్కార ప్రక్రియను రాష్ట ఎన్నికల సంఘం మరింత సులభతరం చేసింది. సర్ ప్రక్రియలో భాగంగా జారీ చేసిన నోటీసుల పరిష్కారానికి ఓటర్ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఈఆర్ఓ లేదా ఏఈఆర్ఓల ఎదుట హాజరై పత్రాలు అందిస్తే సరిపోతుందని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈరోజు బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, రాజస్థాన్లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్లలో కూడా వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా క్షణక్షణం చిత్రం కోసం మనోచిత్ర పాడిన వెన్నెల కంటి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: అరవిరిసిన తలపుల కురిసెను కల కలిసిన మనసులలో, పురి విరిసిన వలపులు తెలిపెను కథ పిలుపుల మలుపులలో,
1: ఎదకొండ రగ విసిరిన మధుపుల వల అదిరిన

0: విన్న పాట గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన భువనచంద్ర గీతం, సంగీతం బప్పిలహరి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు.
0: డాన్ ఈ చిత్రం కోసం హారీష్ రాఘవేంద్ర పాడిన చిన్ని చరణ్ గీతం, సంగీతం లారెన్స్.

శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివెన్నెల గీతం. సంగీతం యువన్ శంకర్ రాజా.

డమరుకం ఈ చిత్రం కోసం శ్రీకృష్ణ హరిణి పాడిన భాస్కర్ భట్ల గీతం వినండి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

వింటున్న పాట జనతా గ్యారేజ్. ఈ చిత్రం కోసం యాజిన్ నిజార్, నేహా వాసిన్ పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

విన్న పాట విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం కోసం సుభ్లాషిణి పాడిన రామజోగే శాస్త్రి గీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్. చిత్రసీమలో ఇప్పుడు వినండి. కొరియన్ కనకరాజు చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ పాడిన సాసర్ల శ్యామ్ గీతం, సంగీతం ఎస్ఎస్ ధమన్.

వింటున్న పాట ఇరుముడి. ఈ చిత్రం కోసం డప్పు శ్రీను పాడిన చౌదం శ్రీనివాసరావు గీతం, సంగీతం జీవి ప్రకాశ్ కుమార్.

చిత్రసీమల చివరిగా వినండి మా ఇంటి బంగారం చిత్రం కోసం చిన్మయి శ్రీపాద పుణ్యసెల్వ పాడిన రహమాన్ గీతం, సంగీతం సంతోష్ నారాయణన్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:00 ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026ను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఉదయం ప్రారంభించారు. వివిధ రాష్టాల వ్యవసాయ మంత్రులు, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కేంద్ర మంత్రి ఈ సందర్బంగా మొక్కనాటారు. హైదరాబాద్ మాదాపూర్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఈ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. పీఎంఏవైజీ పథకంలో మొదటి విడతగా రాష్టానికి 2 లక్షల ఇళ్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కోరారు. రాష్టంలో ఎల్నినో ప్రభావం, తాగునీరు, విద్యుత్ కొరత నివారణకు చేపట్టిన ముందస్తు ప్రణాళికలను వివరించారు. రాష్టంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఈ నెల 19న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమాపేశం నిర్వహించనున్నట్టు, తల్లిదండ్రులతో భాగస్వామ్యం, ప్రతి విద్యార్థి అభ్యాసనకు బలం అనే ఇతివృత్తంతో సమాపేశాలు జరగనున్నాయి. 3 రోజుల రష్యా పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ రష్యన్ ల్యాండ్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైన్యాల మధ్య మిలిటరీ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం, శిక్షణా కార్యక్రమాలను విస్తరించడం, సామర్థ్యాల పెంపుదలపై ప్రధానంగా చర్చించారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న థింపూలో భూటాన్ రాజు జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చుక్తో సమావేశమయ్యారు. భారత్ భూటాన్ దేశాల మధ్య ఉన్న మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు భూటాన్ రాజు అందించే సూచనలు ఎంతో విలువైనవని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం సహాయ పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల తుది ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు తమ సబ్జెక్టు తుది కీలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చని తెలిపింది. రాష్ట వ్యాప్తంగా వచ్చే 7 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి నాటకం ఒక నటన. నాటకం వింటారు. రచన శ్రీమతి సూరంపూడి శ్రీదేవి. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు సురభి కుమారి వివి లక్ష్మి. ఆత్రేయ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. నారదుడు శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్. శిశిర శ్రీమతి ఉప్పల జ్యోతి. గాయత్రమ్మ శ్రీమతి బాలకామేశ్వరి. వినండి నాటకం ఒక నటన. నాటకం.
2: హలో సురభి గారు.
3: ఓహో ఆత్రేయ గారు, ఇలా వచ్చారే. నేను వేసిన ద్రౌపది వస్త్రాపహరణం నాటకం చూసేందుకు వచ్చారా?
2: నిజం చెప్పాలంటే ఆ నాటకం చూసే వంకతో మిమ్మల్ని చూసేందుకు వచ్చానండి.
3: నన్ను చూడమా? ఎందుకు?
2: తాజ్ మహల్ ని ఎందుకు చూస్తారు? అందమైన అమ్మాయిని ఎందుకు చూస్తారు? అది ఇంతే.
3: ఆత్రేయ గారు, ఈ ప్రేమలు పెళ్లిళ్ళు మా ఇంట వంట లేవని మీకు నేను లోగడా చాలా సార్లు చెప్పాను. మీరు అనవసరంగా 2 ఏళ్లుగా నా వెంట జిడ్డులా పట్టుకున్నారు. నేను వేసే పద్య నాటకాలను బుద్ధిగా చూస్తారు. నేను గొంతెత్తి పద్యం పాడుతుంటే మీరు చప్పట్లు కొట్టి విజిల్స్ వేస్తారు. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. దయచేసి ఆ ఇష్టాన్ని మీరు ప్రేమ పెళ్లి అని తప్పుడు దోకు పట్టించకండి.
2: అంటే నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. అందుకే
3: నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?
2: ఏమండి, హీరోయిన్లకే ఫ్యాన్స్ ఉంటారా? మీలాంటి నాటక నటీమణులకు నాలాంటి ఫ్యాన్స్ ఎందుకుండరు చెప్పండి. మీ నటన, మీరు పద్యాలు పాడే విధానం, మీ నాట్యం నాకు బాగా నచ్చి మీకు వీరాభిమానిగా మారాను. త్వరలోనే ఆల్ ఇండియా మిస్ సురభి అభిమాన సంఘం స్థాపించబోతున్నాను. దానికి అధ్యక్షుణ్ణి నేనే.
3: నాతో అన్నారు కాబట్టి సరిపోయింది. మరొకరితో అనకండి, మిమ్మల్ని పిచ్చోడ్లా చూస్తారు.
2: ఎందుకు?
3: సినిమా, సెల్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా ధాటికి నాటక రంగం ఎప్పుడో కనుమరుగైపోయింది. పద్య నాటకం కొన ఊపిరితో వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతోంది. ఏదో నాలాంటి 4 అమ్మాయిలు, మా నాన్న లాంటి 10 మంది కళాకారులు ఆ నాటక రంగాన్ని ఇంకా కాపాడుతున్నారు. అందులోనూ పద్య నాటకాలు దాదాపు కనుమరుగైపోయాయి. సురభి లాంటి గొప్ప సంస్థ, మా సంస్థ మాత్రమే పద్య నాటకం ప్రాణం పోకుండా కాపాడుతోంది. మేము ఉచితంగా నాటకం వేస్తాము అని చెప్పినా, చూసేందుకు రండి అని బతిమాలినా జనమైతే రావట్లేదు. ఆడిటోరియంలో పట్టుమని 10 మంది ప్రేక్షకులు కూర్చొని దుస్థితి చూశారుగా. ఈరోజు నేను రవీంద్ర భారతిలో వేసిన ద్రౌపది వస్త్రాపహరణం నాటకం చూసేందుకు 6 ప్రేక్షకులు మాత్రమే వచ్చారు. అందులో 2 మైక్ సెట్టింగ్ కుర్రాళ్లే, 2 టీలు అమ్ముకునే బాయ్లు, ఇంకా ఆ మిగిలిన 1 మీరే. ఇలాంటి గడ్డు పరిస్థితిలో నాకు ఆల్ ఇండియా స్థాయిలో 1000 సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారని చెబితే ఎవరు నమ్ముతారు? అందులోనూ నాకు ఆల్ ఇండియా మిస్ సురభి అభిమాన సంఘం స్థాపించారంటే నన్ను ఎగతాళి చేస్తారు. దానికి మీరు అధ్యక్షులుగా మారితే మిమ్మల్ని నా బాయ్ ఫ్రెండ్ అని అపార్థం చేసుకుంటారు. నన్ను మసక కొట్టడానికి ఇలాంటి ఎత్తులు ఏకండి.
2: చల్లకొచ్చి ముంత దాచకూడదు, షాపింగ్ కొచ్చి క్రెడిట్ కార్డు దాచకూడదు. కాబట్టి నిజం చెప్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించాను, ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను.
3: ఆత్రేయ గారు, మీరు ఎంఎస్ చేశారు, సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగం చేస్తున్నారు. మీరు చాలా పద్ధతిగా ఉంటారు. మీరంటే నాకు ఒక ప్రేక్షకుడిగా చాలా ఇష్టం. కానీ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, క్షమించండి.
2: ఏ?
3: నేను పక్క సనాతన సాంప్రదాయ కుటుంబంలో పుట్టినదాన్ని. మా 7 తరాలుగా నాటక రంగం మీద బతికిన వాళ్ళమే. మా తాతలు నాటకాలు వేసి కోట్లాది ఆస్తులు గడించారు. కానీ నా తరం వచ్చేసరికి ఆ నాటక రంగం అడుగంటిపోయింది. ఇప్పుడు ఆ నాటక రంగాన్ని 4 కాలాలు బ్రతికించే పనిలో పడ్డాను. మీరు దీనికి పక్కా వ్యతిరేకం. మీ చదువు వేరు, మీ ఉద్యోగము వేరు, అసలు మీ ఆలోచన ధోరణే వేరు. ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుంటే నాటకాలు వేయరాదని శాసిస్తారని కూడా నాకు తెలుసు.
2: నేను అలా శాసించను సురభి గారు. మన పెళ్ళైన తర్వాత కూడా మీరు ఇలాగే నాటకాలు వేసుకోవచ్చు.
3: ఇప్పుడు ఇలాగే అంటారు, పెళ్ళైన తర్వాత ఈ నక్క వినయం ఉండదు, అసలు బుద్ధి చూపిస్తారు మీ మగవాళ్ళంతా.
2: నన్ను ఎందుకు అలా అపార్థం చేసుకున్నారు?
3: ఎందుకంటే మా అక్క కూచిపూడి నాట్య కళాకారిణి. ఆమెతో పాటు కూచిపూడి నాట్యం చేసేవాణ్ణే ప్రేమించి పెళ్లి చేసుకుంది. తీరా పెళ్ళయ్యాక మనకెందుకు ఈ కంచిగరుడ సేవ అని మా బావ నాట్యం మానుకున్నాడు. మా అక్కను కూడా మానుకోమని శాసన చేశాడు. ఇక ఆమె కొంచెం మొండిగటం కదా, భర్తను వదులుకుంటాను కానీ నాట్యం వదులుకోనని తిరగబడింది. తర్వాత అతను రాక్షసుల్లా మారిపోయాడు, ఆమె కుడికాలు విరిచేశాడు. ఇప్పుడు ఆమె కుంటిదానిలా మారి ఇంటికే పరిమితమైపోయింది. సాటి కళాకారుడే అక్కను మోసం చేశాడు అంటే ఇక మీలాంటి ప్రేక్షకుడు నా కళను జీవితాంతం ఆదరిస్తారన్న నమ్మకం నాకు అస్సలేదు.
2: మీరు నన్ను నమ్మకపోతే ఎలాగండి? జీవితాంతం మీరు నాటకాలు వేసుకోవచ్చని నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను, ఓకేనా? కావాలంటే లాయర్తో నోటరీ చేయిస్తాను. పైగా ఈరోజు మార్చి 27వ తారీఖు వరల్డ్ థియేటర్ డే సందర్భంగా రాసిన హామీలా ఉంటుంది.
3: సరే, కాసేపటి వరకు మిమ్మల్ని నమ్ముతాను, కానీ

0: సనాతన ధర్మంతో కరుడుగట్టిన మా నాన్న మిమ్మల్ని నమ్మనే నమ్ముడు. నాటకాలు వేస్తున్న కన్నయ్య అనే మా దగ్గర బంధువుతో నాకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. కాబట్టి ఏ కోణంలో చూసినా మన పెళ్లి జరగదు. కాబట్టి లేనిపోని ఆశలు కల్పించుకొని దేవదాసులా మారకండి, వెళ్ళండి. మరోసారి నా దారిలోకి అడ్డురాకండి. అసలు నా నాటకాలే చూడకండి. నాకున్న ఒక్క ప్రేక్షకుడు కూడా దూరమైపోయాడని అనుకుంటాను.
1: నా ప్రేమను టిష్యూ పేపర్లా ఎంత చులకనగా తీసిపారేశారు సురభి గారు. ప్రేమంటే ఏమిటి? ఇంగ్లీష్లో లవ్, లవ్ అంటే ఏమిటి? హిందీలో మెహబత్, మెహబత్ అంటే ఏమిటి? తమిళ్లో కాదల్.
0: కాదల్ అంటే పంజాబ్లో పయ్యారా? మీరు ఏ భాషలో చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పాలని చూసినా మా నాన్నగారు మాత్రం మన ప్రేమ పెళ్లికి ఒప్పుకోనే ఒప్పుకోరు. కాబట్టి ఇలాంటి చిల్లర వేషాలు వేయకుండా వెళ్ళిపోండి.
1: అంత త్వరగా వెళ్ళిపోతే నా పేరు ఆత్రేయ ఎలా అవుతుంది? నాటి సినిమా కవిలా నేను కూడా మనసు కవని, ఆయనలాగే మనసు మీద అనేక పాటలు రాసిన వాడిని.
0: అయితే
1: ఈ ఆత్రేయ ఓటమిని ఒప్పుకోడు. మీ నాన్నతో మన పెళ్లికి ఒప్పిస్తాను.
0: సూర్యుడిని పడమరలో పుట్టించొచ్చు, చంద్రమండలాన్ని వెనక్కి నెట్టొచ్చు, సప్త సముద్రాలని ఒంటి చేత్తో ఈదావచ్చు. అయితే సనాతన సాంప్రదాయంతో కరుడుగట్టిన మా నాన్నగారిని మాత్రం మన పెళ్లికి ఒప్పించనే లేరు, ఆయన ఒప్పుకోరు.
1: ఒకవేళ ఆయనను నేను ఒప్పిస్తే?
0: మిమ్మల్ని తప్పక పెళ్లి చేసుకుంటాను, కానీ అది జరగని పని కదా.
1: మీరు ఆ మాట మీదే నిల్చోండి, నేను నా చెప్పుల మీదే నిల్చుంటాను. ఓ సెల్ఫీ ఫోటో దిగుదాం.
2: పలుతెరంగుల రంగు పద్మరాగల వీణే చకచకా ప్రభల సాక్షాత్కరింప, సొంపుతో రవచెక్కడంపు ముంగర ఛాయ పవడంపు మోవిపై వరిడవిల్ల, విరిసి యోసరిలి కిక్కిరిసిన చనుదోయి బిగువున నిరరైక పిక్కటిల్ల, నొసపరి ఎయ్యారి ముసుగులో నెరవేణి కుమరాలి మూపున గునిసియాడ.
1: ఆహా నారదుల వారు, ఏమిటా కమ్మని పద్యపఠనం?
2: ఎవరు బాబు తమరు? నా ఇంట్లోకి జరబడి నా పద్యం వింటున్నారు?
1: నా పేరు ఆత్రేయ, నేను కూడా మీలా గొప్ప గాయకుడిని నారదుల వారు. మీరు వేసే పౌరాణిక నాటకాలు నేను చాలా చూశాను. అందులో శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద శారంగ ధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్య హరిశ్చంద్ర నాటకాల్లోని పద్యాలు అమోఘం. ఆ పద్యపఠనం అంటే నాకు ప్రాణం.
2: చాలా సంతోషం బాబు. మీలాంటి యువతకు పద్య నాటకాలు చూడాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. రాజ్యాలు కూలిపోగా శిథిలమైన శిలాపలకాలను చూసి మురిసిపోయినట్టుంది మాలాంటి పద్య నాటక కళాకారుల దుస్థితి. శ్మశానంలో కూర్చొని సమాధులకు రంగులు వేసినట్టుంది. నాటి మా వైభవం అంతరించిపోయింది. నాటి బహుమతుల్ని గండపిండేరాలను దుమ్ము దులుపుకుంటూ ఏడుస్తూ కూర్చున్నాం.
1: నిరాశ పడకండి నారదుల వారు, నాలాంటి గొప్ప పద్య నాటక కళాకారుల దగ్గర శిష్యరికం చేసి మీ పద్యానికి పదును పెట్టుకోండి. తప్పక మీ పద్య నాటకాలకు మంచి రోజులు వస్తాయి.
2: నాకు తెలిసి ఆచార్య ఆత్రేయ గారు నాటకాలు రాశారు, కానీ నీ పేరెక్కడ వినలేదే.
1: మాది ఆత్రేయపురం, అందుకే మా ఇంటికి ఆత్రేయపురం అనే పేరు వచ్చింది. ఇక నా పేరు అమరేశ్వర్. నా పూర్తి పేరు ఆత్రేయపురం అమరేశ్వర్. అమరేశ్వర్ అని పిలిస్తే కమర్షియల్గా ఉండదు, అందుకే ఆత్రేయ అని షార్ట్కట్లో పెట్టుకున్నాను. సినిమా రచయిత ఆత్రేయ గారి పేరు కాబట్టి నన్ను గౌరవించి మాట్లాడతారు. ఒక్కసారి నా పేరు చెబితే ఎప్పటికీ మర్చిపోలేరు.
2: ఆత్రేయ అని నువ్వు పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎవరు నిన్ను గౌరవించరు. మా ఇంటి పాలేరు పేరు ఏడుకొండలు, అయితే వాణ్ణి రారా పోరానే అంటాం. దేవుడు పేరు పెట్టుకున్నాడని దండం పెట్టి గౌరవించాం కదా. పేరును బట్టి మనిషికి గౌరవం పెరగదు, మనం చేసే మంచి పనిని బట్టి పేరు వస్తుంది.
1: అలాగా? నేను మరోలా అనుకున్నాను.
2: ఎలా?
1: ఈ సొల్లు మనకెందుకు లేండి? నేను పద్య నాటకాలు వేసి మంచి పేరు సంపాదించాను. అంతరించిపోతున్న పద్య నాటకాన్ని ఉద్ధరించడానికి మీలాంటి చిన్న చితక కళాకారులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. కావున తమరు కూడా నాకు శిష్యులుగా మారండి. ముందు నా కాళ్ళు పట్టుకోండి, మొక్కండి.
2: నాకు తెలిసి గత 50 ఏళ్లుగా పద్య నాటకాలు వేస్తున్న వాళ్ళు గుప్పిడి మందే ఉన్నారు. అందులో మీ పేరు ఎక్కడ వినలేదే. పైగా 25 ఏళ్ల కుర్రాళ్లే ఉన్నారు. మీ పద్య నాటకాన్ని నేనెప్పుడు చూడలేదు.
1: అది మీ దురదృష్టం. నా పద్య నాటకాన్ని చూసేందుకు 1000 జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి నారదుడు గారు. ఇప్పటికే మీరు నా గురించి తెలుసుకోవడంలో చాలా ఆలస్యం చేశారు. ఇకనైనా నాతో శిష్యరికం చేయండి, నన్ను గురువుగా కొలవండి. బాగు

0: పడతారు.
1: ఏంటి, మిమ్మల్ని గురువుగా కొలవాలా? వయసులో చిన్నవారైనా ప్రతిభలో పెద్దవారైతే తప్పక శిష్యరికం చేస్తాను. ఏది మచ్చుకి ఒక పద్యం ఆలకించండి.
0: అది అంటే

0: మొక్కల పైగా నీ దగ్గర శిష్యేకం చేయాలా అయ్యా తప్ప.
1: అంటే నాకు పాటలు పాడటం వచ్చు కానీ పద్యం మాత్రం పాడటం రాదు.
0: అలా నిజాయితీగా చెప్పు, పద్యం రాకపోవడం తప్పు కాదు, కానీ నేను గొప్ప గాయకుణ్ణి, నా దగ్గర శిష్యరేకం చేసి బాగుపడమని నన్ను అనడమే తప్పురా అధిక ప్రసంగి. పైగా నీ పాపిష్టి కాళ్ళు మొక్కమంటావా నీచుడా.
1: సారీ గురువుగారు, నేను మీ దగ్గర పద్యం పాడటం నేర్చుకుంటాను.
0: ఈ మొక్క ముందుగా చెప్పాల్సింది, అయినా నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు కూసే నీలాంటి అర్భకుడికి నేను పద్యం నేర్పను. బయటకు వెళ్ళరా సన్నాసి ముందు.
1: అంత మాటనకండి గురువు గారు, నేను మీ దగ్గర శిష్యరికం చేస్తాను, నన్ను కరుణించి కటాక్షించండి పాహిమాం, మీ కాళ్ళు పట్టుకుంటాను.
0: నా కాళ్ళ మీద పడ్డావు కాబట్టి ఈసారికి నీ అధిక ప్రసంగాన్ని క్షమిస్తున్నాను. మరోసారి ఇలాంటి కారు కోతలకు వస్తే నాలుగు కోసి జేబులో పెడతాను ఈ యాదవాన్ని.
1: అలాగే మాస్టారు.
0: మాస్టారు అనే ఆంగ్ల పదాన్ని వాడతావింట్రా అక్కు పక్షి, నీకు తెలుగు రాదా?
1: వస్తుంది గురువు గారు, ఏదో అలా అలవాటులో పొరపాటుగా వాగాను సారీ.
0: అదిగో మళ్ళీ ఆంగ్ల పదం వాడు. మనం తెలుగు వాళ్ళం, నాతో అచ్చమైన తెలుగులోనే మాట్లాడాలి. ఒక్క ఆంగ్ల పదం వాడినా ఈ బెత్తంతో నీ పిర్రల మీద వాయిస్తాను.
1: ఓకే గురువు గారు. అబ్బా బెత్తంతో ఎందుకు కొట్టారు గురువు గారు?
0: ఓకే అనే ఆంగ్ల పదం వాగినందుకు.
1: ఐఎమ్ సారీ. అమ్మా క్షమించండి గురువు గారు, ఇక నుంచి అచ్చమైన తెలుగు తేటలోనే వాగుతాను, ప్రామిస్. అమ్మో అయ్యా గురువు గారు క్షమించండి, మరోసారి ప్రామిస్ అనే పదం వాడను.
0: ఏం చేసావు?
1: బెల్ మోగ్గానే సెల్ ఫోన్ కట్ చేశాను. అమ్మో క్షమించండి, నా సెల్ ఫోన్ గంటను కత్తిరించాను.
0: సెల్ ఫోన్ తెలుగులో ఏమంటారు?
1: ఏమంటారు? సెల్ ఫోన్ అంటారు. దాన్ని ఇప్పటి వరకు తెలుగు పదాన్ని ఎవ్వరూ కనిపెట్టలేదు, మన తెలుగు నికంటువులో కూడా లేదు. అమ్మా మీరిలా మాటిమాటికి బెత్తంతో కొట్టకండి గురువు గారు, సెల్ ఫోన్ ఏమంటారో తమరే సెలవివ్వండి.
0: అలా రాదారికి సెల్ ఫోన్ని అచ్చమైన తెలుగులో సంచారక శబ్దగ్రాహక యంత్రం అందురు.
1: ఏమిటి సెల్ ఫోన్ని తెలుగులో సంచారక శబ్దగ్రాహక యంత్రం అందురా?
0: అవును, అది శబ్దాన్ని గ్రహిస్తుంది కావున దాన్ని శబ్దగ్రాహక యంత్రం అంటారు. అంటే నీ దిక్కుమాలిన భాషలో ల్యాండ్ ఫోన్. సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని సంచరిస్తాం కావున దానిని సంచారక శబ్దగ్రాహక యంత్రం అందురు.
1: బాగుంది, ఇక నుంచి సెల్ ఫోన్ని సంచారక శబ్దగ్రాహక యంత్రం అనే పిలుస్తాను. మరి నా సంచారక శబ్దగ్రాహక యంత్రాన్ని మడిచి జేబులో పెట్టుకోనా?
0: అక్కర్లేదు, మాట్లాడు.
1: ఇక్కడ ఆత్రేయ, అక్కడెవరు? ఓ నరేష, గుడ్ సార్. అమ్మా క్షమించండి, ఇక నుంచి స్నేహితులతో కూడా అచ్చమైన తెలుగులోనే మాట్లాడతాను. హలో చెప్పరా నరేష్, నేను ఉదయాన్నే దోమ సెకట యంత్రం ఎక్కి కోటీకి వచ్చాను. ఏంటి దోమ సెకట యంత్రం అంటే తెలియదా సన్నాసి? అంటే దానిని తెలుగులో బైక్ అంటారులే. అమ్మో అబ్బాబ్బాబ్బా, మాటిమాటికి ఈ దెబ్బలు గురువు గారు, బైక్ అనే పదాన్ని వాడినందుకు క్షమించండి. నేనిక్కడ మా గురువు గారితో మాట్లాడుతున్నాను నరేష్, అర్థం చేసుకో. ఒక్క ఆంగ్ల పదం వాడినా బెత్తంతో నా పిర్రలు వాయిస్తున్నాడు. ఆంగ్ల పదం వాడకుండా నేను వాగలేను. అమ్మా ఈ దెబ్బలు తినలేను, నేను తరువాత కాల్ చేస్తాను. అమ్మో అదే, నేను తర్వాత నీకు వర్తమానం పంపుతాను.
0: శభాష్, ఇలా మనం తెలుగులో మాట్లాడితే మనల్ని చూసి నలుగురు తెలుగులో మాట్లాడతారు, అర్థమైందా?
2: నాన్నగారు ఎవరితో మాట్లాడుతున్నారు?
0: ఈ బడుద్దాయి పేరు ఆత్రేయనట, నక్కలకే గుంటలు తవ్వే గుంట నక్కలా ఉన్నాడు.
1: నమస్తే మేడం, మీ పేరేమిటి?
0: నా కూతురు పేరు సురభి. సురభి వాళ్ళు వేసే పద్యం నాటకాలంటే నాకు ప్రాణం, అందుకే నా కూతురికి సురభి అనే పేరు పెట్టుకున్నాను.
1: గ్లాడ్ టు మీట్ యూ సురభి గారు. అబ్బా క్షమించండి, మిమ్మల్ని కలిసినందుకు నాకు బహుమిక్కి సంతోషంగా ఉన్నది, మనసు ఆనందంతో పులకరించినది.
2: మిమ్మల్ని కలిసినందులకు మేము కూడా మిక్కిలి సంతోషించుచుంటిమి.
0: చూడు, ఇక నుంచి నీకు పద్యం ఎలా పాడాలో మా అమ్మాయి నేర్పుతుంది, ఆమెక నీకు గురువు గారు, అర్థమైందా?
1: అలాగే గురువు గారు.
0: అలాగే అంటూ సిగ్గుపడతామేంట్రా అర్భకుడా, గురువు గారి పాదాలు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం తెలీదా?
1: అలాగే దీవించండి.
0: నా పాదాలు మొక్కడం కాదురా శుంఠ, అమ్మాయి పాదాలు మొక్కు.
1: అంటే నా లవ్వర కాళ్ళు నేను మొక్కను కాక మొక్కను. అమ్మా అబ్బాబ్బాబ్బా, అంటే మగాడు ఆడవాళ్ళ కాళ్ళు మొక్కటం బాగోదని.
0: ఆమె నీకు గురువు గారు, వెళ్ళు ముందు పాదాలు మొక్కు.
1: గురువుగారు, నేను ఆడవాళ్ళ కాళ్ళు మొక్కనండి. ఇప్పటి వరకు

0: అమ్మకాళ్ళు కూడా మొక్కలేదు.
1: అయితే బయటికి నడు.
0: అంత పెద్ద శిక్ష ఎందుకు లేండి, మీ కాళ్ళు మొక్కి తగలెడతాను, దీవించి చావండి.
1: అది అలా నా కాళ్ళు మొక్కావు కాబట్టి సరిపోయింది, లేదా తోలు ఒలిచేదాన్ని.
2: ఏమ్మా, వీడు అధిక ప్రసంగి, వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నుంచి ఈ గాడిదకు పద్యం ఎలా పాడాలో నేర్పించు. వస్తాను, నేను పాండవ ఉద్యోగం నాటకానికి వెళుతున్నానమ్మా.
1: అలాగే నాన్నగారు, మీరు బయలుదేరండి, ఇతని విషయం నేను చూసుకుంటాను, మరోసారి మన ఇంటికి రాకుండా చేస్తాను.
2: ఆ పని చేయమ్మా.
1: అసలు నీకు బుద్ధుందా ఆత్రేయ, సరాసరి మా ఇంటికే దాపురించావేంటి?
0: నిన్ను ప్రేమించిన పాపానికి తప్పదుగా సురభి గారు మీ నాన్న దగ్గర మంచి మార్కులు కొట్టేసి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఈ రూట్ లో వచ్చాను.
1: ఏడ్చినట్లుంది, చూసావుగా మా నాన్న ఎంత స్ట్రిక్టో, తోలు ఒలిచేస్తాడు.
0: తోలు పోయినా కండ మిగులుతుందిగా, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అది చాలు. తంతే బూరెల బుట్లో పడ్డట్లుంది. ఆయనను పద్యం నేర్పమన్నాను, ఆయన మీకు అప్పగించాడు, నేను కోరుకుంది కూడా ఇదే. కావున ఈ వంకతో రోజు మనం రొమాన్స్ చేసుకోవచ్చు.
1: అలాంటి ఆశలేం పెట్టుకోకండి, మీరు నిజంగానే పద్యం నేర్చుకోకపోతే మా నాన్నకు మన మీద అనుమానం వస్తుంది.
0: సరే, పద్యం నేర్పు పంతులమ్మా.
1: రేపు ఉదయం 5 గంటలకు మా ఇంటికి రండి, అప్పుడు నేర్పిస్తాను.
0: ఉదయం 5 గంటలకు సూర్యుడే నిద్ర లేవడు, ఇక నేనేం లేస్తాను. ఉదయం 10 గంటలకు సూర్యుడు ఉదయించగానే వస్తాను.
1: సూర్యుడు ఉదయం 10 గంటలకు ఉదయిస్తాడా?
0: అవును, మన భారత కాలమాన ప్రకారం అమెజాన్ అడవుల్లో సూర్యుడు 10 గంటలకు ఉదయిస్తాడు.
1: అయితే అమెజాన్ అడవుల్లోకి వెళ్ళి అడవి తెగల వాళ్ళ దగ్గర పద్యం నేర్చుకోండి. మరి
0: మరీ అంత ఉదయం లేవటం నా వల్ల కాదు, 9:30 వస్తాను.
1: ఆత్రేయ గారు ఎక్కువగా మాట్లాడితే మూసినది మురికిలో నిలుచోబెట్టి మరీ సంగీతం నేర్పిస్తాను.
0: వద్దులేండి, ముక్కు మూసుకొని సంగీతం నేర్చుకోవాలంటే వచ్చేది పద్యం కాదు, పోయేది ప్రాణం. రేపు 5 గంటలకు వస్తాను, మరి నాకు వేడి వేడి బ్రేక్ఫాస్ట్ పెడతారా? అమ్మా, నన్ను రాయితో కొట్టింది ఎవరు?
1: ఇంకెవరు, మా నాన్నగారు కొట్టారు. ఆయన ఎక్కడున్నా ఆయన చెవులు ఇక్కడే వదిలేళ్తారు. మీరు ఒక్క ఆంగ్ల పదం వాడినా సరే రాళ్లతో కొడతారు.
0: సర్లేండి, రేపు వేడి వేడి ఇడ్లీ అనే అల్పాహారమును పెట్టండి.
1: తప్పక అల్పాహారం పెడతాను, వచ్చేటప్పుడు 2 ప్లేట్ల ఇడ్లీని మన కోసం పార్సల్ తీసుకొని రండి. మరి
0: ఓ, అది కూడా నాకే పులిమారా? సర్లే.
1: వచ్చారా ఆత్రేయ గారు?
0: వచ్చాను సురభి గారు, ఇక పద్యం మొదలు పెడదామా? అమ్మా, అదేమిటి, నేనింకా పద్యం తప్పుగా పాడందే ముందుగానే బెత్తంతో కొడుతున్నారు.
1: నేను కొట్టింది దానికి కాదు, ఉదయం 5 గంటలకు రమ్మంటే మీరు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. మీరు సంగీతం నేర్చుకోవడానికంటే ముందు క్రమశిక్షణ నేర్చుకోవాలి.
0: ఓ సారీ. అమ్మా, మళ్ళీ కొట్టారేంటండి?
1: ఆంగ్ల పదాలు మా నాన్నగారి ముందే కాదు, నా ముందు కూడా వాడొద్దు.
0: అంటే మనం పెళ్లి చేసుకున్నా కూడా నేను ఆంగ్ల పదాలు వాడితే ఇలాగే బెత్తంతో కొడతారా?
1: అవును, కానీ అప్పుడు బెత్తం వాడను, అప్పుడు కర్ర వాడతాను.
0: ఓ,
1: అందుకే ఈ దొంగ నాటకాలు మూసుకొని బుద్ధిగా మరో అమ్మాయిని చూసుకో. మన పెళ్లి జరగడానికి చాలా అడ్డంకులున్నాయి, ఆదిలోనే హంసపాదుల మీరు రాగానే పద్యం నేర్చుకుంటానని మా నాన్నతో గొప్పలు చెప్పారు. ఈ జన్మకి మీకు సంగీతమూ రాదు, నన్ను పెళ్లి చేసుకోలేరు.
0: నన్ను మరీ అంత తక్కువ అంచనా వేయకండి, నేను మంచి మంచి వాళ్లను మార్చిన దేశముదుర్ని. ఇక మీరెంత, మీకు మీ నాన్నగారికి గురువుగా మారగలను. జాగ్రత్త, ఇక పద్యం మొదలు పెట్టండి. అమ్మా, ఇప్పుడేం ఆంగ్ల పదం వాడానని బెత్తంతో కొట్టారండి?
1: నేను గురువుని, నా కాళ్ళు మొక్కాకే పద్యం మొదలు పెట్టాలని తెలీదా?
0: గురువు కాళ్ళు మొక్కటం తప్పు కాదు, కానీ నేను మీకు కాబోయే భర్తనండి, మీ కాళ్ళు మొక్కటం బాగోదు.
1: మీ కర్మ కాలి, మీ జీవితం సగం సంకనాగిపోయినా నన్ను మీరు పెళ్లి చేసుకోలేరు. ఒకవేళ విధి వక్రించి మన పెళ్లి జరిగినా మీరు నా కాళ్ళు మొక్కాల్సిందే, గురు దక్షిణ ఇవ్వాల్సిందే.
0: సరే, వసుదేవుటంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, ఇక నేనెంత?
1: అంటే నేను గాడిదనా?
0: మీరు గాడిద కాదు, నేను వసుదేవుడంతటి వాడినని అర్థం.
1: ఈ ఎదవి తెలివితేటలేవో పద్యం నేర్చుకోవడంలో చూపండి. నా కాళ్ళు మొక్కింది చాలు, కాని ఇక పద్యం మొదలు పెడదామా?
0: ఈ డొక్కు హార్మోనియం ఎందుకండి?
1: డాక్టర్ చేతిలో స్టెథోస్కోప్ ఎంత అవసరమో, పోలీస్ చేతిలో లాటరీ ఎంత అవసరమో, పద్యం పాడేవాడు

0: చేతిలో కూడా హార్మోనియం అంతే అవసరం. ఇక మధ్యలో కల్పించుకొని నా పద్యాన్ని ఆపకండి. ధరణి గర్భం ధూరుగాక, పాడండి.
1: ధరణి గర్భం ధూరుగా,
0: తప్పు తప్పు, నాలా అనండి. ముందు రాగం అందుకోవాలి, ఆ తర్వాత శృతి అందుకోగలగాలి.
1: ఈ శృతి ఎవరండి? కమలహాసన్ కూతురు శృతి హాసన లేక మీ పక్కింటి అమ్మాయి?
0: శృతి అంటే అమ్మాయి కాదు, మీ దిక్కుమాలిన ఆంగ్ల భాషలో రిథం అని అర్థం.
1: ఓహో, అలాగా. మీలాంటి సంగీత పిపాసులు రాగం శృతిని పట్టుకోవాలని అంటారు. మరి శృతిని ఎందుకు పట్టుకుంటారోనని బుర్రలు బద్దలు కొట్టుకునేవాణ్ణి.
0: సరే, ముందు ఆ వాగుడాపి పద్యం అందుకోండి. ధరణి గర్భం ధూరుగాక,
1: ధరణి గర్భం ధూరుగాక. ఏంటండి ఇది? 7 తరాలుగా నిప్పుల మీద నడిచిన వంశంలో పుట్టారు. మీరు పెళ్లి చేసుకోకుండానే వాంతులు చేసుకున్నారు. ఎప్పుడు మీరు కాలు జారారు?
0: నేను కాలు జారడు ఏంటి? నీ చండాలమైన గాత్రం వినగానే నా కడుపులో పేగులు కదిలాయి, అందుకే వాంతులు చేసుకున్నానరా మగడా.
1: చూసారా, నా పద్యం మిమ్మల్ని ఎలా కదిలించిందో.
0: ఇది కదిలించడం కాదు, పద్యం మీదే విరక్తి పుట్టించావురా తండ్రి.
1: నాకు సంగీతం రాదనే మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను. విద్యార్థి ఏ తప్పు చేసినా పంతులమ్మనే సవరించాలి.
0: మీకు పద్యం రావడానికి ముందు ఓనమాలు నేర్చుకున్నట్లు సంగీతం నేర్పిస్తానుగా.
1: అలాగే.
0: ఆరోహణలో

0: అదేంటి? నా గంధర్వ గానం విని సురభి మూర్ఛపోయింది. అవునులే, నా సంగీతం వలన ఓ వ్యక్తికి మూర్ఛ రోగం వచ్చింది అంటే మంచి శుభ సూచకమే.
1: ఏం ఆచార్య అత్రేయ, ఎట్లున్నావు?
0: నా పేరు ఆచార్య ఆత్రేయ కాదు శిశిర, నన్ను ఆచార్య ఆత్రేయ అని పిలిచి సినిమా కవి ఆత్రేయ గారిని కించపరచకు. అసలే ఆయన మనసు కవి, ఆయన ఆత్మ కంటే మనసు ఎక్కువగా శోభిస్తుంది.
1: నాకెరికినే కానీ నీ పేరు ఆత్రేయ, దానికి ముందు ఆచార్య అనే పేరు అతికించిన గది సరే గాని, ఇయ్యాల రేపు మన ఆఫీస్కి లేట్గా వస్తున్నావేంది?
0: చెప్పానుగా శిశిర, సురభి అనే ప్రేయసి దగ్గర పద్యాలు నేర్చుకుంటున్నాను. ఆమె గొప్ప గాయని, 5 ఏళ్లుగా పాడుతోంది.
1: అంత పెద్ద పాటనా అది?
0: అది పెద్ద పాటనా అని కాదు, ఆమె గత 5 ఏళ్లుగా సంగీత సాధన చేస్తుంది. సరిగ్గా 7 ఏళ్ల కిందట, అంటే మార్చి 27వ తేదీన వరల్డ్ థియేటర్ డే సందర్భంగా ఆమె దగ్గర శిష్యుడిగా చేరాను. ఆ రోజు కూడా మార్చి 27వ తేదీ, అంటే వరల్డ్ థియేటర్ డే. ఇప్పటి వరకు సరిగమ పదనిసలు కూడా నేర్చుకోలేదు.
1: ఈ సంగీతం ఓ సముద్రం లాంటిదాత్రేయ, బయట ఈత నేర్చుకుని సముద్రంలోకి దుంకలేము, సముద్రంలోనే దుంకి ఈత నేర్చుకోవాలే. గట్లని సముద్రంలో మునిగితే ఈదుకుంటూ కూడా బయటికి రాలేం, అందులోనే చస్తాం.
0: నిజమే శిశిర, మనలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సంగీతం నేర్చుకోవడం చాలా కష్టం, అందులోనూ నాలాంటి బద్ధకష్టుడికి మరీ కష్టం.
1: మరి గిన్ని తెలిసి గా పోరి సురభిని ఎందుకు ప్రేమించినావు? గిసొంటి కష్టాలను ఎందుకు కొని తెచ్చుకుంటున్నావు? నన్ను పటాయించి పెండ్లి చేసుకో, గసంటి కండిషన్లు పెట్టను మళ్ళా.
0: సారీ శిశిర, సురభి అంటే నాకు ప్రాణం, పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను, అందుకే ఆమె కోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటాను.
1: మరి సంగీతం నేర్చుకోవచ్చుగా.
0: అసలు నా రక్తంలో సృజనాత్మకత అనే జీన్స్ ఉంటే కదా నేను ఈ జన్మకు కళాకారుడిని కాలేను, ప్రేక్షకుడుగానే మిగిలిపోతాను.
1: గట్లయితే సురభిని గురించి మర్చిపో.
0: అది కూడా నా వల్ల కాదు శిశిర, ఆమెను ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలి, అక్కడే నా తెలివితేటలు వాడాలి.
1: ఎలా
0: చెప్పను, చేసి చూపిస్తాను. నువ్వు మాత్రం నా మీద ఆశలు పెంచుకోకు, నన్ను పెళ్లి చేసుకోవాలనే కలలు కనకు.
1: నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నా మొగుడు ఒప్పుకోడుగా? జస్ట్ మజాక్ చేసినలే.

0: ఏంట యాత్రయ్య, మరోసారి మా ఇంటికి రావద్దని నీకు చెప్పానుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు?
1: మీ అమ్మాయి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చాను నారదుల గారు.
0: నీకు జన్మకు సంగీతం అప్పదు. ఏడాదిగా మా ఇంటికొచ్చి రోజుకో 2 గంటలు గడుపుతున్నావు. పైగా ఇంటి అల్లుళ్ళ టీలు కాఫీలు ఉచితంగా లాగిస్తున్నావు. అయినా ఏంటి ప్రయోజనం? చివరికి సరిగమ పదనిసలు కూడా నేర్చుకోలేకపోయావు. నీ గాడిదగాత్రం వినగానే మా అమ్మాయి వాంతులు చేసుకుంటోంది. ఇంకో విషయం తెలుసా, మీ అమ్మాయికి ఎన్నో నెల అని బస్తీవాసులు నన్ను అడుగుతున్నారు, ఎంత సిగ్గుగా ఉందో తెలుసా?
1: నిజం చెప్పొచ్చుగా.
0: చెప్పాను కానీ ఎవరు నమ్ముతారు? దానికి తోడు నీ గాడిద గొంతు విని సురభి చాలాసార్లు మూర్చపోయింది. ఆమెకు మూర్చ రోగం ఉందా అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి చూడు, ఇవన్నీ మా గొద్దు బాబు, నువ్వు మరో చోట సంగీతం నేర్చుకో, వెళ్ళు.
1: అలాగంటే ఎలా గురువుగారు, మరో ఏడాది పాటు సంగీతం నేర్పితే?
0: ఈ ముఖం, మరో ఏడాది పాటు నా కూతుర్ని హింసించడం నాకు ఇష్టం లేదు. పైగా నువ్వు రోజు మా ఇంటికి వస్తుంటే జనం అపార్థం చేసుకుంటున్నారు. ఆ కుర్రాడు మీ అమ్మాయికి కాబోయే భర్తనా అని అడుగుతున్నారు. అందుకే ఆ అపనిందలు భరించలేక పెళ్లి సంబంధం చూశాను. త్వరలోనే ఆ ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నాం.
1: ఇంతకీ ఎవరు అదృష్టవంతుడు?
0: ఇంకెవరు, నా శిష్యుడు కన్నయ్య. అతను పద్యం పాడితే వినేవాళ్ల నవనాడులు స్పందిస్తాయి తెలుసా?
1: నాకంటే చండాలంగా పాడతాడా?
0: కాదురా బడుద్దాయి, నీకంటే కోటి రెట్లు బాగా పాడతాడు. అతనితో మా సురభి పెళ్లి చేయబోతున్నానంతే.
1: సురభి గారి పెళ్లి ఎవ్వరితోనైనా చేయండి, అడ్డుపన్ను. కానీ కట్టుకోవడానికి 2 పంచ కూడా లేని గతి లేని ఆ కన్నయ్యతో మాత్రం పెళ్లి చేయకండి.
0: ఏ
1: ఆకులు నాకేవాడి మూతులు నాకినట్లు ఉంది మీ పరిస్థితి.
0: అంటే
1: మీరే పద్య నాటకాలు లేక పైసా ఆదాయం లేక నాటక రంగానికి కంచి గరుడ సేవ చేస్తున్నారు. అది చాలదు అన్నట్లు పద్య నాటక రంగాన్ని నమ్ముకున్న ఆ కన్నయ్యతో పెళ్లి చేసి సురభి గారు గొంతు కోయకండి.
0: నాకు నీతులు చెప్పగాత్రయ్య, ఆ కుర్రాడు నాకంటే గొప్పగా పద్యాలు పాడుతున్నాడు. అతనికి బంగారు భవిష్యత్తు ఉంది. ఏదో కాలం కలిసిరాక పద్య నాటకం మరుగున పడింది, గాని అసలు ప్రేక్షకులకు ఓ ఉత్తమ అభిరుచి ఉంటే కదా. మీలాంటి యదవులకు ద్వందర్థాల బూతుపాట్లు కావాలి, తీన్మార్ స్టెప్పులున్న దిక్కుమాలని సంగీతం కావాలి, కుప్పగంతులు వేయడానికి అనుకూలమైన దిక్కుమాలని రాగాలు కావాలి. మీది ఒక బతుకేనా?
1: నారదుల వారు, నన్ను తిట్టండి పడతాను, కానీ ప్రేక్షక శ్రోతలను తిడితే ఊరుకోను.
0: ప్రేక్షక శ్రోతలను తిడితే అంత పౌరుషం ముంచుకొస్తుందేంటి?
1: అవును, ఎందుకంటే నేను కూడా ఓ ప్రేక్షకుణ్ణి కాబట్టి.
0: ఓహో,
1: మీలాంటి కళాకారులు ఏం చేసినా నాబోటి ప్రేక్షకుడికి రససిద్ధి కలిగించాలంటే సౌందర్యానుభూతి కల్పించాలి, కానీ అది మీకు చేత కావట్లేదు. మీ అసమర్థతను మీరు సమర్థించుకుంటున్నారు, మీ పద్య నాటకాలను చూసేందుకు ప్రేక్షకులు లేరని మమ్మల్ని నిందిస్తున్నారు. అది సత్యదూరం, తప్పు. అసలు లోపం మీలోనే ఉంది, మీరు కాపీ మాస్టర్లు.
0: మాలో లోపం ఉందా? లోపం మాలో ఉంటే పద్య నాటకం ఎందుకు వేస్తాం?
1: వేశారులేండి పాత చింతకాయ పచ్చడి పద్య నాటకాలు. మీరు వేసే పద్య నాటకాలు ఎప్పటివి? మీ 7వ తరం వాళ్ళు వేసిన శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విశాఖ శారంగధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్య హరిశ్చంద్ర పాత చింతకాయ పచ్చడి పద్యాలు.
0: ఇదిగో మాటలు తిన్నగారాని వాత్రయ్య, నన్ను తిట్టు, భరిస్తాను. కానీ మా పద్య నాటక రంగాన్ని తిడితే మాత్రం ఊరుకోను, 4 చీరేస్తా.
1: ఏచ్చి, మీ డబ్బా కొట్టుకోవటం ఆపండి. గుడ్డివాళ్ళ రాజ్యంలో మెల్లకన్నోడే మహారాజు. అలాగే పద్యం పాడటం చేతగాని మాలాంటి సవటల కంటే మీరు కొంచెం మేలు, కానీ ఏం ప్రయోజనం? పాడిందే పాడరా పాచుపల్ల దాసరి అన్నట్లుంది మీ పద్య నాటక రంగం. కొన్ని 100 దశాబ్దాలుగా శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద శారంగధర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్య హరిశ్చంద్ర లాంటి పిడికెడు నాటకాలే కదా. తరతరాలుగా ఆ పాతిక నాటకాలనే పట్టుకొని గబ్బిలాల్లాగా వేలాడుతున్నారు. అసలు నాటక రంగం అంటే ఏమిటి? దానికి కొన్ని సూత్రాలున్నాయి. మొదటిది, నాటకంలో ఏం జరగబోతుందో ప్రేక్షకుడి ఊహకు అందకూడదు. 2వది, మనం ఎప్పుడూ కొత్త విషయాల్ని మాత్రమే చెప్పాలి. ఇక 3వది, అందులో డ్రామా సస్పెన్సు ఉండాలి. 4వది, నాటక రంగంలో కొసమెరుపు ఉండాలి. ఏం ఒప్పుకుంటారా?
0: అంటే ఒప్పుకుంటాను.
1: మరి మీరు వేసే పద్య నాటకంలో ఆ లక్షణాలు ఉన్నాయా?
0: ఎందుకు లేవు, ఉన్నాయిగా.
1: ఏడ్చారు. మీరు వేసే పద్య నాటకాల్లో శ్రీకృష్ణ తులాభారం తీసుకుందాం. ఆ కథ ఏమిటో

0: అందరికీ తెలుసు మొదటి లోపం ఏం జరగబోతుందో అని ప్రేక్షకుడి ఊహకు ముందే అందుతుంది. రెండో లోపం అందులో కొత్త విషయాల్ని ఏమీ చెప్పరు. శ్రీకృష్ణుడు సత్యభామ కాళ్ళు పట్టుకొని ఏం చేస్తాడో, సత్య ఏమి చెబుతుందో అందరికీ తెలుసు. మరి మూడో లోపం అందులో నాటకీయత ఉంది కానీ ప్రేక్షకుడికి తెలిసిన డ్రామాను మరోసారి చెప్పిస్తే రససిద్ధి జరగదు. ఇక నాలుగో లోపం నాటకంలో ఏమాత్రం కొసమెరుపు ఉండదు. మరి ప్రేక్షకుడు 3 గంటల పాటు ఓపికతో కూర్చొని ఎందుకు కూర్చుంటాడు?
1: అంటే పవిత్రమైన శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద శారంగధర, బొబ్బులి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండవోద్యోగం, సత్యహరిశ్చంద్ర లాంటి కళాఖండాల్ని పద్య రూపంలో వేయరాదా?
0: వేయరాదని నేను చెప్పటం లేదు. జనమే చెప్తున్నారు అవి మాకు తెలిసిన నాటకాలే లేవయ్యా అని థియేటర్లకు రావట్లేదు. ఉచితంగా చూపించిన మీ పాత చింతకాయ పచ్చడి నాటకాలు ఎవ్వరూ చూడట్లేదు. దాంట్లో మీరు చూపించే సృజనాత్మకత అనువంత ఉండదు. అవే పద్య నాటకాలు, అవే రాగాలు, అదే సాహిత్యం. మీరందరూ తరతరాలుగా వస్తున్న నాటకాలను కాపీ కొడుతున్నారు. అందులో మీ ప్రతిభ రవ్వంత కనిపించదు. పరీక్షల్లో కాపీ కొట్టి ప్రథమ స్థానం రావాలనుకునే అమాయకత్వం మీది, అసమర్థుల యాత్ర మీది.
1: అంటే పవిత్రమైన నాటకాల సాహిత్యాన్ని మార్చమంటావా? పద్య రాగం శృతి మార్చమంటావా?
0: మార్చాలి, మార్చి తీరాలి, తప్పదు. ఒకప్పుడు మనం జట్కా బండి వాడేవాళ్ళం, ఇప్పుడు కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు వాడుతున్నాం. ఏ కలకైనా మార్పు అనివార్యం. మీ పద్యనాటకాలు కూడా మార్పు అనివార్యం. కొన్ని 100 సంవత్సరాలుగా వస్తున్న మీ పద్యనాటకానికి జీవం పోసింది కాళ్ళకూరి నారాయణరావు గారు. పద్యనాటకం నిబంధనలు ఏమాత్రం పక్కన పెట్టకుండా చింతామణి అనే పద్యనాటకాన్ని ఆయన రాశారు. అందులో పద్యాలున్నాయి. పాత చింతకాయ పచ్చడి నాటకాలను పక్కన పెట్టి వేశ్యల దగ్గరకు వెళ్లే పరిస్థితి ఎలా దాపురిస్తుందో తెలిపారు. నాటకంలో ఏం జరగబోతుందో ప్రేక్షకుడి ఊహకు అందదు, వేశ్యల దగ్గరకు పోరాదు అనే కొత్త సందేశం చెప్పారు. అందులో గొప్ప నాటకీయత ఉంది. నాటకంలో కొస మెరుపు ఉంది. అందుకే ప్రేక్షకుడు 3 గంటల పాటు కుర్జీలో కూర్చుంటున్నారు. సృజనాత్మకత అంటే అది. ఆ మార్పును మీలాంటి ఛాందసవాదులు ఇప్పటికీ ఒప్పుకోరు. చింతామణి ఒక బూతు నాటకమని చులకనగా చూస్తారు. మీరు పైకి ఎదగరు, పైకి ఎదిగిన వాళ్ళను కిందకి లాగుతారు. మీది పీతబుద్ధి, మార్పును జీర్ణించుకోరు.
1: ఇదిగో ఏం వాగుతున్నావురా అక్కుపక్షి.
0: అరవకండి, మీరు కూడా మారండి. ఇప్పుడున్న సమకాలీన సమస్యల మీద పద్యాలు రాయండి. ఆ పద్యాలతో నాటకాలు వేయండి. ప్రేక్షకుడు పసిబిడ్డలాంటి వాడు, కొత్త విషయాన్ని చెబితే ఎగిరి గంతేస్తాడు. పదే పదే ఆ నాటకాన్ని చూసి సౌందర్యానుభూతి పొందుతాడు, రససిద్ధిని పొందుతాడు. ఇది కేవలం పద్యనాటకాలకే వర్తించదు, మన ప్రాచీన భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి అన్ని కళలకు వర్తిస్తుంది. సృజనాత్మకత నీరు లాంటిది, కళ చెట్టు లాంటిది. నీరు పోస్తేనే చెట్టు బతుకుతుంది, సృజన ఉంటేనే కళ కళకాలం బతుకుతుంది.
1: అంటే
0: మీ విషయానికి వస్తే నేడున్న సమకాలీన సమస్యలు కథా వస్తువుగా తీసుకోండి. వరకట్నం కోసం భార్యలను చంపుతున్న భర్తల గురించి రాయండి. మనం నిత్యం వాడే మద్యపానం వల్ల ఎన్ని నేరాలు జరుగుతున్నాయో రాయండి. సిగరెట్టు, మందు, పబ్లు, రేవ్ పార్టీలు, వాట్సాప్ చాటింగ్ల వల్ల వచ్చే అనర్థాల గురించి పద్యాలు రాయండి.
1: అసలు నువ్వు ఏం చెప్పదలచావో ముక్కుసూటిగా చెప్పు.
0: ఉదాహరణకు హెల్మెట్నే తీసుకోండి. చాలా మంది హెల్మెట్ పెట్టుకోక ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. అందుకే దానిని కథా వస్తువుగా తీసుకోండి. దానికి మీ పాండిత్యాన్ని అతికించండి. నేను రఫ్గా ఓ పద్యం కట్టాను, వినండి. నాడు రాజులు కిరీటాలు ధరించితిరేని, నాడు రాజులు కిరీటాలు ధరించితురేని, మేము రారాజులమని విర్రవీగి 100 ఏళ్ళు బతికిరేని, అటులనే తమరు హెల్మెటు ధరించితిరేని, అటులనే తమరు హెల్మెటును ధరించితిరేని, మేమే రాజులమని విర్రవీగి 100 ఏళ్ళు బతికిరేని.
1: భ్రష్టుడా, నీచుడా, నికృష్టుడా, ఇలాంటి దిక్కుమాలిన పద్యాలు అల్లితే జనం నన్ను రాళ్లతో కొడతారు.
0: అక్కడే మీరు హెల్మెట్ మీద కాలేశారు. పద్యానికి కొత్త పందాలో నడిపితేనే అందరూ మెచ్చుకుంటారు. ఆ క్రియేటివిటీ మీలో లేదని ఒప్పుకోండి. లేకపోతే మీరు నమ్ముకున్న పద్య నాటకంతో పాటు మీరు కూడా అడుగంటిపోతారు.
1: చస్తే చావనివ్వు, కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా నా పద్యాన్ని అపవిత్రం చేయను కాక చేయను.
0: అన్నీ తెలిసిన వాళ్లకు చెప్పొచ్చు.

0: ఏమీ తెలియని వాళ్ళకి చెప్పొచ్చు, సగం తెలిసి సగం తెలియని. ఇదిగో మీలాంటి మిడిమిడి జ్ఞాన ఛాందస్యవాదులకు అస్సలు చెప్పలేం. పద్య నాటకం చనిపోవట్లేదు, మీలాంటి ఛాందస్యవాదులు చంపుతున్నారు. ఇది ప్రేక్షకుల పాపం కాదు, మీరు చేస్తున్న పాపం. అగోరించి చావండి, నేను మరోసారి మీ ఇంటికి వస్తే చెప్పించి కొట్టండి.
1: అమ్మా సురభి.
2: ఆ నాన్నగారు.
1: ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా?
2: నిద్ర పట్టడం లేదు నాన్నగారు.
1: అదేంటమ్మా ఏమైంది?
2: ఆలోచిస్తున్నాను.
1: ఎవరి గురించి?
2: ఆత్రేయ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంటే నిద్ర పట్టడం లేదు.
1: వాడి బొంద, వాడికి మన నాటక రంగం గురించి ఓనమాల కూడా తెలియని చవట.
2: ఓనమాలు నేర్చుకున్న మనం మాత్రం సాధించిందేంటి?
1: అంటే
2: మీ చిన్నతనంలో వచ్చిన బహుమతులకు పట్టిన బూజుని ఇంకా దులుపుకుంటూ కూర్చోడం తప్ప?
1: అసలు నువ్వేం చెప్పదలిచావో ముక్కు సూటిగా చెప్పొచ్చుగా.
2: ఆత్రేయ చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. పాడిందే పాడరా పాచిపల్ల దాసరి అన్నట్లు మనం కొన్ని వందల సంవత్సరాలుగా వేసిన శ్రీకృష్ణ తులాభారం, శాకుంతలం, విషాద సారంగతర, బొబ్బిలి యుద్ధం, పాదుకా పట్టాభిషేకం, పాండు ఉద్యోగం, సత్యహరిశ్చంద్ర లాంటి నాటకాలనే నమ్ముకుంటున్నాం, కానీ అమ్ముకోలేకపోతున్నాం. నిజమే, జనానికి తెలిసింది చెప్తే ఎవరు వింటారు? తెలియని కొత్త విషయాన్నే చెప్పాలిగా. లోపం మనలో పెట్టుకుని అనవసరంగా ప్రేక్షకులను తిడుతూ వాళ్ళ కళాతృష్ణ లేదనడం భావ్యమా చెప్పండి?
1: అంటే ఆ అధిక ప్రసంగి వాగినట్టు మనం కూడా నేడున్న సమకాలీన సమస్యలను కథావస్తువుగా తీసుకుని కొత్త పద్య నాటకాలు రాయాలా? ఆడవాళ్ల మీద వరకట్నం కోసం భార్యలను చంపుతున్న భర్తల గురించి రాయాలా? సిగరెట్ల గురించి, బార్ల గురించి, పబ్బుల గురించి, రేవ్ పార్టీల గురించి రాయాలా? మనం నిత్యం వాడే మద్యపానం వల్ల ఎన్ని నేరాలు జరుగుతున్నాయో రాయాలా? అలాగే వాట్సాప్ చాటింగ్ల వల్ల వచ్చే అనర్థాల గురించి కూడా పద్యాలు రాయాలా? ఇదేంటమ్మా ఇది?
2: అలా రాస్తే తప్పేంటి? ఇప్పుడు మనం వేస్తున్న నాటకాల్లో మన క్రియేటివిటీ ఏముంది? అందులోనే మన క్రియేటివిటీ కనబడుతుందిగా.
1: ఇదిగో అలా రాస్తే జనం మనల్ని చెప్పుతో కొడతారు తెలుసా?
2: నాన్న, మీ అభిప్రాయం తప్పని ఆత్రేయ నాకు చెప్తే నేను నమ్మలేదు. కానీ మీరు తప్పని అతను రుజువు చేశాడు, అతను కరెక్టే కదా నాన్న?
1: ఎలా?
2: ఇదిగో అతను హెల్మెట్ ధరించాలనే సందేశమిస్తూ పాడిన పద్యం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్లో సంచలనంగా మారింది. కావాలంటే ఒకసారి వినండి నాన్న.
0: ఓరి యమధర్మరాజా, ఏమంటివి ఏమంటివి? మా రాష్ట్రములోని ప్రయాణికులను రోజుకు 100 మందిని చంపుదురా. ఎంత మాట ఎంత మాట, ఇది ఏమి పరీక్ష స్వామి? నాడు రాజుల కిరీటాలు ధరించిరేని, నాడు రాజుల కిరీటాలు ధరించిరేని, మేము రారాజులమని విర్రవీగి 100 ఏళ్లు బతికిరేని, అటులనే తమరును హెల్మెట్ ధరించిరేని, అటులనే తమరును హెల్మెట్ ధరించితిరేని, మేమే రాజులమని విర్రవీగి 100 ఏళ్లు బతికితిరేని.
1: ఇది కూడా పద్యమేనా? ఇది ఒక నటనేనా?
2: కాదు, అతను చేసిన ఏకపాత్ర అభినయం.
1: ఆ పద్యంలో రాగం ఎక్కడుంది? శృతిలయలు ఎక్కడ దాపురించాయి చెప్పు.
2: అన్ని మనలాంటి ఛాందస్సులకే కావాలి, కానీ ప్రేక్షకులకు అనవసరం. వాళ్ళకి నచ్చితే చాలు, అదే కళాఖండం. మనం గొప్ప వాళ్ళమని చెప్పేది ఆ ప్రేక్షకులే కదా నాన్న. మనం అసమర్థులమని చెప్పేది కూడా ఆ ప్రేక్షకులే. వాళ్లే తుది తీర్పునిచ్చే న్యాయ నిర్ణేతలు. మన నాటకాలను షూట్ చేసి యూట్యూబ్లో పెడితే పట్టుమని 10 మంది కూడా చూడలేదు, కానీ ఆత్రేయ పద్యం బాగుందని 9 మిలియన్ల మంది లైకులు కొట్టారు. దానిని 10 మిలియన్ల మంది చూశారు నాన్న. అది చూసినప్పటి నుంచి 90% రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ట్రాఫిక్ కమిషనరే స్వయంగా ఒప్పుకున్నారు. ఆత్రేయను ఘనంగా సన్మానించారు కూడా. ప్రభుత్వం తరపున 1,00,000 రూపాయల బహుమతిని కూడా ఇచ్చారు. సీఎం అయితే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆయన్ని అభినందించారు కూడా. రేవ్ పార్టీల మీద, పబ్బుల మీద, ధూమపాన నిషేధం మీద, ఎయిడ్స్, క్యాన్సర్ నివారణ లాంటి సమస్యల మీద పద్య నాటకాలు, నాటికలు రాయమని అర్థించారట. అలాంటి పద్యాలను ఇంకా ఇంకా రాసి ప్రజల్లో చైతన్యం తీసుకురమ్మని 5 కోట్ల రూపాయలు ముందస్తుగానే ఇచ్చారు నాన్న. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు. మనం నమ్ముకున్న పద్య నాటకంలో సాధించింది శూన్యం, కానీ అతను సాధించింది ఆకాశం. ఒప్పుకుంటారా?
1: ఇప్పుడేమంటావు?
2: మనం అనుకున్నట్లు ప్రేక్షకుల వల్ల పద్య నాటకం శిథిలావస్థకు రాలేదు నాన్న. కళ ఎప్పటికీ చనిపోదు.

0: అది రూపాంతరం చెందుతూనే ఉంటుంది, కాలంతో పాటు తన ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. కానీ దాని ఉనికిని మార్చుకోలేదు కదా. కొన్ని టీవీలలో స్కిట్ల రూపంలో మన నాటకాలు వస్తున్నాయి, రేడియోలో ఇంకా అద్భుతమైన నాటకాలు వస్తున్నాయి. మన దేశంలోనే కాదు నాన్న, ప్రపంచ వ్యాప్తంగా కూడా నాటకాలు ఆడుతున్నారు. మన దేశంలోనే ముంబై, కోల్కతా, న్యూఢిల్లీ లాంటి మహానగరాల్లో టికెట్లు కొని మరీ జనాలు నాటకాలు చూస్తున్నారు. అందుకే మార్చి 27వ తేదీన వరల్డ్ థియేటర్ డేగా జరుపుకుంటూ ఉన్నాం.
1: అంటే ఆడటం చేత కాని వాడికి మధ్యలో దొరికి లోపం అంటావా? మనకు పద్య నాటకాలు రాయడం చేత కాదు అంటావా? అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా చూపించిన ప్రేక్షకులు రావట్లేదు అంటావా? ఏమంటావు?
0: అవును, పద్య నాటకం వెనకబడడానికి కారణం మన అసమర్థత.
1: అరే,
0: మారిన కాలంతో పాటు మనం కూడా మారకపోవడమే నాన్న దీనికి కారణం. మనలో సృజనాత్మకత లేకపోవడం. దీనిని రుజువు చేశాడు నాన్న ఆత్రేయ. కాబట్టి అతను మనకి గురువు నాన్న, మనమే అతనికి శిష్యులుగా మారాలి. మన పురాతన సిద్ధాంతాలను పక్కన పెట్టి అతను చెప్పినట్లు పద్య నాటకంలో మార్పులు చేయాలి నాన్న. మన పద్య నాటకాన్ని కాపాడుకోవాలి. కానీ మీకు అహంభావం ఉంది. మీరు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళని వాదిస్తారని నాకు తెలుసు. కానీ మారాలి కదా నాన్న.

0: ఎరా అత్రేయ, ఇలా రారా.
1: పిలిచావా అమ్మా?
0: అవునరా. ఇదిగో ఈ ఫోటోలో అమ్మాయిని చూడు, ఎలా ఉంది.
1: ఎందుకమ్మా?
0: ఎందుకేంట్రా నెల తక్కువ యదవా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి వేలాది మంది అమ్మాయిలు క్యూ కట్టారు. నువ్వు పాడుతున్న పద్యాల వల్ల అతి తక్కువ కాలంలోనే నీకు మంచి పేరు వచ్చిందిరా. ఆనాడు నిన్ను గాయత్రమ్మ కొడుకు అని నలుగురు చెప్పుకునేవారా, కానీ ఇప్పుడో ఆత్రేయ తల్లి గాయత్రమ్మ అని చెప్పుకుంటున్నారు. అరే, మేం సాధించిన విజయాలు నువ్వు సాధించావురా, అందుకే గొప్పింటి వాళ్ళు నీకు పిల్లనివ్వడానికి పోటీ పడుతున్నారు.
1: కావచ్చమ్మా, కానీ నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది సురభిని.
0: కానీ ఆ సురభి తండ్రి నారదుడు మూర్ఖుడు కదరా.
2: ఇంట్లోకి రావచ్చా తల్లి?
0: ఎవరండి మీరు?
2: మీరిందాకన్నారే ఆ సురభి తండ్రి నారదుడు మూర్ఖుడు అని. ఆ మూర్ఖుడిని నేనే తల్లి.
0: మీరా అన్నయ్య గారు? రండి రండి, ఇందాకేదో జోక్ చేశానులేండి.
2: అది జోక్ కాదు తల్లి, మీరు చెప్పింది నిజమే. నేను మూర్ఖుణ్ణి అని ఆత్రేయ రుజువు చేశాడు.
1: అది కాదు గురువుగారు,
2: ఇక నుంచి నన్ను గురువుగారని పిలవకు తండ్రి, మామగారని పిలువు.
1: మిమ్మల్ని మామగారని పిలవాలా?
2: ఎందుకంటే నువ్వు నా కూతురు సురభిని ప్రేమించిన విషయం నాకు తెలిసింది. రామాయణంలో పిడకల వేటల నువ్వు వచ్చింది మా అమ్మాయి కోసం, కానీ అది కాస్త పద్య నాటకం మీదకి దారి మళ్ళింది, కొత్త చరిత్ర సృష్టించింది. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను ఆత్రేయ మావయ్యను అని గర్వంగా చెప్పుకుంటాను.
1: నేను మీకంటే గొప్పవాడిని కాదు మామయ్య.
2: నేను గొప్పవాడిని కాదు, ఆ రోజు నువ్వు సరదాకి చెప్పిన అబద్ధమే నిజమైంది. నీలా హెల్మెట్ మీద, సెల్ ఫోన్ మీద, సైబర్ నేరాల మీద పద్యాలు రాయలేదు. ఆ తెలివితేటలు నాకు లేవు. మేము జిరాక్స్ మిషన్లం, కానీ గొప్ప క్రియేటివిటీ నీకుంది. కాబట్టి ఇక నుంచి నేను మా అమ్మాయి నీకు శిష్యులుగా మారతాం. నువ్వు మాకు దేవుడిచ్చిన గురువు నిజంగా.
3: మీరింతవరకు నాటకం ఒక నటన నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు కుమారి వివి లక్ష్మి, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీమతి ఉప్పల జ్యోతి, శ్రీమతి బాలకామేశ్వరి. రచన శ్రీమతి సూరంపూడి శ్రీదేవి. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. విశ్వనాథన్ సన్స్ చిత్రం కోసం హాసిని పాడిన పాట, రచన రామజోగేశాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
7: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
8: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
7: అంతా మంచిగున్నాను రా.
8: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
7: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
8: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
7: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
8: అవునరా, ఇప్పుడేంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
7: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి.

0: ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా,
1: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
2: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
1: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
1: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. ఇరుముడి చిత్రం కోసం అబ్దుల్ వాహెబ్, సాదికా పండపాట, రచన అనంత శ్రీరామ్, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో హిందీలో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं कनकलता. विदेश मंत्री डॉक्टर एस जयशंकर ने भूटान के

0: హలో, అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ శశిరేఖ. ఇప్పుడు స్టూడియోలో సమయం 12:11 కావస్తుంది. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి గణపయ్య నుంచి గోవిందుడి వరకు ఓ దివ్యమైన ప్రయాణం. సో ప్రస్తుతం మన వీధులన్నీ గణపతి బొప్ప మోర్య అనే నినాదాలతో, నిమజ్జన ఊరేగింపులతో మారుమ్రోగిపోతూ ఉంటాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో జోష్తో ఫుల్ వైబ్తో జరుపుకుంటున్నారు. కాలనీ యూత్ అంతా కలిసి నెల రోజుల ముందు నుంచే ప్లాన్ వేసుకుని రాత్రనక పగలనక కష్టపడి మండపాలు పెట్టారు. డాన్సులు, లడ్డూ వేలాలు, తీర్థ ప్రసాదాలు అంతా ఒక హై ఎనర్జీ. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, ఇంత సందడి, ఇంత హంగామా తర్వాత వినాయక స్వామిని నీటిలో నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం మనసు కాస్త బెరుగ్గా ఉంటుంది కదూ. బట్ బడీస్, మీరు గమనిస్తే మన గణపతి బొప్ప నుంచి యూత్ నేర్చుకోవాల్సింది కొన్ని లైఫ్ స్కిల్స్ ఉన్నాయన్నమాట. ఎలా అంటే, మనం గణపతిని పూజిస్తాం, డాన్స్ చేస్తాం, కానీ యూత్గా ఆయన రూపం నుంచి మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి.
1: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ముందుగా ఆయన రూపం నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి. అంటే ఆయనలోని చిన్న కళ్ళు, ఇవి లోతైన దృష్టి, మైండ్ఫుల్ ఫోకస్. అంటే సోషల్ మీడియాలో వచ్చే అనవసర విషయాలు పక్కన పెట్టి మన లక్ష్యం వైపు గురి పెట్టాలి అని. ఇక ఆయన పెద్ద తల, పెద్దగా ఆలోచించాలి అని చెబుతోంది. ఆయన పెద్ద చెవులు లిజనింగ్ స్కిల్స్కి, అంటే మాట్లాడే ముందు ఏ విషయాన్ని అయినా పూర్తిగా విని నిర్ణయించుకున్న తర్వాతే మనం నిర్ణయాలు తీసుకోవాలి అని అంటారు. అలాగే ఇతరుల బాధను కూడా అర్థం చేసుకోవాలి అని చెబుతుంది. అలాగే వినాయక స్వామి పెద్ద బొజ్జ, మంచి చెడు రెండింటినీ జీర్ణించుకొని సహనం, మానసిక పరిపక్వతతో ముందుకు సాగాలని సూచిస్తుంది. ఇక ఆయన చిన్న ఎలుక వాహనం. వినాయకుడికి చాలా బరువు శరీరం ఉంటుంది, అయినా సరే ఆయన చిన్న ఎలుకను నమ్ముకున్నాడు. అంటే మనం ఎంత ఎదిగినా మన అహంకారాన్ని నియంత్రణలో ఉంచుకుంటూ అందరినీ సమాన దృష్టితో చూస్తూ ప్రేమగా మెలగాలి అని. చివరిగా నిమజ్జనం మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఏంటో తెలుసా? డిటాచ్మెంట్. ఎలా అయితే మనం ఎంతో వైభవంగా ఉత్సవాలు జరిపి చివరికి ఆ మట్టి వినాయక విగ్రహాన్ని నీటిలో కలుపుతామో, అలాగే మన ఓవర్ థింకింగ్, బాధ్యతలతో అన్నిటికీ ఎక్కువగా అటాచ్ అయిపోయి మీ ముందు ఉన్న సంతోషాలను కోల్పోకుండా కుదిరినంత డిటాచ్మెంట్తో నిస్వార్థంగా బాధలు, బద్ధకాలను వదిలిపెట్టి ధైర్యంగా, సంతోషంగా ముందుకు నడవాలి అని ఈ విషయం చెప్తుందన్నమాట. చూసారా, మన ఈ పండుగలో ఎన్ని మంచి అర్థాలున్నాయో. సో ఇదే జోష్లో ఒక మంచి పాట విందామా?

గణపతి పప్ప మోరియా. ఇన్ని రోజులు మనతో ఉన్న చిన్ని గణపయ్య వెళ్ళిపోతున్నాడనే బాధ ఉంటుంది. అయితే మన హిందూ సంస్కృతిలో ఒక పండుగ ముగింపు ఎప్పుడు మరొక అద్భుతమైన వేడుకకు స్వాగతం పలుకుతుంది. సో ఇటు గణేష్ నిమజ్జనం పూర్తవుతున్నాయి, అటు శరదృతువు ఆరంభంలో తిరుమలగిరుల విద్యుత్ దీపాల కాంతుల్లో వెలుగుపోతున్నాయి. అవే తిరుమల సానకట్ల బ్రహ్మోత్సవాలు. లోక కళ్యాణం కోసం సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడే స్వయంగా ప్రారంభ

0: సంబంధించిన ఉత్సవాలివి. అందుకే వీటికి బ్రహ్మోత్సవాలు అని పేరు వచ్చింది. తిరుమలలో 9 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలలో శ్రీవారు రోజుకో అలంకారంలో రోజుకో వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. మొదటగా ధ్వజారోహణం. గరుడ పతాకాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలకు ఈ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించే ఘట్టం. ఆ తర్వాత గరుడ సేవ. ఇది బ్రహ్మోత్సవాలకే హైలైట్. లక్షలాది మంది భక్తులు తిరుమాడ వీధుల్లో నిలబడి గోవిందా గోవిందా అని పిలిచే ఆ క్షణం అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మలయప్ప స్వామి దివ్య కాంతులు చూస్తే జీవితం ధన్యమైన అనుభూతి కలుగుతుంది. ఇక రథోత్సవం మరియు హనుమంతం అశ్వవాహనాలు. ఈ రథాన్ని భక్తులంతా కలిసి లాగడం ఏకత్వానికి ప్రతీకగా చెప్తారు.
1: మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
0: చివరిగా చక్ర స్నానం. ఉత్సవాల ముగింపులో స్వామివారి సుదర్శన చక్రానికి జరిగే పవిత్ర స్నానం సమస్త పాపాలను హరించి కొత్త ఉత్సాహాన్ని నింపే అద్భుతమైన వేడుక. చాలామంది భక్తి అంటే ముసలివాళ్ల వ్యవహారం అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఇప్పటి ఉరుకులు పరుగుల లైఫ్లో, కెరియర్ ఒత్తిడిలో, కాంపిటేటివ్ ప్రపంచంలో యూత్కు అత్యవసరంగా కావాల్సింది మానసిక స్థైర్యం. తిరుపతిలో అరుపిరి లేదా శ్రీవారి మెట్ల ద్వారా కొండపైకి నడవడం కేవలం భక్తి మాత్రమే కాదు, అది నీ శారీరక దృఢత్వానికి, పట్టుదలకు, క్రమశిక్షణకు పరీక్ష. ఇక మనలోని సమర్పణ భావం. ఎంత కష్టపడినా కొన్నిసార్లు ఫలితాలు మన చేతిలో ఉండవు. అలాంటి సమయంలో నేను నావంతు ప్రయత్నం చేశాను, మిగిలింది ఆ వెంకటేశ్వర స్వామి దయ అని అనుకోవడం డిప్రెషన్ను దరిచేరనీయదు అని అంటారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. తిరుమలలో 10 నిమిషాల దర్శనం కోసం 10 గంటలు వేచి ఉండే ఓపిక, అక్కడ జరిగే అన్నదానం మనకు సమాజం పట్ల కృతజ్ఞత భావాన్ని నేర్పుతుందట తెలుసా. చూసారా, భక్తి అనేది ఆచారాలు సాంప్రదాయాలు మాత్రమే కాదు, ఒక మనిషి ప్రశాంతంగా ఎలా ఉండాలో చెప్పే మంచి మార్గదర్శకం. ఏదైనా సరే మనం చూసే విధానంలోనే ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నిజమే కదూ. గణపతిని వీధుల్లో ఘనంగా పూజించాం, ఇప్పుడు తిరుమల బ్రహ్మోత్సవాల ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నాం. సో ఇలాంటి సమయంలో ఒక చిన్న పాట, ఒక మంచి పాటను విందామా?

పండుగ అంటే కేవలం కేరింతలు, డీజే పాటలు మాత్రమే కాదు. గణపతికి వీడ్కోలు పలుకుతూ ఆ నీటిలోనే మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు, సోమరితనాన్ని వదిలేద్దాం. ఇక బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారి ఆశీస్సులతో మన గోల్స్ వైపు కాన్ఫిడెంట్గా అడుగులు వేద్దాం. పండుగ వెళ్ళిపోయినా ఆ పవిత్రత, ఆ ఉత్తేజం మన ప్రవర్తనలో కనిపించాలి. అదే నిజమైన భక్తి. సో అందరికీ శ్రీవారి బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలు. ఇక మన షో టైం కూడా అయిపోవచ్చింది కాబట్టి మళ్ళీ మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తుంది మీ శశిరేఖ. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్
1: ఆకాశవాణి సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది.

విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలు, ప్రతిపాదనలపై హోంమంత్రిత్వ శాఖ అధికారులు కమిటీకి సమగ్ర వివరణ ఇస్తారు. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత పెంచే లక్ష్యంతో 2010 నాటి విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించేందుకు గాను పార్లమెంట్ ఉభయ సభలు 12 ఆగస్టున దీనిని జేపీసీకి పంపేందుకు ఆమోదం తెలిపాయి. లోక్సభ స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది రాజ్యసభ సభ్యులతో కలిపి మొత్తం 31 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో మాట్లాడుతూ మంత్రి, దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు, ఆహార భద్రత కల్పించేందుకు సంబంధిత రాష్ట్రాల ఉత్తమ విధానాలను అనుసరిస్తామన్నారు. రైతు కేవలం జీవన్దాత మాత్రమే కాదని, దేశానికి భాగ్యదాత కూడా అని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర రాష్ట్రాల మంత్రులు, వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవా సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక ప్రచారంలో భాగంగా స్వచ్చభారత్ మిషన్ ద్వారా క్షేత్రస్థాయిలో వచ్చిన సామాజిక, ఆరోగ్యకరమైన మార్పులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే మిగిలిపోకుండా ప్రజలందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, దానిని అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రత ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడ్డమే కాకుండా సామాజిక సాధికారతకు ఇది బలమైన పునాదిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సేవా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా జార్ఖండ్ రాష్ట్రంలో వచ్చిన మార్పులపై ఆకాశవాణి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో జార్ఖండ్లోని గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్య ఉద్యమం శరవేగంగా విస్తరించింది. రాష్ట్రంలో 91%కి పైగా గ్రామాలు ODF ప్లస్ హోదాను సాధించి ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టిని సారించాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 42 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ లభించాయని కథనం పేర్కొంది. మరోవైపు గోబర్ధన్ పథకం ద్వారా వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేస్తూ గిరిజన ప్రాంతాల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పరిశుభ్రత పట్ల పెరిగిన ఈ అవగాహన ప్రజల ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు బలమైన పునాదిగా నిలుస్తోందని వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన యుద్ద, శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి, పవన్ హన్స్ సంస్థకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో అందజేశారు. ఈ సందర్భంగా వైమానిక దళానికి 2 తేజస్ శిక్షణ విమానాలతో పాటు తొలి HTT-40 బేసిక్ ట్రైనర్ విమానాన్ని HAL అధికారికంగా అందించింది. పవన్ హన్స్ కు 4 ధ్రువ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన HTT-40 విమానాలు పైలట్ల శిక్షణలో ఆత్మ నిర్భరతను పెంచనుండగా, ధ్రువ్ హెలికాప్టర్లు పౌర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. 3 రోజుల పాటు భూటాన్లో పర్యటించిన మంత్రి, ఆ దేశ విదేశాంగ మంత్రి లియోన్ పో డిఎన్ దుంగ్యాల్

0: తో కలిసి ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మంత్రులు కలిసి పలు సంక్షేమ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుత్ రంగంలో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ భూటాన్లోని జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం 4,000 కోట్ల రూపాయల రుణ సహాయం ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు భూటాన్ పౌరులు భారతీయ డిజిటల్ నెట్వర్క్ ద్వారా సులభంగా చెల్లింపులు జరిపేలా యూపీఐ ఆధారిత చెల్లింపు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తన పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గెల్ వాంగ్చుక్, ఆ దేశ ప్రధానమంత్రి దాషో షెరింగ్ తోబ్గేలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత్ నేపాల్ దేశాల మధ్య వాణిజ్య ఉత్పత్తుల మార్కెట్ను మరింత సరళతరం చేయడం, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడంపై ఇరు దేశాలు విస్తృతంగా చర్చించాయి. వాణిజ్యం, రవాణా, వ్యాపార నియంత్రణల పరస్పర సహకారంపై ఏర్పాటైన 2 రోజుల సమావేశం నిన్నటితో ముగిసింది. ఈ భేటీలో మార్కెట్ సౌలభ్యాలు, కస్టమ్స్ క్లియరెన్స్, ఆహార భద్రతా ప్రమాణాలు, సరిహద్దు మౌలిక వసతులు, రైలు రోడ్డు అనుసంధానంతో పాటు అనధికారిక వ్యాపారాన్ని అరికట్టే అంశాలపై చర్చలు జరిగాయి. జపాన్లోని నిషిల్లో గల కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు తన తొలి మ్యాచ్ ఆడనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఆతిథ్య జపాన్ జట్టుతో తొలిసారి తలపడుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 బంతులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. బీహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కిం, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 2 రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లా మజల్తా ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ సోహన్ విజయవంతం కావడంపై భద్రతా దళాలను నార్థన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు. భారత సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి చేపట్టిన ఈ సంయుక్త ఆపరేషన్లో 2 జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమాపేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: इस कार्यक्रम के बाद अब हमारा आज का समय यहीं पर समाप्त होता है। तो उमंग की तकनीकी टीम यानी जगबंधु, चेतना, अर्शद, कुसुमलता और वीरेंद्र के साथ मुझे यानी विमलेश को अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग उमंग उमंग उमंग
2: ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్క పెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. దేశ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ రంగంలో అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ శంకర నేత్ర చికిత్సాలయంలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న నిరుపేదలను పరామర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 7 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది.

0: ప్రయోజనార్థం శాస్త్రీయ రోడ్డు మ్యాప్ను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో మంత్రి మాట్లాడుతూ, దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు, ఆహార భద్రత కల్పించేందుకు సంబంధిత రాష్ట్రాల ఉత్తమ విధానాలను అనుసరిస్తున్నామన్నారు. రైతు కేవలం జీవన్దాత మాత్రమే కాదని, దేశానికి భాగ్యదాత కూడా అని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
1: రోడ్ మ్యాప్ బనాయా హై ఉస్కే 6 ప్రముఖ సూత్ర హై. నంబర్ 1 ఉత్పాదన్ బఢానా, ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ దోనో కో బఢానా. నంబర్ 2 ఉత్పాదన్ కి లాగత్ కమ్ కర్నా, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ హమ్ కైసే కమ్ కర్ సక్తే హై తాకి ప్రాఫిట్ కిసాన్ కా బఢే. నంబర్ 3 కిసాన్ పేదా తో కర్ లే లేకిన్ ఉస్కే ఉత్పాదన్ కా బెహతర్ దామ్ ఉస్కో కైసే మిల్ పాయే, MSP ఆర్ MSP పర్ ఖరీదీ. లేకిన్ చౌథీ చీజ్ హై ప్రాకృతిక ఆపదాం మే అగర్ నుక్సాన్ హో జాయే.
0: సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర రాష్ట్రాల మంత్రులు, వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ మాదాపూర్లో కలిశారు. PMAYG పథకంలో మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం, మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కోరారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ శంకర నేత్ర చికిత్సాలయాన్ని సందర్శించి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న నిరుపేదలను పరామర్శించారు. నర్సంపేట మండలానికి చెందిన సుమారు 150 మంది నిరుపేదలకు బీజేపీ నేత రామ్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడంపై ఆయన అభినందనలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో స్పష్టం చేశారు. ఏ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గ లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు అందించే విధంగా ప్రభుత్వ విధానం ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు అనుమానాలు అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్లో జరిగిన 2వ ఇండియా ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2026 ముగింపు కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, వ్యవసాయం, విత్తన సాంకేతికత, పరిశోధన, పెట్టుబడుల ద్వారా భారత్ ఆఫ్రికా భాగస్వామ్యాన్ని కొత్త దశకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. నాణ్యమైన విత్తనాలు, ఆహార భద్రత, రైతుల ఆదాయం గ్రామీణాభివృద్దికి పునాది అని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులు, డ్యాంల భద్రత తనిఖీ నివేదికలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సింగూర్ కెనాల్, పెద్దరెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందించాలని ఆదేశించారు. ఫార్ములా ఈరేస్ నిధుల మళ్లింపు కేసులో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఈరోజు జరిగిన విచారణకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావుతో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. HMDA నిధుల నుంచి 55 కోట్ల రూపాయలను అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు బదిలీ చేశారన్న ఆరోపణలపై నమోదైన ఈ కేసులో వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను 30వ తేదీకి వాయిదా వేసింది. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ, కేసులకు భయపడేది లేదని, న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవ, సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే మిగిలిపోకుండా ప్రజలందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, దానిని అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. సేవా సంకల్ప కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జార్ఖండ్ రాష్ట్రంలో అనేక మార్పులు వచ్చాయి. జార్ఖండ్లోని గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ ఉద్యమం శరవేగంగా విస్తరించింది. రాష్ట్రంలో 91% పైగా గ్రామాలు ODF+ హోదాను సాధించి ఘన

ద్రవ్య ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 42 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ లభించాయి. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి బీఆర్ఎస్ నాయకులు

0: అయినటువంటివి. అలాంటి వారందరికీ కూడా మరో కోణంలో ఆదుకునే ప్రయత్నం చేసే విధంగా 12 అంశాలపైన 3-మెన్ కమిటీ వేసి ఆ 3-మెన్ కమిటీ ముందు వీళ్ళన్ని దరఖాస్తు తీసుకున్న వాళ్ళందరికీ కూడా సహకారాన్ని సేవ రూపంలో అందించి.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిన్న రాత్రి నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. దీపం వెలిగించి మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 13 గుజరాత్ సీఎంగా, 3వ దేశ ప్రధానిగా సేవలందిస్తున్న మోదీ నిర్విరామంగా పనిచేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 7 పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 72 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీరా రామ్దాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కరాటే, కుంఫు, జూడో, కలరియపట్టులో అనుభవం ఉన్న శిక్షకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా బీసీ సంక్షేమ అధికారి అబ్దుల్ నదీం అధ్యక్షతన ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ మాట్లాడుతూ మేదరులు కులవృత్తిని వదులుకోకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో 4వ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వరంగల్ సమగ్రాభివృద్ధికి తగిన సహకారం అందిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి పూనం ఆహువాలియా ఖినిజ్ వెల్లడించారు. హన్మకొండలోని కుడా సమావేశ మందిరంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పూనం ఆహువాలియా ఖినిజ్, అపూర్వ సేన్, నేహా ప్రవాస్ కుమార్ మిశ్రా వెంకట్రావులతో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని నల్గొండ కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. హాలియా మున్సిపల్ పరిధిలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయ హుండీలను నిన్న రాత్రి వరకు లెక్కించారు. ఆలయ ఖజానాకు 3,72,88,809 రూపాయల నగదు, 401 మిల్లీగ్రాముల బంగారం, 16 కిలోల 600 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ రంగంలో అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ శంకర నేత్ర చికిత్సాలయంలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న నిరుపేదలను పరామర్శించారు. వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో హైదరాబాద్ సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ పక్కి చంద్రకళ గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో చంద్రకళ పక్కి గారు ఉన్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రంలో వర్క్ చేస్తారు మేడం. అలాగే సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కేవలం తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా దానివల్ల వచ్చే లాభాలు అందరికీ, కేవలం ఫార్మర్సే కాదు, ఇక్కడ వ్యవసాయదారులే కాదు, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలిసేలాగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ఎన్నో సభల్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఎలాంటి పద్ధతులు

0: ఫాలో అవుతున్నారు, మన దగ్గర ఏం ఫాలో అవుతున్నారు అన్న నాలెడ్జ్ ఎక్స్చేంజ్లో చేసే దాంట్లో కూడా మేడం పార్టిసిపేట్ చేస్తున్నారు. మేడం, వీ వెల్కమ్ యూ టు దిస్ ప్రోగ్రామ్.
1: థ్యాంక్ యూ నిహార గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ.
0: మరి సుస్థిరమైన భవిష్యత్ కోసం ఎన్నో మనం చేస్తున్నాం. మన జీవనశైలి సుస్థిరంగా ఉండాలి అని ప్రయత్నిస్తున్నాము, మన ఆహారపు అలవాట్లు సుస్థిరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాము, అలాగే ఇంధనం, సుస్థిరమైన ఇంధనం మనం వాడాలి అని ప్రయత్నిస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యమైనది వ్యవసాయం, దాని మీదే మన జీవితాలన్నీ ఆధారపడి ఉన్నాయి. మరి వ్యవసాయంలో సుస్థిరమైన పద్ధతులు పాటించడం చాలా ముఖ్యం. మరి ఆ అంశం మీద మీరు ఎంతో రీసెర్చ్ చేస్తున్నారు, చాలామందికి దాని లాభాలు చాటి చెప్తున్నారు, కాబట్టి ఈరోజు మీ గురించి తెలుసుకుంటూ మీరు చేసే వర్క్ గురించి కూడా మా శ్రోతలకి చెప్పాలనుకుంటున్నాను. మేడం, మరొకసారి స్వాగతం మీకు. మనం గతంలో కలుసుకున్నాం కదా
1: అవునండి,
0: ఆకాశవాణిలో మహిళా దినోత్సవం అప్పుడు మాట్లాడాం, కానీ ఆ 15 నిమిషాలు నాకు సరిపోదు
1: చాలా తక్కువ
0: అనిపించింది.
1: టైం.
0: సో మేడం, ఇంత ఎక్సెసివ్గా మీరు వర్క్ చేస్తున్నారు సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫీల్డ్లో, మీ ఎడ్యుకేషన్ మీకు దీనికి ఎలా సహాయపడింది, మీరు ఏం చదువుకున్నారు?
1: యాక్చువల్గా ఇక్కడ ఎగ్జాంపుల్ నేననే చెప్పొచ్చు, ఎందుకంటే నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక ఎంకామ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అగ్రికల్చర్ డిగ్రీ కానీ ఏమీ
0: లేదు.
1: లేదు. యాక్చువల్గా నా ప్రొఫెషనల్ కెరియర్ స్టార్టెడ్ ఫ్రమ్ 2003. 2003లో నేను కేర్ ఇండియా ఇంటర్నేషనల్ ఎన్జిఓలో కూడా వర్క్ చేశాను. యాక్చువల్గా అప్పుడైతే నేను అడ్మిన్ కమ్ ఫైనాన్స్ అసిస్టెంట్ గానే, అయితే సిఎస్ఏలో సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో నేను 2010లో జాయిన్ అయ్యాను. అప్పుడు కూడా నేను అకౌంట్స్ కమ్ అడ్మిన్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. యా, జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒక 4-5 ఇయర్స్ అకౌంట్స్ ఆఫీసర్గానే వర్క్ చేశాను. చేస్తున్న క్రమంలో ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ వర్క్స్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండేది నాది, అంటే ప్రోగ్రామ్ టీమ్తో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని ఆ వర్క్స్లోని. తర్వాత ఏమైనా మీటింగ్స్ అయినా ట్రైనింగ్స్ అయినా వాళ్ళతో పాటు ఫీల్డ్ విజిట్స్కి వెరిఫికేషన్ అవన్నిట్లో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వడం వలన నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పవచ్చు.
0: సో మీ ఎడ్యుకేషన్ తోటి ఏమి సంబంధం లేదు,
1: లేదు
0: వృత్తిరీత్యా మీరు అకౌంట్స్ ఆఫీసర్గా జాయిన్ అయినప్పటికీ కూడా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
1: నౌ ఐఎమ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ సర్టిఫికేషన్,
0: ఆర్గానిక్ సర్టిఫికేషన్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ కి మీరు ప్రోగ్రామ్
1: డైరెక్టర్.
0: మేడం, దీన్ని నేను ఒక అద్భుతమైన అచీవ్మెంట్ గానే పరిగణిస్తాను. ఐ కంగ్రాచులేట్ యూ మేడం.
1: థ్యాంక్ యూ.
0: అంటే ఇంకోటి ఏంటంటే, మీరు అకౌంట్స్ ఆఫీసర్గా జాయిన్ అయినప్పటికీ కూడా మీ ప్యాషన్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్న దాని వైపు మీరు ఆర్గానిక్ గా వెళ్ళిపోయారు.
1: అయితే దీనికి ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మా డైరెక్టర్ ఎవరైతే డాక్టర్ జీవి రామంజనాయల్ గారు ఉన్నారో అతను చాలా ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్. అది నేను ఆ ఆర్గనైజేషన్తో అతనితో కలిసి పని చేయడం నాకైతే ఇప్పటికీ ప్రౌడ్ ఫీలింగ్, ఎందుకంటే అతను కంప్లీట్గా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పాలసీ లెవెల్ ఇష్యూస్ అవనివ్వండి, లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ టెక్నికల్ సపోర్ట్ వీటన్నిటిలో కూడా అతను ఎక్స్పర్ట్. సో అలాంటి ఆర్గనైజేషన్లో నేను పనిచేయడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంకొకటి ఏంటంటే, నాకు ఒక ఆపర్చునిటీ కూడా ఇచ్చారు, మీరే ప్రోగ్రాంలోకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే షిఫ్ట్ అవ్వచ్చు అన్న ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నేను దాన్ని ఆ ఆపర్చునిటీని వినియోగించుకొని దాని మీద ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా మైండ్లో నా ఎడ్యుకేషన్ పరంగా చూస్తే అకౌంట్స్లో కూడా ఆడిటింగ్ అనేది ఒక పార్ట్. సో దాన్ని నేను అదే ఆడిటింగ్ మీన్స్ వెరిఫికేషన్, అదే వెరిఫికేషన్ని నాట్ ఓన్లీ అకౌంట్స్ ఫర్ ఎనీవేర్ వీ కెన్ యూటిలైజ్ రైట్. సో ఆ విధంగా ఇప్పుడు ఈ ఆర్గానిక్లో కూడా రియల్లీ అది ఆర్గానిక్గా కాదా అనేది ఎలా వెరిఫై చేయొచ్చు
0: నిర్ధారించడానికి మీరు ఆ ప్రిన్సిపల్స్ ఇక్కడ వాడారు.
1: ఎస్, ఫర్ వెరిఫికేషన్.
0: నాకు తెలిసి దానికి మీరు ఒక గైడ్ లైన్స్ తయారు చేసి ఉంటారు,
1: సెట్టింగ్ అప్ గైడ్ లైన్స్, తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ మాడ్యూల్స్, కరికులమ్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంటాం. ఇట్ డిపెండ్స్ అపాన్ పార్టిసిపెంట్స్, అంటే మనకి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి ఫార్మర్స్ దగ్గర నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా ట్రైనింగ్స్ అవి ఇస్తుంటాము. సో ఏ పార్టిసిపెంట్స్ కి ఏ విధంగా అయితే రీచ్ అవుతుంది మెసేజ్ అన్న దాని మీద కూడా మేము ట్రైనింగ్ మాడ్యూల్స్, గైడ్ లైన్స్, కరికులమ్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంటాం. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ తీసుకొచ్చిన మాడ్యూల్ని ఫార్మర్స్కి మనం చెప్పలేము. సో వాళ్ళకి ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఆ విధంగా వాళ్ళకి ఏ విధంగా

0: వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది ఈ సబ్జెక్ట్ మీద అన్న దాని మీద మేము
1: అంటే
0: ఎక్కువగా
1: ఇక్కడ
0: నేను
1: పరిస్థితుల్ని
0: కాన్సన్ట్రేట్
1: బట్టి
0: చేస్తాను,
1: దాన్ని
0: సిచ్యువేషన్ని
1: మాడిఫై
0: బట్టి.
1: చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు పారామీటర్స్ సెట్
0: చేస్తాం.
1: చేస్తారన్నమాట. చాలా బాగుంది మేడం. అంటే క్వాలిటీ గురించి డెఫినెట్గా ఈరోజు మాట్లాడాలి. అది ముఖ్యంగా మీరు ఇందాకే చెప్పారు, మనం మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెద్దగా లేరని అదో పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఇప్పుడు ఈ సర్టిఫికేషన్ ఏంటి, అసలు ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తారు, ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి మళ్ళీ దాన్ని
0: దాన్ని
1: చేయొచ్చా, దాని బ్రాండింగ్
0: మార్కెటింగ్.
1: ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయినాయి. అయితే దానికంటే ముందు అసలు మనం ఇప్పుడు దాకా సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు అని మాట్లాడుకుంటున్నాం, సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. సో ఈ సస్టైనబిలిటీ అన్నది, అది ప్లానెట్కి సస్టైనబిలిటీనా, ఫార్మర్ కా, లేకపోతే వాళ్ళ ఫామ్ ల్యాండ్ కా, దేని సస్టైనబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం?
0: సస్టైనబిలిటీ అనేది అన్ని యాంగిల్స్లో కూడా చూడాలి. ఇప్పుడు నాట్ ఓన్లీ ఫార్మర్స్ కావచ్చు, గ్లోబల్ లెవెల్ ఎన్విరాన్మెంటల్, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. అయితే ఇవన్నీ మనం ఎదుర్కొని ముందుకే సాగాలి అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్కి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి డిఫరెంట్ స్కీమ్స్తో సపోర్ట్స్ అలాంటివి ఉన్నాయి. అది సపోర్ట్ ఉన్నా లేకున్నా కూడా ఫార్మర్స్ షుడ్ కంటిన్యూ ద ప్రాక్టీసెస్. అంటే వాళ్ళంతటా వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలిగి ఈ విధంగా చేస్తే ఎన్విరాన్మెంట్కి మంచిది, తర్వాత మనకి కూడా మంచిది, మనం పండిస్తున్న పంటని సరైన ఫుడ్ని మనం బయట వాళ్ళకి అందిస్తున్నాము అన్న సాటిస్ఫాక్షన్ ఫార్మర్కి కూడా కలిగేటట్టు చేయాలి అంటే ఆ సస్టైనబిలిటీ ఏంటంటే ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా కూడా ఫార్మర్ షుడ్ కంటిన్యూ ద సేమ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అవన్నీ కూడా. అయితే అది కంటిన్యూ చేయాలి అంటే ఫస్ట్ అసలు ఎలా ఏ విధమైన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి అనేది కూడా అవసరం. అది
1: మేడం, మరి ఇప్పుడు మనం అటు ఎన్వైర్న్మెంట్కి, ఇటు రైతుకి, అటు కస్టమర్కి, ఎవరైతే ఆ ప్రొడ్యూస్ని కొనుక్కుంటారో వాళ్ళకి, అందరికీ లాభసాటిగా ఉండాలి అంటే ఈ సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు ఫాలో అవ్వాలి అనుకుంటున్నాం. మరి ఈ సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల్లో కేవలం ఆర్గానిక్ ఫార్మింగే భాగమా, అది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా, అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలోనే పెంచడమా, ఇంకా ఏమన్నా ఉందా దాని
0: యా
1: గురించి?
0: నేచురల్ అయితే మనకి ఇక్కడ ఒకటి ముఖ్యంగా ఆలోచించాలండి. ఇప్పుడు మనం ఈ ట్రాన్జిషన్ సిస్టమ్ అనేది ఓవర్ నైట్ రైతుని మీరు కన్వెన్షనల్ నుంచి ఆర్గానిక్లోకి షిఫ్ట్ అవ్వండి అంటే జరిగేది కాదు. దీనికి కూడా కొంత టైం పడుతుంది. ఫస్ట్ కన్వెన్షనల్ నుంచి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్,
1: ఓకే,
0: అంటే అక్కడ ఏంటంటే పెస్టిసైడ్ యూసేజ్ తక్కువ ఉంటుంది, తర్వాత వాళ్ళు యూజ్ చేసేది కూడా అంత హార్మ్ఫుల్గా ఉండదు అనేది. సో కన్వెన్షనల్ తర్వాత గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ ఎన్పిఎం, నెక్స్ట్ ఈ పీజీఎస్, ఐసీఎస్, ఇలా స్టెప్ బై స్టెప్ వాళ్ళు షిఫ్ట్ అవుతూ ఉండాలి. అది ఆ విధంగా మనం ఏంటంటే మెయిన్ రైతులకి సరైన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలిస్తే కనుక వాళ్ళు కూడా కంపల్సరీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తారు.
1: మేడం, మరి మీరు చెప్పారు కదా స్టెప్ బై స్టెప్ ఈ ట్రాన్సిషన్ అనేది ఉంటుంది అని. కన్వెన్షనల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే మందులు వేయడం, ఫర్టిలైజర్స్ వేయడం, ఇవన్నీ చేస్తుంటారు. మెల్లమెల్లగా వాళ్ళు నేచర్ అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్ వైపు వచ్చే క్రమంలో భూమిలో ఆల్రెడీ ఉన్న కెమికల్ కంటెంట్ సంగతి ఏమిటి, అది అలాగే ఉంటుందా, అది కూడా గ్రాడ్యువల్గా తగ్గుతుందా?
0: అది గ్రాడ్యువల్గా తగ్గాలి కంపల్సరీ. ప్రజెంట్ ఏంటంటే మనకి ఈ కన్వెన్షనల్ ఫార్మింగ్ నుంచిలో నేచురల్ ఫార్మింగ్ కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, రైతు షిఫ్ట్ అవుతున్న క్రమంలో మినిమం 3 to 5 ఇయర్స్ టైం పడుతుంది కంప్లీట్గా వాళ్ళు ఆర్గానిక్ ఫామ్ అవ్వడానికి. ఒక రైతును మనం సేంద్రియ రైతు అనడానికి, ఆర్గానిక్ ఫార్మర్ అనడానికి మినిమం 3 ఇయర్స్ అయితే కంపల్సరీ టైం తీసుకుంటుంది.
1: ఓకే, 3 ఇయర్స్ టైం పడుతుంది. మరి కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడినప్పుడు పురుగులు అమాంతంగా చచ్చిపోతాయి, పంట అలాగే ఉంటుంది పాడవకుండా, ప్రొడ్యూస్ ఎక్కువ ఉంటుంది, అలాగే సెల్లబిలిటీ కూడా ఉంటుంది, చూడ్డానికి చాలా బాగా మంచి రంగుతో నిగనిగలాడుతూ కనపడుతూ ఉంటాయి, అందరూ కొంటారు. మరి అవి తగ్గిస్తూ సేంద్రియ పద్ధతిలో పెంచినప్పుడు ఆ క్వాలిటీ కనపడదు, రైతుకి కొంత నష్టం జరగొచ్చేమో, మరి మీరు ఎలా కన్విన్స్ చేస్తున్నారు మేడం రైతుల్ని?
0: అయితే ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు గుర్తు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ప్రోడక్ట్ చూడడానికి గుడ్ లుకింగ్ ఉంటుంది, తర్వాత ఈల్డ్ ఎక్కువ వస్తుంది, ఇవన్నీ అనుకుంటాం, కానీ హెల్త్ వైజ్ చూస్తే కనుక చాలా రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే, కోవిడ్ టైంలో చూస్తే, అసలు ఆఫ్టర్ కోవిడ్ బిఫోర్ కోవిడ్ చాలా అవేర్నెస్ వచ్చింది.

0: అంతమందిలో కన్జ్యూమర్స్లో. ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఆన్ మెడిసిన్స్ వీ కెన్ హ్యావ్ గుడ్ ఫుడ్ కదా అన్న. అంటే మనం హెల్దీ లైఫ్ హెల్దీగా ఉండాలి, మన పిల్లలకి కూడా హెల్దీ ఫుడ్ పెట్టాలి అన్న అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా వచ్చింది. దీంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నది ఏంటంటే ఖర్చు విషయంలో కూడా ఆలోచించట్లేదు. 10 రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు కానీ క్వాలిటేటివ్ ఫుడ్ మాకు దొరికితే చాలు అన్న రకంలో ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఫార్మర్ పండించిన ప్రొడ్యూస్ కూడా మనం డిమాండ్ క్రియేట్ చేయాలి. అయితే రైతు ఎప్పుడు దీనికోసం ముందుకొస్తారు ఆర్గానిక్ ఫార్మింగ్ కోసము అంటే వాళ్ళకి కూడా అష్యూర్డ్ మార్కెట్ అనేది చాలా అవసరం. ఎందుకు అంటే రైతు ఇంత కష్టపడి పండించిన తర్వాత రైతు ఎక్కడ అమ్ముకోవాలి, మార్కెట్ ఒక ప్లాట్ఫామ్ అనేది రైతుకి క్రియేట్ చేస్తే కనుక గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సేమ్ అదే విధంగా ఈ నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ ఆర్గానిక్ ప్రొడ్యూస్ కూడా సెపరేట్గా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ వేర్ హౌసెస్ అట్లాంటివన్నీ ఉంటే కనుక కంపల్సరీ రైతులు కూడాను వాళ్ళు కూడా దీంట్లోకి మారడానికి అవకాశం ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఇంత కష్టపడి పండించిన దానికి ఒక గిట్టుబాటు ధర, తర్వాత వాళ్ళకి ఒక ప్రీమియం ప్రైస్, వాళ్ళు పండించే పంటకి ఒక గుర్తింపు, అవన్నీ రావాలి అంటే మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొంత సపోర్ట్ అనేది అవసరం రైతులకి.
1: ఇప్పుడు అలాంటి సపోర్ట్ ఏమన్నా ఉందా మేడం? ఎన్జిఓస్ అయితే చేస్తున్నాయి,
0: ఎన్జిఓస్ చేస్తున్నాయి, గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి. అన్ని రాష్ట్రాల్లోని బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మనకి తెలంగాణ విషయానికి వస్తే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వరకు మనకి తెలంగాణలో ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో యాజ్ ఎ సిఎస్ఏగా, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్గా, ఆ ప్రాంతాల్లో ఉన్న రైతులు కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ గుడ్ థింగ్ దట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా నేచురల్ ఫార్మింగ్ చేయడానికి ఒక స్టెప్ ముందుకు వేశారు. మనకి తెలంగాణలో కూడా నేచురల్ ఫార్మింగ్ చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నారు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. హోప్ఫుల్లీ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ తెలంగాణలో కూడా ఒక మంచి కార్యక్రమం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను.
1: తప్పకుండా ఆశిద్దాం మేడం. అలాగే మేడం, నేను ఇందాక అన్నట్టు సోషల్ మీడియా అంతా కూడా అదే చర్చ నడుస్తోంది. అసలు ఏంటి సర్టిఫికేషన్? మనకి అందంగా ప్యాకెట్లలో పెట్టి ఆర్గానిక్ అని చెప్పి పప్పులు ఉప్పులు అన్నీ అమ్ముతూ ఉన్నారు. సో దాని ప్రైస్ కూడా మామూలు దానికంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఇది ఆర్గానిక్ సర్టిఫైడా కాదా అన్నది ఎలా తెలుసుకోవాలి? అది ప్యాక్డ్ ఫుడ్ విషయానికి వస్తే అన్ప్యాక్డ్ వెజిటబుల్స్ ఉంటాయి, ఇది ఆర్గానిక్ అని చెప్పేసి అమ్ముతారు. అది ఫ్రూట్ కానివ్వండి, వెజిటబుల్ కానివ్వండి, లీఫీ వెజిటబుల్స్ ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద ఫోలియేజ్తో కనిపిస్తూ ఉంటాయి. మరి ఇవి ఆర్గానిక్కా కాదా అని మనం ఎలా తెలుసుకోవాలి?
0: అయితే ఈ సర్టిఫికేషన్ అనేది ముఖ్యంగా అసలు ఎందుకు ఆ ప్రశ్నకు వస్తే కనుక పెరుగుతున్న సేంద్రియ వ్యాపారం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆర్గానిక్ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటున్నారు, కానీ నిజంగా అది ఆర్గానిక్గా కాదా అని తెలుసుకోవాలి అంటే సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ అవసరం. అదేవిధంగా డిస్టెన్స్ బిట్వీన్ కన్జ్యూమర్ టు ప్రొడ్యూసర్, అంటే మనకి ఈ పంట పండించే ఉత్పత్తిదారునికి, రైతుకి, కొనుక్కునే కన్జ్యూమర్స్కి మధ్య చాలా గ్యాప్ అనేది ఉంది. సో ఈ మధ్యలో ఏమైనా జరగవచ్చు, అంటే నిజంగా అది ఆర్గానిక్గా కాదా అనడానికి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు విశాఖపట్నం నుంచి ఒక ప్రోడక్ట్ వచ్చింది, అది తెచ్చి మనం హైదరాబాద్ స్టోర్స్లో పెడుతున్నాం,
1: కరెక్ట్.
0: సో అది నిజంగా అది ఆర్గానిక్గా కాదా, ఆ ట్రేసబిలిటీ ఎట్లా తెలుసుకుంటాం, ఆ సోర్స్ ఆఫ్ ది ప్రొడ్యూస్ ఎలా తెలుసుకోవాలి, ఈ ఫార్మర్ నుంచి ఈ విలేజ్ నుంచి వచ్చింది అని తెలుసుకోవాలి అంటే వాటన్నిటికీ కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అవసరం. అయితే మనకి ఇప్పుడు ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్, అయితే మనకి ఇక్కడ ఇండియాలో ఏంటంటే 2 కైండ్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పీజీఎస్, పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్, ఇది అక్రిడేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ త్రూ NCONF, నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్. వాళ్ళ ద్వారా మనకి ఒక రకమైన సర్టిఫికేషన్ సిస్టమ్ ఉన్నది. అదేవిధంగా మనకి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఒకటి ఉన్నది, ICS సర్టిఫికేషన్. ఈ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఏంటంటే మనకి అక్రిడేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అపిడా నుంచి వస్తుంది. అయితే ఇక్కడ మనకి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఈ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ద్వారా ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే ఈ సర్టిఫికేషన్ సిస్టమ్ని యూజ్ చేస్తారు. అలా కాకుండా మనం విత్ ఇన్ ద కంట్రీ ఎక్కడైనా కూడా అమ్ముకోవచ్చు అనుకుంటే ఈ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అనేది సరిపోతుంది.
1: మేడం, ఇందాకే మీరు చెప్పారు విశాఖపట్నం నుంచి వచ్చి ఒకళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ అని.

0: సో దానికి సిమిలర్గా ఉన్న నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఒక షాప్ ఉంది, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇచ్చట అమ్మబడును, ఇచ్చట సేంద్రియ ఉత్పత్తులు అమ్మబడును అని ఒక షాప్ పెట్టారు. ఆ షాప్ యజమానికి ఒక ఎకరం భూమి కూడా లేదు, రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఈయన అమ్ముతున్నారు. సో ఇలా అమ్మినప్పుడు ఆ సర్టిఫికేషన్ రైతు దగ్గర ఉంటుందా, వెండర్ దగ్గర ఉంటుందా, ఇది అమ్మే వాళ్ళ దగ్గర ఉంటుంది?
1: మంచి క్వశ్చన్. అయితే ఇక్కడ మనకి సర్టిఫికేషన్ అనేది ఎప్పుడు కూడాను మనం ఒక సర్వే నెంబర్తో రిజిస్టర్ చేయబడిన పొలానికి మనం ఫస్ట్ రిజిస్టర్ చేస్తాం. ఆ పర్టిక్యులర్ ప్లాట్లో రైతు ఏమైతే పంటలు వేసి పండిస్తారో ఆ ప్రొడ్యూస్ని మనం ఆర్గానిక్గా ట్రీట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ సర్టిఫికేషన్ వల్ల ఈ ట్రేసబిలిటీ సిస్టమ్ అనేది ఎలా తెలుస్తుంది, ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అంటే, మనకి ఈ సర్టిఫికేట్ రావాలి అన్నా కూడా కొంత సమయం పడుతుంది. ఇమీడియట్లీగా నేను ఈరోజు రిజిస్టర్ చేసుకొని నేను పండించే పంటకి నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అంటే అది జరిగే పని కాదు. అది ఏమైనా మార్కెట్లో కొనుక్కునే ఒక ఐటెం లాంటిది కాదు. ఎందుకు అంటే మనకి ఈ సర్టిఫికేషన్ ఎందుకు అంటే, ఇట్స్ లోకల్లీ ఫోకస్డ్ ఆన్ క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం ఈ సర్టిఫికేషన్ అనేది ఒక వెరిఫికేషన్ ప్రాసెస్. అంటే నిజంగా రైతులు ఏదైతే ఈరోజు ఆర్గానిక్ అని క్లెయిమ్ చేస్తున్నారో నిజంగా వెదర్ ఇట్ ఈజ్ ఆర్గానిక్ ఆర్ నాట్ అనే దానికి ఒక ఎవిడెన్సెస్. అంటే ఇది ఎలా ఎవిడెన్సెస్, దీంతో సర్టిఫికేట్తో ఏమవుతుంది అనుకుంటే, ఇక్కడ మనకి వెరిఫికేషన్ ప్రాసెస్లో ఏంటంటే, మనకి వన్స్ రైతు రిజిస్టర్ చేసుకున్న తర్వాత రైతుకి సర్టిఫికేట్ పొందాలి అంటే ఇట్ విల్ టేక్ మినిమం 3 మంత్స్ ఆఫ్ టైం.
0: ఓకే,
1: కంపల్సరీ. ఎందుకు అంటే వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మేము వాళ్ళకి ఓరియంటేషన్ ఇస్తాం రైతులకి, దీని సర్టిఫికేట్ వలన దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా పద్ధతులన్నీ పాటించాలి, తర్వాత ఈ స్టాండర్డ్స్ అన్నీ వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలి, ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు ఏమేమి బుక్స్ ఆఫ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, ఫార్మర్ డైరీస్, తర్వాత మీటింగ్ రిజిస్టరు, ట్రైనింగ్ రిజిస్టరు. మనకి పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టంలో ఏంటంటే గ్రూప్ సర్టిఫికేషన్ అని ఉంటుంది, సింగిల్ ఫార్మర్ సర్టిఫికేషన్ ఉంటుంది, లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ అని 3 కైండ్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి మాడ్యూల్స్. సో సింగిల్ ఫార్మర్ సర్టిఫికేషన్ అంటే ఇండివిజువల్గా రైతు రిజిస్టర్ చేసుకొని తన పొలానికి తన పండించే పంటకి సర్టిఫికేట్ కావాలని అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్ సర్టిఫికేషన్ అంటే మినిమం 5 మెంబర్స్ ఉండాలి, మ్యాక్సిమం 15 to 20 మెంబర్స్ ఉంటే కనుక ఒక గ్రూప్గా వాళ్ళు ఫామ్ అయ్యి గ్రూప్ మెంబర్స్ అందరూ కలిపి సర్టిఫికేషన్ కోసం అప్లై చేసుకుంటారు. అదొక రకం. అలా కాకుండా లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ అంటే ఎంటైర్ విలేజ్, గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ఆర్గానిక్ ఆర్ నేచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతులు ఉన్నట్టయితే కనుక ఆ విలేజ్లో ఉన్న రైతులందరినీ కూడా మనం లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ స్కీమ్ కింద ఉన్నాయి. మేము దంతెవాడలో 110 విలేజెస్కి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మనకి ఎంటైర్ డిస్ట్రిక్ట్ దంతెవాడలో చూస్తే 227 విలేజెస్, దాంట్లో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్హండ్రెడ్ టెన్ విలేజెస్కి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి
0: చేస్తుంది.
1: ఈవెన్ అనదర్ 50% కూడాను 80% రేంజ్లో ఉంది. సో అనదర్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో దంతెవాడ డిస్ట్రిక్ట్ విల్ బి కైండ్ ఆఫ్ ఆర్గానిక్ డిస్ట్రిక్ట్.
0: ఓకే, అలా నార్త్ ఈస్ట్ లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నట్టున్నాయి కంప్లీట్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు దంతెవాడలో కూడా వి విల్ సీ ఇట్ ఇన్ అనదర్ 2 to 3 ఇయర్స్ అన్నమాట.
1: ఇప్పుడు ఆల్ ఓవర్ కంట్రీలో ఏరియా వైజ్ చూస్తే దంతెవాడ ఇస్ ద ఫస్ట్ ప్లేస్, బికాస్ ఇక్కడ ప్రెసెంట్ 65,000 హెక్టార్స్ ఆఫ్ ఏరియా మేము ఆల్రెడీ సర్టిఫై చేస్తున్నాం. ఇది సెకండ్ ఇయర్, లాస్ట్ ఇయర్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ ఇష్యూ చేసాం. ఈ ఇయర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు మనకి ఖరీఫ్లో ఇన్స్పెక్షన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అయినాక వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఈ ట్రేసబిలిటీ సిస్టమ్ విషయానికి వస్తే కనుక మనకేంటంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రైతు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో నిజంగా అది ఆర్గానిక్గా కాదా అని తెలుసుకోవాలి అంటే వెరిఫికేషన్ ప్రాసెస్ ఇంపార్టెంట్. అయితే ఈ వెరిఫికేషన్ అనేది కూడాను మనకేంటంటే ఇది ఒక పోలీసింగ్ లాగా కాదు. ఏంటంటే మనం రైతు యొక్క పొలం పరిస్థితి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే రైతు ఏమేమి పద్ధతులు పాటిస్తున్నారు, నిజంగా రైతుకు దీని మీద అవగాహన ఉందా లేదా, తర్వాత ఎన్ని నెలలకు ఒకసారి వాళ్ళు మీటింగ్

0: పెట్టుకుంటారు, ఏమైనా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యారా లేదా, ఈ వివరాలన్నీ కూడా మేము వెరిఫికేషన్లో భాగంగా ఇవన్నీ వెరిఫై చేస్తాం. మేము ఇన్స్పెక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా, వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు రైతులతో మాట్లాడతాం, అదేవిధంగా ఫామ్ విజిట్ చేస్తాం, వాళ్ళు బఫర్ జోన్ విడిచిపెట్టారా లేదా, చుట్టుపక్కల పరిసరాలన్నీ క్లీన్గా ఉంచుకున్నారా లేదా, వీళ్ళు పద్ధతులన్నీ చుట్టూ బార్డర్ క్రాప్స్ పెడుతున్నారా లేదా, ఈ వివరాలన్నీ ఈ విషయాలన్నీ కూడా మేము ఇన్స్పెక్షన్లో భాగంగా అబ్జర్వ్ చేస్తాం.
1: అయితే మేడం, మీరు రకరకాల ప్రమాణాలు ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సర్టిఫికేషన్ ఒక ప్రాసెస్ లాగా జరుగుతుంది అది,
0: జరుగుతుంది.
1: కొన్ని సంవత్సరాల పాటు అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇస్తారు. మరి వెండర్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది? అక్కడ వాళ్ళు ప్రొక్యూర్ చేసింది 100% సర్టిఫైడా కాదా అన్నది ఎలా తెలుసుకోవాలి కన్స్యూమర్?
0: అయితే ఇక్కడ మనకి దీంట్లో భాగంగానే వన్స్ సర్టిఫికేట్ జనరేట్ అయిన తర్వాత వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. క్యూఆర్ కోడ్ జనరేట్ అయినప్పుడు ఏంటంటే, మనం ఆ క్యూఆర్ కోడ్ని ప్యాకెట్ మీద, జనరల్గా మనకి డిపార్ట్మెంట్ స్టోర్స్లో చూడండి, ప్యాకెట్ బ్యాక్ సైడ్ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, మనం స్కాన్ చేస్తే కనుక ఆ ప్రోడక్ట్ వివరాలన్నీ కనిపిస్తాయి మనకి.
1: ఓకే.
0: అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ ఆర్గానిక్ ప్రొడ్యూస్లో కూడా ఏంటంటే, మనం జస్ట్ వన్స్ ఫార్మర్కి సర్టిఫికేట్ జనరేట్ అయిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్టయితే, కన్జ్యూమర్స్ ఎవరైనా స్కాన్ చేసినట్టయితే, వాళ్ళు సోర్స్ ఆఫ్ ది ప్రొడ్యూస్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వాటి ఉత్పత్తి యొక్క మూలాలను తెలుసుకోవచ్చు. అంటే ఈ ప్రోడక్ట్ ఏ రైతు దగ్గర నుంచి వచ్చింది, ఏ ప్రాంతం నుంచి వచ్చింది, ఏ లోకల్ గ్రూప్ నుంచి వచ్చింది, ఏ విలేజ్ నుంచి వచ్చింది, వివరాలన్నీ కూడా కొనుక్కునే వాళ్ళకి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే, కొనుక్కునే కన్జ్యూమర్స్కి కూడా ఏంటంటే ఒక ట్రస్ట్ బిల్డింగ్ అనేది ఉంటుంది, ఒక నమ్మకం అనేది కలుగుతుంది. రైతు యొక్క వివరాలు వీళ్ళు పబ్లిక్గా ఇంత క్లియర్గా పెట్టడం వలన వాళ్ళకి, కొనుక్కునే వాళ్ళకి కూడా ఒక నమ్మకం అనేది కలుగుతుంది.
1: అయితే రైతు నుంచి ప్రొక్యూర్ చేసి అమ్మే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్యూఆర్ కోడ్ పెట్టాలి ప్యాకెట్ మీద.
0: క్యూఆర్ కోడ్ పెట్టాలి. తర్వాత ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని కూడా ఒకటి ఉంటుందండి. అదేంటంటే మనకి అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర, నేను ఒక ఫార్మర్ అనుకోండి, నా దగ్గర ఒక 100 టన్స్ ప్యాడీ ఉందనుకోండి. ఇప్పుడు మీరు నా దగ్గర ఒక 50 టన్స్ ప్యాడీ కొనుక్కున్నారు. ఎలా కొనుక్కున్నారు అంటే, నేను ఒక సర్టిఫైడ్ ఫార్మర్ని అని తెలుసుకున్న తర్వాత, నా సర్టిఫికేట్ చూసిన తర్వాత మీరు కొనుక్కున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే, మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేషన్ అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ ది ఎవిడెన్స్, మీన్స్ నా దగ్గర ఉన్న ప్రొడ్యూస్ని వేరే వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అన్నది. అయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వలన ఉపయోగం ఏంటి అంటే, ఇక్కడ 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే, నేను కొనుక్కున్న ప్రొడ్యూస్ని నేను మళ్ళీ ఎవరికైనా బల్క్లో అమ్మాలి అంటే నాకు ఒక ఎవిడెన్స్, ప్రూఫ్ ఆఫ్ ది డాక్యుమెంట్ అవసరం. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్లో ఏంటంటే, బయ్యర్ డీటెయిల్స్, సెల్లర్ డీటెయిల్స్, అదేవిధంగా సర్టిఫికేషన్ బాడీ డీటెయిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అయితే ఇక్కడ సర్టిఫికేషన్ బాడీస్ గురించి కూడా మీకు ఒక విషయం చెప్పాలి. మనకి ఆల్ ఓవర్ కంట్రీలో టోటల్ 70 రీజనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. అంటే ఈ 70 అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. సో ఈ 70 రీజనల్ కౌన్సిల్స్లో సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మా ఆర్గనైజేషన్ కూడా వన్ ఆఫ్ ది రీజనల్ కౌన్సిల్. సో వీఆర్ ఎట్ ప్రజెంట్ యాజ్ అండ్ టుడే మా దగ్గర 64,000 ఫార్మర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు ఆల్రెడీ.
1: 64,000
0: ఫార్మర్స్, యా, ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, డిఫరెంట్ స్టేట్స్ నుంచి. అయితే ఇక్కడ ఏంటంటే, మనకి ఈ విధంగా అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్గా, అంటే భారత ప్రభుత్వం చేత గుర్తించబడిన సంస్థల్లో మా ఆర్గనైజేషన్ కూడా ఒకటి, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో ఎవరైనా సర్టిఫికేట్ పొందాలి అంటే కంపల్సరీ త్రూ రీజనల్ కౌన్సిల్స్ ద్వారా మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలి. డైరెక్ట్గా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు.
1: మేడం చాలా మంచి విషయాలు చెప్పారు ఈరోజు. ఎందుకంటే మనం వెళ్ళి ప్యాకెట్లు కొనేసుకుంటున్నాము అంటే, ముఖ్యంగా కొంతమందికి ఏంటంటే అబ్బా ఆర్గానిక్ ప్రొడ్యూస్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది, వద్దు అనుకునే వాళ్ళు కొంతమంది, ఇంకొంతమంది దీని రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆర్గానికే అయి ఉంటుంది అనుకుని కొనేసుకునే వాళ్ళు కొంతమంది. సో ఈ క్యూఆర్ కోడ్ గురించి చెప్పారు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ గురించి చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. దీని మీద అవేర్నెస్ కన్జ్యూమర్కి ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన కుటుంబం క్షేమంగా ఉండాలని, మన భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలి అని మనం కొంచెం ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆర్గానిక్ ఎందుకు కొనుక్కున్నాం అంటే, టాక్సిక్ కెమికల్స్ వెళ్ళి మనల్ని పొల్యూట్ చేయకుండా ఉండకూడదు అని.

0: కానీ ఆ పర్పసే ఫుల్ఫిల్ అవ్వనప్పుడు ఇదంతా వేస్ట్.
1: వేస్ట్
0: కాబట్టి ఎంతో వర్క్ వెనకాల జరుగుతుంది అని అనిపిస్తుంది. అంటే అంత ఆషామాషిగా లేదు ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ కూడా, చాలా పగడ్బందీగా
1: జరుగుతుంది. ఈవెన్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ కూడా స్టార్టింగ్ లో 327 రీజనల్ కౌన్సిల్స్ ఉండే, ఈవెన్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ కూడా స్క్రూటినీ చేస్తారు మినిస్ట్రీ. ఇప్పుడు 70 వచ్చిందంటే
0: ఇక్కడ 300, ఎక్కడ 70.
1: సో ఈ రోజు మనకి సర్టిఫికేషన్ సిస్టమ్ లో కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అంత ఈజీ కాదు. ఎవరైనా సర్టిఫైడ్ ప్రోడక్ట్ అని అమ్ముతున్నారు అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా, ఈ వెరిఫికేషన్ ప్రాసెస్, ఈ ట్రేసబిలిటీ సిస్టమ్, ఈ డేటా క్లీనింగ్, ఇవంతా ఇన్స్పెక్షన్స్, అంటే సీజనల్లీ కంపల్సరీ, వితౌట్ వెరిఫికేషన్ అసలు సర్టిఫికేట్ ఇష్యూ చేయం. అదేవిధంగా ర్యాండమ్గా కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేస్తాం, కలెక్ట్ చేసి పెస్టిసైడ్ రెసిడ్యూ టెస్టింగ్ చేస్తాం. సో ఆ విధంగా కూడా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రీజనల్ కౌన్సిల్స్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు.
0: అయితే మేడం, ముఖస్తుతి అని మీరు అనుకున్నప్పటికీ కూడా, నేను చెప్తాను మీరేమనుకున్నప్పటికీ కూడా, అయితే ఇది ఒక టెక్నికల్ సబ్జెక్ట్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నది, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ కి సర్టిఫికేషన్, దానికి కొన్ని ప్రమాణాలు నిర్దేశించడం ఇవన్నీ కూడా. అయితే అప్లైడ్ సైన్సెస్ అని మనం ఈరోజు చదువుకుంటున్నాం, కానీ మీరు చదువుకున్న విద్యని ఫార్మింగ్ కి అప్లై చేసి ఈ పారామీటర్స్ అన్ని డిజైన్ చేసి గైడ్ లైన్స్ తయారు చేసి, అఫ్ కోర్స్ మీకు ఒక టీం ఉండుంటుంది, అయినప్పటికీ కూడా ఇలాంటి పగడ్బందీ అయిన వ్యవహారం మీరు చేస్తున్నందుకు ఐ రియలీ అప్రిషియేట్ యూ మేడం. డెఫినెట్ గా మీకు ఏవేవైతే అవార్డులు వచ్చాయో, యూ డిజర్వ్ ఆల్ ఆఫ్ దోస్ అవార్డ్స్ అండ్ ఈవెన్ మోర్. అంతకంటే పెద్ద పెద్ద అవార్డులు మీకు రావాలి అని కోరుకుంటున్నాను. ఇది ఒక చిన్న ప్రయత్నమే. మీరు 65,000 మంది రైతులు రిజిస్టర్ అయి ఉన్నారు అని చెప్తున్నారు, కానీ లక్షల్లో ఉన్న రైతులందరూ కూడా రిజిస్టర్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను మేడం, ఫర్ అ బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మేడం.
1: థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు హైదరాబాద్ సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ పక్కి చంద్రకళ గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్విలప్స్ ఉన్నాయి. ఈ ఎన్విలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
4: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
5: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
6: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
7: దిగు గారు, 100 గ్రాముల లడ్డు ఇవ్వండి.
8: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
7: అవునా, ఎందుకు?
8: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
7: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
9: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
7: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్ బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
10: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
0: ఆకాశవాణి సమయం 3 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు 2010 నాటి FCRA చట్టానికి తెచ్చిన సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. ఇందులో హోంమంత్రిత్వ శాఖ అధికారులు బిల్లు నిబంధనలపై వివరణ ఇస్తారు. రైతుల ప్రయోజనాల కోసం శాస్త్రీయ ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సులో మాట్లాడిన ఆయన, రాష్ట్రాల సమన్వయంతో సంస్కరణలు తెచ్చి రైతుని దేశానికి భాగ్యదాతగా తీర్చిదిద్దామన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో HAL విమానాలను వైమానిక దళానికి పవన్ హన్స్కు అందజేశారు. IAF కు చెందిన 2 తేజస్ శిక్షణ తొలి HTT 40 విమానాలను, పవన్ హన్స్కు 4 ధ్రువ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను HAL అధికారికంగా పంపిణీ చేసింది. ఆసియా గేమ్స్ మహిళా క్రికెట్లో జపాన్ను ఓడించి భారత జట్టు సెమీస్కి చేరుకుంది. శ్రీచరణి 4 వికెట్లతో చెలరేగగా, షెఫాలి వర్మ 40 పరుగుల మెరుపులతో లక్ష్యాన్ని 5 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఆదివారం జరిగే సెమీస్లో బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకే అప్పగించామని మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో స్పష్టం చేశారు. స్వంత నియోజకవర్గ లబ్ధిదారులకే ఇళ్లు అందుతాయని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు వద్దని అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఫార్ములా ఈరేస్ నిధుల మళ్లింపు కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, అరవింద్ కుమార్, BLN రెడ్డి నాంపల్లి ACB కోర్టుకు హాజరయ్యారు. ఆరోపణలపై వాదనలు విన్న కోర్టు విచారణను 30 అక్టోబర్కి వాయిదా వేయగా, కేసులకు భయపడనని, న్యాయ వ్యవస్థపై నమ్మకముందని KTR తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గంలో పర్యటించి నరేంద్రనగర్ బస్తీలో నూతన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. స్థానికుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన అనంతరం ఆయన CPL పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో ముచ్చటించారు. గోదావరి పుష్కరాలపై మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం సీతక్క, పొంగులేటి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల సన్నద్ధత, ఘాట్ల నిర్మాణం, రవాణా ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. సైఫాబాద్ ఘటనపై వివాదాస్పద ట్వీట్ చేసిన కేసులో బీఆర్ఎస్ నేత మన్ని క్రిషాంక్ను సికింద్రాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆయనను తదుపరి విచారణ నిమిత్తం CCS పోలీస్ స్టేషన్కు తరలించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ANews_హైదరాబాద్ను ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 4 గంటలకు మరిన్ని వింటారు.

ఆకాశవాణి సమయం 3:03 దాటి 40 సెకండ్లు. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రైతుల ప్రయోజనాల కోసం శాస్త్రీయ ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సులో మాట్లాడిన ఆయన, రాష్ట్రాల సమన్వయంతో సంస్కరణలు తెచ్చి రైతుని దేశానికి భాగ్యదాతగా తీర్చిదిద్దుతామన్నారు. 22A భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. 3 అధికారులతో నియమించిన ఈ కమిటీ చైర్మన్గా సీసీఎల్ఏ కమిషనర్, సభ్యులుగా న్యాయశాఖ కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ ఉంటారు. బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి కె తారక రామారావు అన్నారు. మేనిఫెస్టో అమలుపై కాకుండా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారని ఆరోపించారు. తన జీవితం తెరిచిన పుస్తకం అని, అన్ని ఎన్నికల అఫిడవిట్లలో తన భూములు, ఆస్తుల వివరాలు సుస్పష్టంగా చెప్పానని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నిరంకుశ నిజాంను ఆదర్శంగా తీసుకుంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్లు భూములను దోచుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరపాలని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆధారాలుంటే కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని, 6 గ్యారంటీలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ భూ దోపిడీపై దండయాత్ర చేసి ఆ భూములను పేదలకు పంచుతామని హెచ్చరించారు. భారతీయుల డిఎన్ఏలోనే ధర్మం ఉందని, ఇది అన్ని వయస్సుల వారు పాటించాల్సిన జీవన విధానమని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ఉజ్జయిని యువ ధర్మ సంసద్లో మాట్లాడిన ఆయన, ప్రకృతిని, వన్యప్రాణులను కాపాడడం మన అందరి బాధ్యత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 7 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aanews_hyderabad ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కన్నం రాజమ్మ బృందం వారు ఆలపించే జానపద గీతాలు విందాం.

మీరింతవరకు శ్రీమతి కన్నం రాజమ్మ బృందం వారు ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన భువనచంద్ర, సంగీతం బప్పిలహరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు అడవి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం చక్రవర్తి.

0: పిగు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
1: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
0: అవునా, ఎందుకు?
1: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
0: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
2: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
0: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
3: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
4: చిత్రసీమలో ఇప్పుడు 18 పేజెస్ చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన గీతం విందాం. గీత రచన శ్రీమణి, సంగీతం గోపీసుందర్.

0: అందరి కోసం కొన్ని ఎన్వెలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వెలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: మీరింతవరకు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 6:50 వ్యవసాయ సూచనలు. వ్యవసాయంలో నీటి వినియోగం గురించి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నీటి యాజమాన్య ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారు అందించే వివరాలుంటాయి. 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. ఇంకా అధిక దిగుబడికి ఖరీఫ్ పంటలలో సుస్థిర వ్యవసాయం, సమగ్ర పోషక నిర్వహణ గురించి వ్యవసాయ పరిశోధనా స్థానం కంపాసాగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నళిని గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా ఎస్ఎండి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 8:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు సర్వభూపాల వాహనంపై శ్రీవారు విహరిస్తారు. ఈ కార్యక్రమం యొక్క ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. తొమ్మిది గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి.

ఇక రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో నిరాశ గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి ప్రసంగం. 6:15 భక్తరించని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, ఇంకా మంగళాశాసనం. 6:35 పొలం పనులు, శనగ పంటలో సస్యరక్షణ గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త జి మాధురి గారు అందించే వివరాలు. 7:00 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తున్నవారు జి మహేష్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో శ్రీ వానపట్ల సుబ్బయ్య గారి కవితా పఠనం, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన ఆయుర్వేద పద్ధతిలో పంచకర్మ చికిత్స ఈ అంశం గురించి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ఎస్ సుభద్ర గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల, శ్రీమతి కుంజుమణి గార్ల వేణువాద్యం. 9:00 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారం ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకంలో ఓ ఇంటి కథ, శ్రీపతి లలితకుమారి గారి కథానిక. 2:30 బాలానందం, విజ్ఞాన్ విద్యాలయం విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి గజవల్లి మల్లేశ్వరి బృందం వారు ఆలపించే జానపద గీతాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, వివిధ పూల ఉత్పత్తులతో లాభాల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ పూల పరిశోధనాస్థానం రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ జహ్రా సల్మా గారు అందించే వివరాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ధాన్యం నిల్వలో ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణ చర్యల గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి హుజూర్ నగర్ అగ్రికల్చరల్ కాలేజ్ కీటక శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ పద్మశ్రీ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. 8:00 శ్రీవారి బ్రహ్మోత్సవాల

ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 5:50. ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి అలయ్ బలయ్ సాంస్కృతిక కార్యక్రమానికి ఆహ్వానించారు. స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై హైకోర్టు అనర్హత వేటువేసింది. తెలంగాణలో 22A ఆస్తుల వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు సీసీఎల్ఏ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాల పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2 లక్షల గ్రామీణ ఇళ్లను కేటాయించినందుకు ప్రధానమంత్రికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి లోక్భవన్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి అక్టోబర్ 22న జరిగే అలయ్ బలయ్ సాంస్కృతిక కార్యక్రమానికి ఆహ్వానించారు. లోక్భవన్లో విగ్రహ నిమజ్జనానికి ముందు గవర్నర్ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ ప్రజల శాంతి సమృద్దిని ఆకాంక్షించారు. స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై హైకోర్టు అనర్హత వేటువేసింది. బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ బీ ఫారంపై గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ టికెట్పై 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారని, ఇది 10వ షెడ్యూల్ను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. దీని ప్రకారం ఆ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్ ఎన్నికల కమిషన్కు కోర్టు సమాచారం అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవా సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ దార్శనికత స్టార్టప్ ఇండియా ద్వారా అమల్లోకి వచ్చిన విధానం ఈరోజు ప్రత్యేక కథనంలో. ఖమ్మం జిల్లాలో యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో పథకాలు వీరికి బాసటగా నిలుస్తున్నాయి. నిరుద్యోగ యువత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ఖమ్మం జిల్లా నిరుద్యోగులు సద్వినియోగం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులకు అందజేస్తూ ఖమ్మం జిల్లా పారిశ్రామిక రంగం తెలంగాణలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో ఏర్పాటు చేసిన రోటీ మేకర్ యంత్రం ద్వారా పూరి చపాతీలు తయారు చేస్తూ దుకాణాలకు విక్రయిస్తున్నారు. రోటీ మేకర్ పరిశ్రమను నెలకొల్పిన మనోహర్ ఆకాశవాణితో మాట్లాడుతూ, మొదటిసారిగా ఖమ్మం జిల్లాలో ఈ పరిశ్రమను ప్రారంభించడం జరిగిందన్నారు. పూర్తిగా యంత్రాల సహాయంతోనే ఆహార ఉత్పత్తులు తయారవుతాయని, ఈ పరిశ్రమలో 15 మంది ప్రతిరోజు పనిచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారని తెలిపారు. వీరు తయారు చేసిన పూరి చపాతీలను మార్కెటింగ్ చేస్తూ మరో 20 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఎన్నో రకాల పథకాలు యువతకు చక్కగా ఉపయోగపడుతున్నాయి. ఎల్నినో అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణించి దాన్ని జాతీయ విపత్తుగా కేంద్రం గుర్తించాలని కోరుతూ సభలో తీర్మానం చేయాలని సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈరోజు శాసనసభలో ఎల్నినో ప్రభావాలు, పరిష్కార మార్గాలు అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇది ఒక ప్రకృతి వైపరీత్యంగా గుర్తించి ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. తక్షణం రాష్ట్రంలో ఉన్న పలు లింక్ కెనాళ్ల చిన్న చిన్న మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్టీలకు అతీతంగా ఎల్నినో సమస్యను సమిష్టిగా ఎదుర్కోవాలని సాంబశివరావు సభను కోరారు. పంటల బీమా పథకం ద్వారా రైతులకు మరింత నష్టపరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ కింద ఎక్కువ నిధులు పంపిణీ చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి చేయాలని కూనంనేని సాంబశివరావు కోరారు. 22A ఆస్తుల వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు సీసీఎల్ఏ డిఎస్ లోకేష్ కుమార్ అధ్యక్షతన జీఓఆర్టీ నెంబర్ 564 కింద ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఎల్బీ నగర్లోని 9700 ప్లాట్లను క్రమబద్దీకరించేందుకు జీవో 118 అమలు

చేస్తూ మెమో జారీ చేశారు. జీవో 76 కింద సింగరేణిలోని స్థలాల క్రమబద్దీకరణతో పాటు ఆమోదించబడిన లేఅవుట్లలో 22A సమస్యలను నెల రోజుల్లో పరిష్కరించి దరఖాస్తుదారులకు పూర్తి ఉపశమనం కలిగిస్తామని అన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాల పనులను కుంభమేళా తరహాలో వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అధికారులను ఆదేశించారు. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పలువురు మంత్రులతో కలిసి ఆయన ఘాట్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ది, రవాణా పురోగతిపై సమీక్షించారు. గతంలో ఎదురైన లాజిస్టికల్ సవాళ్లను క్షేత్రస్థాయి అధ్యయనాల ద్వారా అధిగమించాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి ప్రత్యేక అధికారుల నియామకం, రద్దీగా ఉండే ప్రాంతాల్లో హైటెక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ల ఏర్పాటు, పురోగతిని పర్యవేక్షించేందుకు ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డు ప్రారంభించడం వంటి చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2 లక్షల గ్రామీణ ఇళ్లను కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 1.13 లక్షల పట్టణ ఇళ్లు మంజూరైన విషయాన్ని గుర్తుచేస్తూ రాజకీయ పక్షపాతం లేకుండా అర్హులైన లబ్దిదారులకు పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సు 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. దేశంలో ఉన్న విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దక్షిణాదిలోని 1000కి పైగా జిల్లాల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడంతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల కోసం ఆకస్మిక ప్రణాళికలు, ప్రత్యేక విత్తన బ్యాంకును సిద్దం చేశామని వెల్లడించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అంబర్పేటలోని కమ్యూనిటీ హాల్, పోలీస్ బాయ్స్ హైస్కూల్లో 4 కొత్త తరగతిగతులను ప్రారంభించారు. అదేవిధంగా సిపిఎల్ పాఠశాల సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించిన ఆయన డిజిటల్ బోధనా పద్దతులను పరిశీలించి, మధ్యాహ్న భోజన పథకాన్ని సమీక్షించి మౌలిక వసతుల కల్పనకు హామీ ఇచ్చారు. నిరంకుశ నిజాంను కొనియాడుతూనే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు స్వలాభం కోసం ప్రజాధనాన్ని, భూములను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాంను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ కాలంనాటి భూ ఆక్రమణలు, కాంగ్రెస్ హయాంలో జరిగిన 22A భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన బైండ్ల సంఘం ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తన జీవితం తెరిచిన పుస్తకమని, అన్ని ఎన్నికల అఫిడవిట్లలో తన భూములు, ఆస్తుల వివరాలు స్పష్టం చేశానని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ అక్రమాలు, వనరుల దుర్వినియోగం, పాలనా వైఫల్యాలను బహిర్గతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్దిపేటలో పర్యటించారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మల్లు రవి ఆదేశాల మేరకు యువత ఉపాధి, జవాబుదారీతనానికి సంబంధించిన నిజాలను ప్రజల ముందు ఉంచుతామని, ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పోషణ మహోత్సవం నిర్వహిస్తున్నామని, బాలింతలు, గర్భిణీలు ఖచ్చితంగా ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న అన్నారు. ఈ ప్రోటీన్లు ఆహారంతో బిడ్డ ఎదుగుదల బాగుంటుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు, క్రీడా సౌకర్యాలు కల్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నోట్బుక్లు, కాలేజ్ బ్యాగులు, స్పోర్ట్స్ షూస్ పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో సహకార సంఘాలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సమన్వయంతో పనిచేస్తాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏడీసీసీ సీఈఓ చండి విశ్వేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలో పాలు, గొర్రెలు,
మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులతో కలిసి అవగాహన కల్పించారు.

జనగామ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 1,50,00,000తో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వేర్పడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం. నిర్ణయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విందాం. గీత రచన గణేష్ పాత్రో, సంగీతం ఇళయరాజా.

నిర్ణయం చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.

నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వి రాములు. నేను తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నీటి యాజమాన్యంపై ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మనము మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే తెలంగాణ వ్యవసాయము మరియు నేలలు నీటి వనరుల సద్వినియోగం. ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే మనకు వ్యవసాయ పరంగా మనది తెలంగాణ జీవనోపాధి కానీ గ్రామీణ ప్రజానీకం కానీ ముఖ్యంగా మనకు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. మరి మన రాష్ట్రంలోనే నేలలు మనం గమనించుకున్నట్లయితే దాదాపు మనకు 50 నుంచి 60% వరకు మనకు తేలికపాటి ఎర్ర నేల ఇసుక నేలలు ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. మరి అలానే మనకు దాదాపు ఒక 20 నుంచి 25% వరకు మనకు ఖండగల నల్లరేగడి భూములు కూడా మనకు కొన్ని జిల్లాల్లో కనిపిస్తుంటాయి. ఇకపోతే మనకు ఏదైతే మనకు ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ముఖ్యంగా మనకు గోదావరి అని కృష్ణ పరివాహక ప్రాంతాలలో మనకు ఒక 15 నుంచి 20% వరకు మనకు ఒండ్రు నేలలు అంటే చాలా పోషకాలతో కూడుకొని మంచి వాయువులతోనే ఎక్కువ పోషకాలతోనే ఉండి గుళ్ళబారి ముఖ్యంగా మనకు ఈ హార్టికల్చర్ పంటలకు పల సహాయ పంటలకు ఎక్కువగా ఉపయోగపడే భూములు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. మరి అలానే మనం ఈ వాతావరణ విధానం బట్టి మనం చేస్తే మన రాష్ట్రం దాదాపు ఒక 50 నుంచి 60% వరకు కూడా మనకు ఈ వర్షపాతమే మనకు వర్షాధార పంటలను వేసుకోవడానికి ముఖ్యంగా ఖరీఫ్ కాలంలో రైతులందరూ కూడా ముందుకు సాగుతుంటారు. మరి ఈ పరిస్థితులలో ముఖ్యంగా మనకు ఈ సంవత్సరం 2026 ఖరీఫ్ సాగు కనుక మనం గమనించుకున్నట్లయితే మనకు దాదాపు ఈ ఇల్నినో పరిస్థితుల వలన మనకు రాష్ట్రానికి సరాసరి సగటు వర్షపాతం మనకు 900 పైన ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మనం గమనించుకున్నట్లయితే సరాసరి సగటు వర్షపాతం మనకు 500 వరకు దాదాపు దగ్గర చేరుకుంది. అంటే దాదాపు ఒక 30 నుంచి 40% వరకు కూడా మనకు లోటు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మనకు ఈ నైరుతి ఋతుపవనాలే మనకు ఈ వర్షపాతం ఆధారము జూన్ మాసం నుండి సెప్టెంబర్ మాసం వరకు. అయితే మనకి ఏదైతే ఈ పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న అధిక సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల వల్ల ఈ నైరుతి ఋతుపవనాల గమనం మార్చుకొని మనకు ఈ సంవత్సరం ముఖ్యంగా మన దక్షిణ భారతదేశానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాలు కానీ తమిళనాడు కర్ణాటక ప్రాంతానికి కానీ మనకు ఎక్కువగా ఈ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తుగానే మనము ప్రజలను రైతులను ముందస్తుగానే మనం సమాయత్తం చేసినప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూసినట్లయితే ఇప్పుడు మనకు 4 నెలలు గడిచిపోయింది. చాలా పంటలు కూడా బెట్టకు వస్తున్నాయి, భూగర్భ జలాలు నిండుకున్నాయి. మరి ఈ పరిస్థితులలో మనకు ఈ వర్షపాతము ద్వారా ఇప్పటికి ఇంక కురిసే అవకాశం కూడా ఏదైనా మనకు ఈ తుఫాన్లు కానీ వచ్చినా కూడా కురిసే అవకాశం ఉంది. మరి మనకున్న ఈ తేలికపాటు నేలల్లో మనకు వరి పంట మనం చెప్పినప్పటికీ దాదాపు 50 లక్షల ఎకరాలకు పైనే నాట్లు వేసుకున్నారు. మరి ఇతర ఆరుతడి పంటలైన పప్పు దినుసు పంటలు, నూనె గింజ పంటలు, పత్తి, మొక్కజొన్న, చిరుధాన్యాలు కూడా ఎక్కువ మొత్తంలో పంటలు వేసుకున్నారు. మరి ఈ పంటలను మనం సంరక్షించుకోవాలంటే మనకు నేలలోని తేమను ఎప్పటికప్పుడు గమనిస్తుకుంటూ ఆ తేమను మనం సంరక్షించుకొని మొక్కలకు అందేటట్టు చూసుకోవాలి. అంటే మనకు కలుపును సమర్థవంతంగా సకాలంలో తొలగించుకోవాలి. అట్లనే మనకు ఎప్పుడైతే కొద్దిగా తేమ ఉంటుందో భూమిలో అప్పుడే మనకు ఈ పంటలకు కావాల్సిన పోషకాలను అంటే ఎప్పుడైతే కొద్దిగా మొక్కలు బెట్టకు గురవుతాయో వర్షాభావ పరిస్థితులకు గురవుతాయో అప్పుడు అవి ఆరోగ్యంగా ఉండక చీడపీడలకు కూడా ఇప్పుడు ఇలా వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే తేమ తక్కువగా ఉన్నప్పుడు మనకు చీడపీడలు కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్క ఈ రోగాల బారిన పడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకు తేమ ఉన్నట్లయితే మనం పైపాటుగా వేసుకునే ఎరువులను వేసుకున్నట్టయితే ఆ తేమను ఉపయోగించుకొని పంట ఆ పోషకాలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకు మొక్కలు చాలా ఆరోగ్యంగా లేవు, నేలలో తేమ తక్కువగా ఉన్నది, అలాంటి పరిస్థితుల్లో మనము భూమికి పైపాటుగా ఎరువులను వేసే బదులుగా మనం పైపాటుగా పిచికారి అంటే ముఖ్యంగా మనకు యూరియా 2% ద్రావణం కానీ లేదా పొటాషియం నైట్రేట్ 1% ద్రావణం కానీ పైపాటుగా మనం మొక్కలపై పిచికారి చేసుకున్నట్లయితే మొక్కలకు దృఢత్వాన్ని చేకూర్చి ఈ చీడపీడల నుండి మొక్కను కాపాడటానికి ఉపయోగపడుతుంది. మరి అలానే మనకు అడపాతడపా కురిసిన ఈ వర్షపాతం ముఖ్యంగా మన తేలికపాటు నీళ్ళు కాబట్టి భూమిలో ఇంకే శాతము నీరు తక్కువగా ఉంటుంది. కొద్దిగా ఎక్కువ కురిసినా కూడా మనకు నేలతో పాటు నీటి కూడా మనకు కోతకు గురై వివిధ రకాలుగా మనకు నష్టాలు జరుగుతాయి. కాబట్టి ఈ రైతు సోదరులు తమ పొలంలోనే చిన్న చిన్న ఫామ్ పాండ్స్ను అంటే 10 మీటర్లు బై 10 మీటర్లు వెడల్పు పొడుగులలో ఒక 3 నుంచి 4 మీటర్ల లోతు కనుక మనం ఈ ఫామ్ పాండ్స్ గుంతలను కనుక మనం దవ్వుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఇప్పుడు ఈ పనికి ఆహార రామ్జీ పథకంలో కూడా మనకు

0: ప్రభుత్వ పరంగా ఈ ఫామ్ ఫండ్స్ తవ్వుకోవడానికి కూడా ప్రభుత్వం చేయూతనిస్తుంది. కాబట్టి ఈ ఫామ్ ఫండ్స్లలో మనకు ఎక్కువ వర్షపాతం ఏదైతే మన భూములకు ఇంకా వరద రూపంలో వచ్చింది దాన్ని కనుక మనం నిల్వ చేసుకున్నట్లయితే ఇలా మనకు బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు దీర్ఘకాలిక 2-3 వారాలు కూడా మనకు వర్షాలు పడకుండా మొక్క బెట్ట గురవుతుంది. అదే పూత పిందె దశలో ఉన్నప్పుడు మనం ఈ నిల్వ చేసుకున్న నీటిని కనుక మనం దానికి తడిల రూపంలో అందించినట్లయితే మొక్కలను మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. అయితే మనకు ఈ నదుల పరిస్థితుల్లో కూడా మనం గమనించినట్లయితే నదులు కూడా ఇంకా బాగా వర్షాలు పడి నదులు పొంగిన పరిస్థితులు అయితే పెద్దగా కనపడట్లేదు. చాలా జలాశయాలు కూడా సగానికి కూడా నిండలేదు. కాబట్టి ఈ ఉన్న నీటిని కూడా బహుశా ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఆలోచన దాన్ని చూసినట్లయితే తాగునీటికే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉంటుంది. ఏమైనా మనకు 1-2 తడులు పంటలను సంరక్షించుకోవడానికి ఇచ్చినట్లయితే ఆ నీటిని కూడా మనం సమర్థవంతంగా వినియోగించుకోవాలనుకుంటే మనకు సాంప్రదాయ ఉపరితల నీటి సాగు పద్ధతులను కాకుండా మనకు సూక్ష్మ సేద్య పద్ధతులు ముఖ్యంగా స్ప్రింక్లర్ కానీ తుంపర సేద్యం కానీ లేదా బిందు సేద్యం కానీ ఉపయోగించుకున్నట్లయితే తక్కువ నీటితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. మరి మనకు ఈ సూక్ష్మ సేద్య పద్ధతులకు ప్రభుత్వ పరంగా కూడా కొంత సబ్సిడీస్ ఇస్తున్నారు. మరి రైతు సోదరులు దీన్ని ఉపయోగించుకొని ఈ పద్ధతుల ద్వారా మనం కనుక నీటిని వినియోగించుకున్నట్లయితే దాదాపు మనకు ఉపరితల నీటి సాగు పద్ధతులపైన మనకు 60-70% వరకు కూడా మనం నీటిని సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా మనకు ఆరుతడి పంటలు ఏవైతే మనకు మొక్కజొన్న, చిరుధాన్యాలు, వేరుశెనగ, పత్తి ఇలాంటి పంటల్లో మనము కాలానుగుణంగా మనము అంతర్కృషి దంతె కానీ గుంటక ద్వారా కానీ అలానే మనము ఈ తేమను ఎక్కువ ఇప్పుడు ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి, పగటిపూట రాత్రిపూట కూడా పెరుగుతున్నాయి. కాబట్టి మనకు ఈ భూమిలో ఉన్న తేమను బయటకు పోకుండా మనము ఈ అంతర్కృషి చేతో పాటు మనము పంట వ్యర్థాలను కానీ ప్లాస్టిక్ షీట్స్ కానీ మల్చింగ్గా పైన కప్పినట్లయితే తేమ నష్టాలను మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. మరి ఇలానే కాకుండా మనము ఎక్కడెక్కడైతే మనకు ఈ పంటలు ఎక్కువ విస్తీర్ణంలో ఉంది కానీ నీటి లభ్యత తక్కువ ఉన్నప్పుడు మనం కొంత పంటను నష్టపోయినా మిగతా పంటను సంరక్షించుకోవడానికి సగం పంట వరకైనా మనకు ఆ పంట యొక్క ఏదైతే మనకు సున్నిత దశలు ఉంటాయో ఆ దశలలో ముఖ్యంగా మనకు ఇప్పుడు పత్తి ఉంటే ముఖ్యంగా మనకు పూత దశ కానీ స్క్వైర్ ఇనిషియేషన్ దశ కానీ ఈ దశల్లో నీటికి ఎక్కువ అవసరాలు ఉంటాయి. కాబట్టి ఆ దశలలో ఈ ఉన్న నీటిని కనుక మనం పంటకిచ్చుకున్నట్లయితే ప్రతి పంటను కాపాడుకునే అవకాశం ఉంటుంది. అట్లనే మొక్కజొన్న అయితే మనకు పాలు పోసుకునే దశ కానీ లేకపోతే మనకు సిల్కింగ్ వచ్చే దశలో కనుక ఈ ఉన్న నీటిని కనుక వినియోగించుకుంటే మొక్కజొన్నను మనం నీటి ఎద్దరి నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది. మరి ఇదే కాకుండా మనకు కొన్ని ప్రాంతాలలో మనకు ఈ ఖరీఫ్ కాలం అయిపోవచ్చి నెక్స్ట్ అక్టోబర్కు ఒకవేళ మనం ఖరీఫ్లో నల్లరేగడి భూములలో ఎక్కడైతే మనం బీడుగా పెట్టుకున్నట్లయితే అందులో ఏమన్నా మనకు తేమ ఉన్నట్లయితే వచ్చే రబీ కాలంలో మనకు స్వల్పకాలిక ఇప్పుడు పశువులకు కూడా మన ఆహారం కావాలి కాబట్టి గడ్డిజాతి పంటలను కానీ లేదా పెసర మినుము తక్కువ 60 రోజుల్లో వచ్చే పంటలు కానీ వేసుకొని వేసి కొంతగా మనం దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అవి కూడా రాని పరిస్థితి ఉంటే కనీసం మనము మన పశువులకు పోషణకు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడున్న ఈ వర్షాభావ పరిస్థితుల్లో నీటి లభ్యత బావులలో, కుంటలలో, నదులలో కూడా చాలా క్రిటికల్గా ఉన్నది. కాబట్టి ఉన్న నీటిని ఉన్న మన పరిస్థితులకు అనుగుణంగా మనం ప్రణాళిక పద్ధతిగా ఉపయోగించుకొని ఈ పంటలను కాపాడుకున్నట్లయితే ఎంతలో కొంత మనము కొంత దిగుబడిని తీసుకొని రైతులు కొంత లాభం పొందుతారని ఆశిస్తున్నాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: వ్యవసాయ సూచనలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం. ఆకలి రాజ్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం. గీత రచన ఆత్రేయ, సంగీతం MS విశ్వనాథన్.

0: పదము చేర్చి పాట కూర్చలేదా?
1: శభాష్.

ఆకలి రాజ్యం చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విన్

ని వైష్ణవ్ తెలిపారు. శ్రీరాముని కథ భారతదేశానికే పరిమితం కాదని, ఆసియా అంతటా విస్తరించి ఉందని, కేరళంలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నకిలీ నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు కఠినమైన కొత్త విత్తన చట్టం తీసుకురానున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలన పద్ధతులు, సంస్థాగత అనుభవాలపై చర్చిస్తారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెమీకాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడడం నుండి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 4 సంవత్సరాల్లోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్, ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయని, ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన అభివృద్ధి స్టోరేజ్ అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తోందని ఆయన తెలిపారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 100,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరాముని కథ భారతదేశానికి పరిమితం కాదని, ఇది ఆసియా అంతటా విస్తరించి ఉందని, పల్లెలు నగరాలు రెండింటిలోనూ ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అన్నారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని జన్మభూమి మలయాళ దినపత్రిక నిర్వహించింది. రామాయణం ప్రజల దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక ఆచారాలలో లోతుగా పాతుకుపోయిందని మంత్రి అన్నారు. అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తావిస్తూ 2014 నుండి దేశం అనేక సవాళ్లను అధిగమించిందని అన్నారు. COVID-19 మహమ్మారి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన యుద్ధాలు అనేక దేశాల అభివృద్ధిని ప్రభావితం చేశాయని, అయినప్పటికీ భారతదేశం ముందుకు సాగుతూ ప్రపంచ వ్యాప్తంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు 20వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో నిర్వహించబడుతుంది. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మొదలైన భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడి, ఆరోగ్యం వంటి రంగాల్లో భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చలు జరిపారు. బ్రిక్స్ అధ్యక్షతలో భారత్ విజయవంతంగా రాణించినందుకు యుఏఈ అధ్యక్షుడు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా యుఏఈ అధ్యక్షుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ రాసిన ఒక వ్యాసాన్ని పంచుకున్నారు. ప్రధానమంత్రితో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని ఈ వ్యాసం తెలుపుతోంది. పెద్ద కలల ప్రాముఖ్యత, సాకారం చేయడంలో సంస్కరణల పాత్రను ఈ వ్యాసం వివరిస్తుంది. ఈ కార్యక్రమం ఆరోగ్యం, విద్య, వ్యవసాయం ప్రాథమిక మౌలిక

0: ఆర్థిక సదుపాయాలలో ఫలితాలను మెరుగుపరిచిన విషయాన్ని ఈ వ్యాసం తెలిపింది. వివిధ సంస్కరణలు భారతదేశాన్ని పౌరులకు వ్యాపారాలకు ఎలా సులభతరం, సరళతరం, సమర్థవంతం చేశాయో ఇది వివరిస్తుంది. భారతదేశంలోని స్వీడిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన తాజా బిజినెస్ క్లైమేట్ సర్వే 2026లో 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల నడుమ స్థిరత్వం, వృద్ధి, వ్యాపార సౌలభ్యం విషయంలో దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పుతోందని ఆయన అన్నారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సు 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. దేశంలో ఉన్న విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దక్షిణాదిలోని 100కు పైగా జిల్లాల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడంతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల కోసం ప్రణాళికలు, ప్రత్యేక విత్తన బ్యాంకును సిద్ధం చేశామని వెల్లడించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. ఆలోచనలు, సృజనాత్మకత, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ఈ అభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నాయని ఆయన అన్నారు. హర్యానాలోని సోనిపట్లో ఓపీ ఆండల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన జిందాల్ పాలసీ కాన్క్లేవ్లో భాగంగా నిర్వహించిన చట్టం, విధానం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే సెమినార్లో డాక్టర్ మురుగన్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉద్యోగాలకు, వ్యవస్థాపకతకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని మురుగన్ అన్నారు. రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ బీహార్ వరదల సహాయార్థం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధికి తన 3 నెలల జీతం నుండి 635,000 రూపాయలను విరాళంగా అందించారు. సహాయ చర్యల కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను మోహరించినట్లు, అలాగే సహాయ శిబిరాలు, సామూహిక వంటశాలలు, వైద్య సౌకర్యాలు, పశువుల మేత కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు కాశ్మీర్లోని గందర్బల్ నుండి పవిత్రమైన వార్షిక హర్ముఖ్ గంగ్బల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. దీనిని శాశ్వత విశ్వాసం, భక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా అభివర్ణిస్తూ హర్ముఖ్ గంగ్బల్ యాత్ర వంటి ఆధ్యాత్మిక ప్రయాణాలు దేశ ఐక్యతను, సామూహిక చైతన్యాన్ని బలపరుస్తాయని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని కోహట్ జిల్లాలో ఈరోజు ఒక మసీదు సమీపంలో జరిగిన పేలుడులో 15 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించిందని, దీనివల్ల మసీదు సమీపంలో ఒక గొయ్యి ఏర్పడిందని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారుల ప్రకారం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రేపు జపాన్లోని నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో 2 సార్లు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న మను బాకర్, తేజేందర్ పాల్ సింగ్ తూర్లు జాతీయ జెండాతో భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. కాగా మను బాకర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలు గెలుచుకోగా, తేజేందర్ పాల్ షాట్పుట్లో వరుసగా 3వ సారి స్వర్ణ పతకం లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. రేపటి నుండి అక్టోబర్ 4 వరకు కొనసాగే 20వ ఆసియా క్రీడలు 37 విభాగాల్లో 500 భారత క్రీడాకారులు పాల్గొన్నారు. కాకపోతే మడమ గాయం వల్ల ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా ఈసారి ఆడలేకపోవడం గమనార్హం. స్టార్ షెట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ జట్టుకి, మీరాభాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ విభాగానికి, మనుబాకర్ షూటింగ్ జట్టుకి, లవ్లీనా అమన్ షరావత్ బాక్సింగ్ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: ఔషధ పంటల కృషిలో సాగిపో అభివృద్ధిలో పండ్ల తోటల సాగుతో రైతులు
1: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోట ముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్ర నగర్ ఉద్యాన కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం. ఈరోజు టమాటా సాగులో శారీరక లోపాలు, నివారణ మార్గాలు అనే అంశం గురించి చర్చిద్దాం. శాస్త్రవేత్త డాక్టర్ పి గౌతమి మేడం, ఫిజియాలజిస్ట్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం. రైతు జంట రాఘవేందర్గా ప్రశాంత్, లావణ్యగా సంజన, మరొక రైతుగా ప్రేమలతగా సౌమ్య పాల్గొంటున్నారు. ఏమండి, మన టమాటా తోటలో టమాటా కాయలు సరిగ్గా కాయడం లేదు, ఏమై ఉంటుంది?
2: అవును లావణ్య, మనం వేసిన టమాటా పంట ఎందుకో ఈసారి అంతగా కాయట్లేదు. ఏమైనా లోపాలున్నట్టున్నాయి? నాకు అంతగా తెలియదు ఎలా నివారించాలో. అందుకే నేను శ్రీ కొండలక్ష్మ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను సంప్రదించాను.
1: అవునా అయ్యా?
2: అవును లావణ్య, ఈరోజు డాక్టర్ గౌతమి మేడం మన టమాటా పంటను చూడడానికి వస్తుంది. అప్పుడు అన్ని విషయాలు జాగ్రత్తగా అడిగి తెలుసుకుంటాను.
1: అవును, అన్ని నివారణ చర్యలు అడగాలి.
2: అదిగో మేడం ఇట్టే వస్తుంది. నమస్కారం మేడం, బాగున్నారా? ఇక్కడ రండి మేడం.
3: నమస్కారం రాఘవేంద్ర గారు, ఎలా ఉన్నారు?
2: బాగున్నాను మేడం.
1: మేడం నమస్కారం, మీరు మా పంటను చూడడానికి వచ్చినందుకు ధన్యవాదాలు.
3: అదేం లేదండి, మీ ఊర్లో ఉన్న ఇతర కూరగాయల పంటలను పరిశీలించి వస్తున్నాను. మీ పంటకు సంబంధించిన అన్ని సలహాలను అడగండి, చెప్తాను.
4: అవునన్నా, ఇగో ఇప్పుడే మా టమాటా తోటను కూడా చూసింది మేడం. వివరాలు మీ తోట దగ్గర అడుగుదామని ఇట్లా వచ్చిన మేడం తోటి.
2: అవునా చెల్లమ్మ, మీ టమాటా తోటలో కూడా ఇలానే అయిందా?
1: ఆ అవునా ప్రేమలత, మీరు ఏం మందులు కొట్టలేదా?
4: ఆ అదేం లేదు, ఎట్లా నివారించాలో తెలియక ఇబ్బంది పడుతున్నాం, అందుకే మేడంను మా తోటకు పిలిచాము.
3: అవునండి, మీ టమాటా తోటల్లో ఉన్న సమస్యలను అడగండి, వివరంగా చెప్తాను.
2: తప్పకుండా మేడం.
4: మేడం మా పంటల్లో పురుగు కనిపిస్తలేదు, అయినా పూత రాలుతుంది, టమాటా కాయలు నిలుస్తలేవు, ఏమై ఉండొచ్చు మేడం? నాకేం చేయాలో అర్థమైతలేదు.
3: తోటల్లో ఎలాంటి పురుగులు లేదా తెగులు లేకపోయినా కాయలు పగలడం, రంగు మారడం లేదా పిందెలు రాలిపోవడాన్ని శారీరక రుగ్మతలు లేదా శారీరక లోపాలు అంటారు. ఇది వాతావరణ పరిస్థితులకు లేదా నేలలోని పోషకాల స్థాయిని బట్టి మొక్క చూపే స్పందన. ఇవి పురుగులు, బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాల వల్ల వచ్చే రోగాలు కావు. తీవ్రమైన ఎండ, తేమలో హెచ్చుతగ్గులు మరియు నేలలో పోషకాల అసమతుల్యత వంటి వాతావరణ ఒత్తిళ్లను బట్టి మొక్క జీవక్రియ దెబ్బతిని సంభవించే లోపాలు.
1: మేడం టమాటా తోటలో సమస్య వచ్చినప్పుడు అది పురుగు కాట, తెగులా లేక శారీరక లోపాలా అని ఎలా గుర్తించవచ్చు?
3: ఒకవేళ అది తెగులు పురుగుల వల్ల వచ్చినట్టయితే అవి జీవుల వల్ల వ్యాపిస్తాయి, అంటే శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్ లాంటి వాటివి. ఇవి సిద్ధ బీజాలు గాలి, నీరు లేదా ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి తాకడం ద్వారా ఒక మొక్క నుండి మరొక మొక్కకు ఇలా పొలమంతా వేగంగా పాకుతాయి. అదే శారీరక లోపాలు అయితే తీవ్రమైన ఉష్ణోగ్రతలు, నీటి సదుపాయాలలో హెచ్చుతగ్గులు లేదా పోషకాల అసమతుల్యత వంటి నిర్జీవ కారకాల వల్ల ఇవి సంక్రమిస్తాయి. తెగుళ్లలాగా ఇవి ఒక మొక్క నుండి పక్క మొక్కలకు సంక్రమించవు, అంటే అంటువ్యాధులు కావు. నీటి పారుదల లేదా పోషకాల సమస్య ఉన్న ప్రాంతంలో పొలంలోని చాలా మొక్కల్లో ఒకేసారి కాయల రూపం, రంగు మారడం లేదా పగలడం కనిపిస్తుంది. కొన్ని స్పష్టమైన బాహ్య లక్షణాల ద్వారా వీటిని మనం తెగుళ్ల నుంచి వేరుగా గుర్తించవచ్చు. అవేంటివంటే కాయలపై ఎటువంటి పురుగు కాటు లేదా తెగులు మచ్చలు లేకపోయినా కాయ అడుగు భాగం నల్లబడడం, కాయ పక్వానికి వచ్చేటప్పుడు నిలువుగా లేదా అడ్డంగా తోలు పగిలిపోవడం, కాయలు నొక్కితే మెత్తగా ఉండి కోసి చూస్తే లోపల గుజ్జు లేకుండా ఖాళీ గదుల్లా ఉండడం, ఇలాంటి లక్షణాల ద్వారా మనం వీటిని గుర్తించవచ్చు.
2: మేడం ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో టమాటా పంటలో శారీరక రూపాలు రావడానికి ముఖ్య కారణం ఏమిటి మేడం?
3: రాఘవేంద్ర గారు, మనం ప్రస్తుతం ఎల్నినో వల్ల ప్రధానంగా తీవ్రమైన వర్షాభావం, ఎక్కువ రోజుల పాటు పొడి వాతావరణం,

ఆకస్మిక ఎండ తీవ్రత మరియు ఊహించని అకాల వర్షాలు లాంటి వాటిని చూస్తున్నాం. వీటి వల్ల గాలిలో అధిక తేమ, మబ్బులతో కూడిన ఆకాశం, ఉన్నట్టుండి ఎండకాయడం, ఇట్లాంటి వాటి వల్ల టమాటా ముక్కల్లో నీటి సరఫరా, పోషకాల గ్రహణ శక్తి దెబ్బతింటుంది. దీనివల్ల కాయలు పగలడం, పూత పిందె రాలడం, కాయలు వికృత రూపంలోకి మారడం, సరిగా

0: అడుగున కుళ్ళడం. ఇది నేరుగా కాల్షియం లోపం వల్ల వస్తుంది. ఒకవేళ నేలలో కాల్షియం ఉన్నా కూడా నీరు తగినంతగా లేకపోతే వేరు కాల్షియం ని తీసుకోలేదు. కాయ పక్వానికి రావడం మొదలయ్యే సమయంలో కాయ అడుగు భాగంలో నల్లబడిన లేదా నీరు పట్టినట్లు ఉండే ఒక చిన్న మచ్చ ఏర్పడుతుంది. కాయలు ముదిరే కొద్దీ ఆ మచ్చ మరింత నల్లగా మారి పెద్దదవుతూ లోతుగా అవుతుంది. పెద్దదైన మచ్చలపై వలయాకారపు గీతలు కనిపించవచ్చు. దెబ్బతిన్న ఆ భాగం గట్టిగా తోల్లాగా ఉంటుంది. ఈ లోపం వల్ల సాధారణంగా కాయలు దాని కాలం కంటే ముందుగానే పండిపోయి తినడానికి అసలు పనికి రాకుండా పోతాయి. సాధారణంగా దెబ్బతిన్న కాయ భాగాలపై ఇతర ద్వితీయ శ్రేణి శిలీంధ్రాలు దాడి చేస్తాయి. ఇవి కాయపై నల్లటి వెల్వెట్ లాంటి బూజు పొరలా కనిపిస్తాయి. ఈ దెబ్బతిన్న భాగం కాయపై ఒక మచ్చలా అయినా ఉండొచ్చు, లేదా కాయలో సగానికి కంటే ఎక్కువ భాగానికి విస్తరించవచ్చు. దీని నివారణకి మనం పొలంలో నీటిపారుదల సరిగా ఉందా లేదా ఖచ్చితంగా చూసుకోవాలి. అదే కాకుండా లీటర్ నీటికి 5 గ్రాముల కాల్షియం నైట్రేట్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. రెండవ శారీరక లోపం అసమాన పక్వత. కాయలు ఒకేలా పండకుండా సగం పచ్చగా సగం ఎర్రగా ఉండడం ఈ లోపం యొక్క లక్షణం. పొటాషియం లోపం, అధిక ఉష్ణోగ్రత మరియు సూర్యరశ్మి లేకపోవడం వంటివి ఈ లోపానికి ప్రధాన కారణాలు. టమాటా కాయకు మంచి ఎర్రటి రంగునిచ్చే లైకోపిన్ అనే వర్ణద్రవ్యం మరియు చక్కెరలు తయారు కావడానికి పొటాషియం అనేది అత్యంత కీలకమైన పోషకం. మొక్కలో లేదా కాయలో పొటాషియం తగినంత లేనప్పుడు కాయలోని కొన్ని భాగాలలో ఈ లైకోపిన్ తయారీ ఆగిపోయి కాయ సగం పసుపు రంగుగా ఎరుపుగా ఉండిపోతుంది. సూర్యరశ్మి సరిగా లేకపోవడం అనే కారణంలో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఆకాశం మబ్బుగా ఉన్నప్పుడు మొక్కలో కిరణజన్య సమయక్రియ తగ్గిపోతుంది. దీనివల్ల కాయకు అందాల్సిన పిండి పదార్థాల సరఫరా తగ్గి రంగు మారే ప్రక్రియ మందగిస్తుంది. అట్లాగే ఆకులు కాయలను పూర్తిగా కప్పి ఉంచడం వల్ల వెల్తురు సోకక తొడిమ భాగం ఒక పక్క పచ్చగా మారుతుంది, ఇంకొక పక్క ఎర్రగా అలాగే ఉండిపోతుంది. దీని నివారణకు గాను ఆకాశం మబ్బుగా ఉన్నప్పుడు నత్రజని ఎరువులైనటువంటి యూరియా ఎక్కువగా ఇస్తే మొక్క ఆకులు మాత్రమే ఎక్కువగా పెరిగి తోటలో దట్టమైన నీడ ఏర్పడుతుంది. అంతేకాకుండా నత్రజని మోతాదుకి ఎక్కువైతే నేల నుండి పొటాషియాన్ని వేలు పీల్చుకోలేవు. అందుకే మబ్బుగా ఉన్నప్పుడు యూరియా వాడకాన్ని తగ్గించాలి. దీనికి నివారణగా మనము లీటర్ నీటికి 5 గ్రాముల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అంటే 0.050 పిచికారీ చేయడం ద్వారా పొటాషియం నేరుగా కాయలోకి చేరి ఆగిన లైకోపిన్ తయారీని పునరుద్ధరించి కాయ అంతటా ఒకేలా ఎర్రగా పండేలా చేస్తుంది. మూడవ శరీరక లోపం ఎండదెబ్బ. దీనిలో తీవ్రమైన ఎండకిరణాలు నేరుగా కాయలపై పడడం వల్ల కాయల పైచర్మం కాలిపోయి తెల్లగా కాగితంలా మారడం లేదా కుళ్ళిపోవడం జరుగుతుంది. దీని నివారణకి కాయలపై ఆకుల నీడ ఉండేలాగా చూసుకోవాలి. నాలుగవ శరీర ధర్మం పూత పిందె రాలడం. ఇది ప్రధానంగా పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 26 డిగ్రీలు దాటితే పరాగ సంపర్కం దెబ్బతిని పూత పిందే మాడి రాలిపోతుంది. పూత దశలో లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ప్లానోఫిక్స్ చల్లడం ద్వారా దీనిని మనం నివారించవచ్చు. ఐదవది టమాటా తోటల్లో ఎదురయ్యే మరొక ముఖ్యమైన శారీరక లోపం. ఈ సమస్య వచ్చినప్పుడు కాయల అడుగు భాగంలో అంటే పువ్వు రాలిపోయే చోట ముడతలు పడి లోపలికి నొక్కుపోయి మచ్చలతో కూడిన పగుళ్లు లేదా రంధ్రాలు ఏర్పడతాయి. ఈ మచ్చలు చూడ్డానికి పిల్లి ముఖం, క్యాట్ ఫేస్ ఆకారంలో వికారంగా కనిపిస్తాయి, కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఈ శరీరక లోపం రావడానికి ప్రధాన కారణాలు పూత దశలో పగటి ఉష్ణోగ్రతలు బాగా పెరగడం లేదా రాత్రి ఉష్ణోగ్రతలు హఠాత్తుగా 12 డిగ్రీల కంటే తక్కువగా పడిపోవడం వల్ల కాయ సరిగ్గా వృద్ధి చెందక ఇలా వికృతంగా మారుతుంది. ఇదే కాకుండా 2,4-D వంటి కలుపు మందులు పొలంలో లేదా పక్క పొలాల్లో చల్లినప్పుడు ఈ రసాయన అవశేషాలు గాలి ద్వారా టమాటా పూతలకు సోకడం వల్ల కాయలు ఆకారం కోల్పోతాయి. దీని నివారణకు గాను మనం కొన్ని పద్ధతులను పాటించాలి. మొదటిగా సరైన రకాల ఎంపిక. క్యాట్ ఫేసింగ్ కు గురికాని లేదా తట్టుకునే వంగడాలైన సెలబ్రిటీ, డ్యూక్, ఫ్లోరిడేడ్ లేదా వాల్టర్ వంటి రకాలు ఎంచుకుని సాగు చేయాలి. ముఖ్యంగా పెద్ద సైజు కాయలు కాసే రకాలు ఈ సమస్య ఎక్కువగా వస్తుంది, కాబట్టి మధ్యస్థ లేదా చిన్న కాయల రకాలైన చెర్రీ మరియు గ్రేప్ టొమాటో రకాలను ఎంచుకోవడం ఉత్తమం. రాత్రి ఉష్ణోగ్రతలు బాగా పడిపోకుండా పాలీహౌస్ విధానాలను పాటించాలి. టమాటా తోటల పరిసరాల్లో కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు ఆ మందు గాలికి పొలంలో పడకుండా చూసుకోవాలి. అలాగే కలుపు మందులు కొట్టిన స్ప్రేయర్లను టొమాటోకు వాడే ముందు శుభ్రంగా కడుక్కోవాలి.
1: మేడం, టమాటా కాయలు పగలడం ఎక్కువగా చూస్తున్నాం, దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? నివారణ చర్యలు ఏమి తీసుకోవాలి?
0: ఎక్కువ రోజులు పొడి వాతావరణం ఉండి ఉన్నట్టుండి భారీ వర్షం పడినా లేదా నీటి ఎద్దడి తర్వాత ఒకేసారి ఎక్కువ నీరు ఇచ్చినా కాయ లోపలి గుజ్జు వేగంగా పెరిగి పైతోలు పగిలిపోతుంది. దీన్ని మనం కాయలు పగలడం అంటారు. కాయలు పగలడం వల్ల టమాటా నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా కాయ చర్మం గరుగుగా మారడం, బెండు లాంటి కణజాలం ఏర్పడడంతో చూడటానికి ఆకర్షణీయంగా ఉండదు. దీనివల్ల నిల్వకాలం కూడా తగ్గిపోతుంది. టమాటాలో కాయలు పగలడం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నిలువు పగుళ్ళు, ఇది తొడిమె దగ్గర నుండి కింది వరకు నిలువుగా పగులుతాయి. వర్షాభావ పరిస్థితుల తర్వాత ఉన్నట్టుండి భారీ వర్షాలు పడి నేలలో తేమ ఒక్కసారిగా పెరిగినా లేదా నేలలో బోరాన్ లోపం వల్ల ఈ రకమైన పగుళ్ళు వస్తాయి. రెండవది వలయాకార పగుళ్ళు, తొడిమ చుట్టూ గుండ్రంగా ఉంగరాల్లా పగుళ్ళు వస్తాయి.

0: పగలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి రాత్రిపూట మంచు లేదా గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల కాయ పైతోలు సాగే గుణం కోల్పోయి ఇలా వలయాకార పగుళ్లు ఏర్పడతాయి. ఈ రెండు రకాల పగుళ్ల నివారణకి తోటలో నీటి తడులు క్రమంగా ఉండే విధంగా చూసుకోవాలి. లీటర్ నీటికి 2 గ్రాముల బోరాన్ చొప్పున కాయ తొడుగు దశ నుండి అంటే 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
1: మేడం, టమాటా కాయ లోపల గుజ్జు లేకుండా ఖాళీగా ఉంటున్నాయి, దీనిని ఎలా నివారించాలి?
0: ఇది కూడా టమాటాలో కనిపించే మరొక శారీరక లోపం. ఈ లోపంలో టమాటా కాయలు బయటకు సాధారణంగా లేదా కొద్దిగా మూలలు తిరిగినట్లు కనిపిస్తాయి, కానీ బరువు చాలా తక్కువగా ఉంటాయి. కాయను కోసి చూసినప్పుడు లోపల గింజలు మరియు జిగురు లాంటి రసవంతమైన కణజాలం సరిగ్గా అభివృద్ధి చెందక ఖాళీ గాలి గదులు ఏర్పడతాయి. దీనినే మనం డొల్లకాయలు అంటాము. ఇటువంటి కాయలు పట్టుకుంటే మెత్తగా ఉండి మార్కెట్ ధరను కోల్పోతాయి. ఈ లోపానికి ప్రధాన కారణాలు పూత దశలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయినా లేదా పెరిగినా పరాగ సంపర్కం సరిగా జరగక కాయ లోపల గింజలు గుజ్జు ఏర్పడవు. మరొక ప్రధాన కారణం అధిక నత్రజని ఎరువులైనటువంటి యూరియా వాడకం. పొలంలో నత్రజని ఎరువులు మోతాదుకు మించి వేస్తే మొక్కలు శాఖీయంగా పెరుగుతాయే తప్ప కాయలకు పెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వవు. దీనివల్ల కాయ లోపల కణజాలం అభివృద్ధి వెనుకబడి కాయ డొల్లగా మారుతుంది. దీని నివారణకు సమతుల ఎరువులు వాడాలి. అంతేకాకుండా పూత దశలో నత్రజని ఎరువులైనటువంటి యూరియా ఎక్కువ కాకుండా చూసుకోవాలి. కాయ పెరుగుదల దశలో లీటర్ నీటికి 5 గ్రాముల 13.045 పొటాషియం నైట్రేట్ లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అంటే 0.05 కలిపి ఆకులపై పిచికారీ చేయడం వల్ల కాయ లోపల కణజలం బాగా వృద్ధి చెంది కాయ బరువు పెరుగుతుంది.
2: మేడం, ఈ శారీరక లోపాలు పంటల్లో రాకముందే అరికట్టడానికి రైతులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మంచి ప్రశ్న ప్రేమలత గారు. ఈ చికిత్స కంటే నివారణ మేలు. కొన్ని పద్ధతులను పాటించడం ద్వారా శారీరక లోపాలు రాకుండా తోటను కాపాడుకోవచ్చు. వాటిలో మట్టి పరీక్ష మొదటిది. ఈ మట్టి పరీక్ష ద్వారా నేల pH అంటే ఆమ్లగుణం క్షారగుణం తెలుసుకోవచ్చు. అదేవిధంగా నేలలో ఉండే కాల్షియం బోరాన్ పొటాషియం మరియు సేంద్రియ కర్బనం ఎంతెంత ఉందో ముందే తెలుస్తుంది. టమాటాకు నేల pH అంటే ఉదజని సూచిక 6 నుండి 7 మధ్య ఉంటేనే మొక్క పోషకాలను సరిగ్గా తీసుకోగలదు. నేల చౌడుగా ఉన్నా లేదా ఆమ్ల గుణాన్ని కలిగి ఉన్నా కాల్షియం బోరాన్లను వేరు పీల్చుకోలేదు. నాట్లకు ముందే మట్టి పరీక్ష చేయిస్తే నేల స్వభావాన్ని బట్టి లోపాలను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. మట్టి పరీక్ష రిపోర్ట్ని బట్టి ఆఖరి దుక్కిలోనే కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించడం వల్ల ఈ లోపాలను సవరించవచ్చు. ఒకవేళ నేలలు ఆమ్ల గుణం కలిగి ఉన్నట్లయితే అంటే pH తక్కువగా ఉన్నట్లయితే కాల్షియం లోపాన్ని నివారించడానికి ఆఖరి దుక్కిలో ఎకరానికి 100 నుండి 200 కిలోల సున్నం చల్లుకోవాలి. అదే నేలలు క్షార గుణం కలిగి ఉన్నట్లయితే చౌడు నేలలు అయితే ఎకరానికి 200 నుండి 300 కిలోల జిప్సం వాడాలి. ఈ జిప్సం వల్ల కాల్షియంతో పాటు సల్ఫర్ కూడా లభించి నేల స్వభావం మెరుగవుతుంది. ఒకవేళ బోరాన్ లోపం ఉన్నట్లయితే ఆఖరి దుక్కిలోనే ఎకరానికి 4 నుండి 5 కిలోల బోరాక్స్ వేసుకోవడం వల్ల కాయలు పగలకుండా ముందుగానే అరికట్టవచ్చు. ఎకరాకు తగినంత పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ వాడడం వల్ల నేలలో నీటిని పట్టి ఉంచే శక్తి పెరిగి పోషక లోపాలు రాకుండా ఉంటాయి. చివరిగా అతి ప్రధానంగా మట్టి పరీక్ష తప్పనిసరి. నాట్లు వేయడానికి ముందే మట్టి పరీక్ష చేయించుకోవడం వల్ల నేల pH మరియు పోషకాల లోపాలు ముందే తెలుస్తాయి. దీనివల్ల పంట వేసిన తర్వాత శారీరక లోపాలు రాకుండా ముందుగానే అరికట్టవచ్చు.
2: ఇప్పటి వరకు టమాటా తోటలో పాటించవలసిన పోషక యాజమాన్య పద్ధతులు బాగా చెప్పారు మేడం. ధన్యవాదాలు.
3: ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి. నా పేరు డాక్టర్ గౌతమి, ప్లాంట్ ఫిజియాలజిస్ట్, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం. నా ఫోన్ నెంబర్ 9963332610.
4: ఇప్పటి వరకు తోట ముచ్చట్ల రేడియో కార్యక్రమంలో టమాటా సాగులో శారీరక లోపాలు, నివారణ మార్గాలు అనే అంశం గురించి సమగ్రంగా చర్చించుకున్నాం. మళ్ళా వచ్చే శుక్రవారం మరొక అంశంతో మరలా తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: మీరింతవరకు తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు.

0: చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
1: ఇల్లువక్లి కార్యక్రమంలో ఇప్పుడు అధిక దిగుబడికి ఖరీఫ్ పంటలలో సుస్థిర వ్యవసాయం, సమగ్ర పోషక నిర్వహణ గురించి కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నళిని గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య.
2: శ్రోతలకు నమస్కారం. అధిక దిగుబడికి సుస్థిర నేల, నేల యొక్క ఆరోగ్యం కోసం ఖరీఫ్ పంటలలో సమగ్ర పోషక నిర్వహణ, ఈ అంశం గురించి స్టూడియోస్లో వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ నళిని గారు ఉన్నారు. నమస్కారం మేడం.
3: నమస్తే అండి.
2: సమగ్ర పోషక నిర్వహణ ప్రధానంగా దీంట్లో ఏ విధంగా చేయొచ్చు అంటారు?
3: ముఖ్యంగా పంటలు మనం ఏపుగా పెరగాలి అన్నా, అధిక దిగుబడి సాధించాలి అన్నా, ఎరువుల యాజమాన్యము లేదా సమగ్ర పోషణ అనేది చాలా ముఖ్యమైనది అన్నమాట. ఈ సమగ్ర పోషణ నిర్వహణ లేదా సమగ్ర పోషణ మనం ఎలా చేసుకోవాలి అనేసి అనుకుంటే, పంటలు పండించడానికి అవసరమైన పోషకాలని మనము నేల ద్వారా మనము పంటకు అందిస్తాము. ముఖ్యంగా రసాయనిక ఎరువులను మాత్రమే ఈ కాలంలో రైతులు ఎంచుకుంటున్నారు, ఎందుకంటే తొందరగా పంట పండుతుంది, తొందరగా చేతికి వస్తుంది అన్న ముఖ్య ఉద్దేశంతో. దానివల్ల నేలలో భూసారం తగ్గిపోయి పంట యొక్క దిగుబడి అనేది తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నేల సారం తగ్గిపోతుంది, పోతా వస్తూ ఉంటే సేంద్రియ కరిమణం కూడా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. అందుకోసం అనేసి పంటని పండించడం మాత్రమే కాదు, దాని పోషక నిర్వహణ కూడా చాలా అవసరము. సో ముఖ్యంగా నేలలో భూసారాన్ని పెంచడం కోసము మన సేంద్రియ ఎరువులను వాడుకోవాలి, రసాయన ఎరువులను వాడుకోవాలి, వాటితో పాటు జీవన ఎరువులని వాడుకోవాలి.
2: మేడం, మనము ప్రధానంగా మీరు చెప్పినట్లుగా ఈ పోషక నిర్వహణ అదేవిధంగా నేలలో సారాన్ని కాపాడుకోవటం కోసం చేసేటటువంటి క్రమంలో రైతులు అసలు నేల సారం తగ్గుతుంది, ఈ నేలలో బలం ఇంకెంతుంది, చేయవలసినటువంటి పనులేంటి?
3: ముఖ్యంగా పంట వేసుకోవడానికంటే ముందుగానే రైతులు నేల పరీక్ష అనేది, భూసార పరీక్ష అనేది ఖచ్చితంగా చేయించుకోండి. మీరు వేసుకునే పంటను బట్టి నేను భూసార పరీక్ష చేయించుకుంటాను అని అనుకోకుండా, కనీసం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు ఒకసారైనా మీరు భూసార పరీక్ష చేసుకున్నట్లయితే మీకు నేలలో లేదా భూమిలో మీకు ఎంతటువంటి నత్రజని ఉంది, ఎంత భాస్వరం ఉంది, ఎంత పొటాషియం ఉంది అనేది మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి సేంద్రియ కర్మణం కూడా ఎంత ఉందో అనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సేంద్రియ కర్మణం కనుక తక్కువగా ఉంటే మనం ఆటోమేటికలీ పంట మార్పిడి చేయాల్సిన అవసరం ఉందని అర్థం, లేదా అంతర పంటలు వేసుకోవాలని అర్థము. అంతర పంటలుగా మనం ఏం వేసుకోవాలంటే, ప్రధాన పంట మనము పత్తి కనుక వేసుకుంటే కందులు వేసుకోవచ్చు, పెసరు వేసుకోవచ్చు, మినుము వేసుకోవచ్చు, ఇంకా పల్లి పంట కూడా వేసుకోవచ్చు. మీ నేలను బట్టి పంటను ఎంచుకోవాలి ముఖ్యంగా. అంత మాత్రమే కాదు, నేల పరీక్ష చేయించుకోండి. నేల పరీక్ష చేయించుకున్నట్లయితే మీకు ఎంత పోషకాలు అందుబాటులో ఉన్నాయని తెలుస్తుంది. దాని తర్వాత మీరు నెక్స్ట్ ఏ పంట ఎంచుకుంటున్నారో, దానికి ఎంత ఎరువులు వేసుకోవాలనే మనకి ముందుగానే సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో అందుకోసం అనేసి మీరు నేల పరీక్ష లేదా భూసార పరీక్ష ఖచ్చితంగా చేయించుకోండి.
2: ఈ నేల పరీక్ష, భూసార పరీక్ష చేయించుకోవాలనుకునే రైతులు ప్రధానంగా అంటే నా శాంపిల్ ఎలా తీసుకోవాలంటారు, అదేవిధంగా ఎవరి దగ్గరికి వారు తీసుకెళ్లి అది పరీక్ష చేయించుకోవాలి?
3: మీరు భూసార పరీక్ష చేయించుకోవాలని అనుకుంటే ప్రతి మండలంలో మీకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉంటారు, లేదా మండల వ్యవసాయ అధికారులు ఉంటారు. మీరు వాళ్ళకి మీ దగ్గర ఎలా తీసుకోవాలని అంటే, మనకు ఒక ఎకరం ఉందంటే 4 చోట్ల 4 మూలలలో కొంత శాంపుల్ తీసుకొచ్చి ఒక కుప్పలాగా వేసి మొత్తం కలిపేసి తర్వాత దాన్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేసి మళ్ళీ కలిపేసేసి ఒక శాంపుల్ని మనకి అందుబాటులో ఉంటుంది. ఆ శాంపుల్ని కనుక మనం తీసుకెళ్ళి మనకి ఈ మండల వ్యవసాయ అధికారికి కానీ లేదా మండల వ్యవసాయ విస్తరణ అధికారికి కానీ మనము ఇచ్చినట్లయితే మనము వాళ్ళు మీకు భూసార పరీక్ష చేయించేసి ఇస్తారు.
2: మేడం, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి ఈ విషయాలలో ప్రధానంగా మనం చూడవలసింది ఏంటంటే, నేల యొక్క పోషణ, నేల యొక్క ఆరోగ్యం బాగుండాలంటే ఎరువుల యొక్క ప్రాముఖ్యత కూడా ఎంతో ఉంటుంది. రసాయనిక ఎరువులను వాడటం, అదేవిధంగా జీవ ఎరువులను వాడటం, ఇలా రెండు విధాలుగా ఉన్నటువంటి ఈ ఎరువులను ఎంత మోతాదులో నేలకు మనము వాడుకుంటే బాగుంటుంది, నేల ఆరోగ్యం పాడవకుండా ఎటువంటి పద్ధతులు పాటిస్తే బాగుంటుందంటారు?
3: ముఖ్యంగా రైతులు గమనించాల్సిన విషయం ఏంటి అనేసి అంటే, మనకి జీవన ఎరువులు వాడుతున్నాము, రసాయన ఎరువులు వాడుతున్నాము అనడానికి లేదండి. అది వాడగానే వచ్చే పంటలో మనకి దిగుబడులు వచ్చేస్తాయి, నేల ఆరోగ్యం పెరుగుతుంది అనడానికి కూడా లేదు. ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంచుకున్న పంట అనేది మన భూమికి నేలకు అనుకూలంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనం ఏ పంట అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ పంటకి సంబంధించినటువంటి జీవన ఎరువులను మనం ఎంచుకోవచ్చు. ఒకవేళ మనము వేరుశనగ పంట లేదా సోయాబీన్ పంట అంటే సోయా చిక్కుడు పంట అలాంటివి కనుక మనం వేసుకున్నట్లయితే, రైజోబియం అనే జీవన ఎరువు ద్వారా మనం వేసుకున్నట్లయితే భూమిలో నత్రజనిని స్థిరీకరించే కెపాసిటీ వాటికి ఉంటుంది.

0: అదేవిధంగా ఒకవేళ మన నేలలో కనుక భాస్వరం పోషకం అనేది తక్కువగా ఉంటే భాస్వరాన్ని అందించే అందుబాటులోకి తీసుకొచ్చే పిఎస్బి అనేసి ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా అంటే భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువుల్ని కూడా మనం వేసుకోవచ్చు. మనకి ఎఫ్ఐఎంలో కలిపైన సరే మనం వేసుకోవచ్చు, లేదా విత్తన శుద్ధి చేసుకునే సరే మనం జీవన ఎరువులని అనేది వేసుకోవచ్చు. అదేవిధంగా మన నేలలో సేంద్రియ కర్బనేం ఎంత ఉందనేది మనం చెక్ చేసుకోవాలి. ఆ సేంద్రియ కర్బనాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అంతర పంటలు కూడా మనం వేసుకోవాలి. ఒకే పంట ఒకేసారి పలుసార్లు అదే పంటను మనం వేసుకొస్తున్నా కొద్దీ మన నేలలో భూసారం తగ్గిపోయే అవకాశం వస్తూ ఉంటుంది. అందుకోసం అనేసి పంట మార్పిడి కూడా ఖచ్చితంగా మీరు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: మేడం, ఇప్పుడు ప్రతి పంటలో కూడా ఒక పోషక విలువ లేదా నేలను కాపాడే గుణం ఉంటుంది. అలా ఒక్కొక్క పంటలో ఏ విధమైనటువంటి నేలను కాపాడే గుణం ఉంటుంది? మీరు చెప్తున్నట్టు పంటలలో కూడా చాలా రకాల పంటలు ఉంటాయి, వాణిజ్య పంటలు, అలాగే పప్పు దినుసుల పంటలు, వాటితో పాటు వ్యవసాయంలో సాధారణంగా చేసే పంటలు, ఇలా రకరకాల పంటలు ఉంటాయి. ఈ వర్గీకరణలో ఏ వర్గానికి చెందిన పంటలు నేల స్వభావాన్ని, నేల భూసారం యొక్క ఆరోగ్యాన్ని కాపాడతాయి, అదేవిధంగా నేలకు నష్టపరిచేటటువంటి పంటలు ఏమేమి ఉంటాయి, ఇది కొంచెం వివరంగా తెలియజేయండి మేడం.
0: ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటి అంటే నీళ్లు వస్తున్నాయి కదా, అంటే ఈసారి కరువు కాలం వచ్చింది కాబట్టి చాలా మంది రైతులు వరి వేసుకుని మానేస్తా వచ్చానండి. నార్మల్ గా అయితే రైతులు ఇంతకు ముందు కాలం వరకు కూడా చూసుకున్నట్లయితే వరి పంట మనకి నీళ్లున్నాయా లేదా చూసుకుంటున్నారు, వరి పంట వేసుకుంటా వస్తా ఉన్నారు. వరి పంట వేయడం వల్ల ఆటోమేటికలీ నీరు అధిక నీరు ఎక్కువగా తీసుకుంటుంది, అంత మాత్రమే కాదు భూసారం కూడా చాలా తగ్గుతూ వస్తా ఉంటుంది. ఇంకా చాలా మంది రైతులు అయితే అంటే ఆరు తడి పంటలను అసలు వేయడమే మానేశారు. ఆరు తడి పంటలు అయినటువంటి కంది వేసుకోవచ్చు, పెసర వేసుకోవచ్చు, మినుము వేసుకోవచ్చు, నూనె గింజల పంటలు అంటే వేరుశనగ వేసుకోవచ్చు, ఆముదం పంటలు వేసుకోవచ్చు. మన భూమి ఎలా ఉంది, అదేవిధంగా వర్షపాతం ఎలా ఉంది, దాన్ని బట్టి మీరు పంటలను ఎంచుకునే అవకాశం ఎంచుకోవాలి ఖచ్చితంగా. అని ముఖ్యంగా చూసుకున్నట్లయితే పప్పు దినుసుల పంటలైనటువంటి మనకి కంది పంట కానీ, పెసర పంట కానీ, మినుము పంట కానీ, లెగ్యూమ్ జాతికి చెందినటువంటి మన వేరుశనగ పంట కానీ, ఈ పంటలు, బొబ్బర్లు, ఇవన్నీ కూడా భూమిలో నత్రజనిని స్థిరీకరించే ఆ యొక్క అలవాటు వాటికి ఉందండి. నత్రజనిని స్థిరీకరించే గుణం ఉంది కాబట్టి అవి కనుక మనం వేసుకున్నట్లయితే మనం పూర్తిగా అవి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మన ప్రధాన పంట లేదా వాణిజ్యమైనటువంటి పత్తి పంట కనుక మీరు వేసుకున్నట్లయితే పత్తి ఒక ఆరు వరుసలు వేసుకోండి, కంది కనీసం మన ఇంట్లో వరకైనా మీరు వేసుకునండి. మన ఇంట్లోకి కంది కావాలి కాబట్టి, పప్పు కావాలి కాబట్టి అలా రెండు మూడు వరుసలైనా వేసుకోండి, లేదా పెసర పంట వేసుకోండి. ఒకవేళ మీరు ఆముదం కనుక అవి తీసుకున్నట్లయితే ఆముదము కంది ఒకటి ఇష్టం ఒకటి అంటే ఒక వరుస ఆముదం ఒక వరుస కంది వేసుకోవచ్చు, లేదా మీరు పత్తి కనుక తీసుకున్నట్లయితే నాలుగు వరుసలు పత్తి వేసుకుంటే ఒక వరుస కంది వేసుకోండి. కంది కూడా నేను వేసుకోలేను అనేసి అనుకుంటే పెసర పంట వేసుకోండి, లేదు అనుకోండి మినుము పంట వేసుకోండి. మీరు ఇలా అంతర పంటలు కనుక వేసుకున్నట్లయితే నేల సారంని మనము కాపాడుకోవచ్చు. అదేవిధంగా అంతర పంటలు వేసుకున్నట్లుగా ఉంటుంది, ఒక పంట పోయినా కానీ ఇంకొక పంట ద్వారా మనకి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. నష్టపరిహారం అనేది ఒక దగ్గర నుంచి అయినా మనం పొందుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకరు చెప్పాలంటే ప్రతిసారి పత్తి పంటనే వేస్తాను, లేదా నేను ప్రతిసారి మొక్కజొన్న పంటనే మీరు వేస్తాను అనేసి మీరు అనుకోవద్దు. పత్తి పంట అయినా సరే, మొక్కజొన్న పంట అయినా సరే, పంట మార్పిడి ఖచ్చితంగా మీరు చేసుకోండి. ఈసారి నేను పత్తి పంట వేస్తున్నాను అనేసి అనుకుంటే వచ్చే కాలంలో అంటే వచ్చే యాసంగిలో లేదా వచ్చే వానాకాలంలో మీరు వేరే పంటను వేసుకోండి, కంది పంట వేసుకోండి. లేదు నేను కంది పంట వేసుకోలేను, అసలు నేను అసలు పత్తి తప్ప నేను వేరే పంట నేను వేయనే వేయను అనేసి అనుకుంటారు కొంతమంది రైతులు. పత్తి వేసిన తర్వాత భూమిని ఖాళీగా ఉంచుతారండి. భూమిని ఖాళీగా ఉంచకుండా కనీసం అప్పుడన్నా జీలుగు, జనుము లేదా పెసరు అలా వేసి పడేసేయండి. అది కొంత వచ్చిన తర్వాత, కొంత పెరిగిన తర్వాత పూత రాకంటే ముందుగానే కలేదు కండి, కనీసం దానివల్ల నేల సారం పెరిగే అవకాశం వస్తూ ఉంటుంది. సో భూమిని నేలని ఎప్పుడు ఖాళీగా ఉంచుతండి. ఖాళీగా ఉంచితే ఖచ్చితంగా కలుపు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో మాత్రమే కాదు నేల కోతకు గురొచ్చే అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు అసలు భూమి నేల సారం అనేది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన కలుపు సమస్య ఉండడం వల్ల కూడా కలుపు కూడా దానికి అవసరమైన పోషకాలు నేల నుంచే తీసుకుంటుంది. మనకు అవసరమైనటువంటి పంటకి మనకి పోషకాలు తగ్గిపోయే అవకాశం వస్తూ ఉంటుంది. అందుకని కలుపు సమస్యను కూడా మనం నివారించుకోవాలి. అందుకని ఒకవేళ పత్తి వేస్తే యాసంగిలో ఖాళీగా ఉంచకుండా పెసర మినుము వేసి కలియదుక్కుండి, లేదా జీలుగు జనుమ వేసైనా కలియదుక్కుకోండి. కొంతవరకు కొంతలో కొంత అయినా మేలు చేయొచ్చు. అంతర పంటలు వేసుకోండి, పంట మార్పిడి వేసుకోమని చెప్తున్నాము. సో మీరు ఇలాంటివి కనుక పాటించినట్లయితే నేల సారాన్ని మనము పెంచుకోవచ్చు.
1: మేడం, మీరు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తున్నప్పటికీ రైతులకి ఒక చిన్న అనుమానం ఏంటి అంటే, ప్రతి పంటకి ఒక నిడివి అంటూ ఉంటుంది, ఒక వ్యవధి అంటూ ఉంటుంది. ఈ పంటలన్నింటిలో కూడా ఏ పంట ముందు ఏ పంట అంటే దాని యొక్క వ్యవధి ఎంత ఉండేలా చూసుకో

0: అని దాన్ని కలిగి దున్నుకుంటే రైతులు చక్కటి ప్రయోజనాన్ని పొందుతారు. అదేవిధంగా వాణిజ్య పంటలకి అంటే వేరే వేరే పంటలకి ఈ ఉన్నటువంటి వ్యత్యాసంలో లాభదాయకంగా ఉండే అంశాలు ఏమి ఉంటాయి?
1: ముఖ్యంగా మీరు పత్తి పంటను చూసుకున్నట్లయితే 150 నుంచి 160 రోజుల వరకు ఉంటుంది. కంది పంట కూడా మనకి 130 నుంచి 150 రోజుల వరకు ఉంటుంది. ఆముదం పంట కూడా 150 నుంచి 160 రోజుల పంటలు ఉంటాయి. ఈ పంటలు మీరు ప్రధాన పంటలుగా మీరు వేసుకున్నట్లయితే తక్కువ కాలంలో ఒకవేళ మనకి నీటి ఎద్దడి ఉంది, మనకి ఈ 150 రోజుల వరకు నీరు మనం అందించలేకపోతున్నాము, కేవలం వర్షపాతం ద్వారానే మనం పండించగలుగుతాం అనుకుంటే మీరు పంట మార్పిడి చేసుకోండి. కేవలము మనకి 100 రోజులు లేదా 90 రోజులు లేదా 80 రోజులు పండించగలిగినటువంటి మనకి పెసరాలు వేసుకోవచ్చు, మినుము వేసుకోవచ్చు, మొక్కజొన్న వేసుకోవచ్చు. మీరు మొక్కజొన్న వేసుకున్నట్లయితే మొక్కజొన్న అధిక పోషకాలను తీసుకుంటుందండి నీళ్ళలో నుంచి. ఆటోమేటికలీ వచ్చేసారి వేసుకునే పంటకి కావాల్సినటువంటి పోషకాలు తగ్గిపోతాయి. సో మొక్కజొన్న పంట వేసుకున్న రైతులు మాత్రం ఖచ్చితంగా గమనించుకోండి. మొక్కజొన్నతో పాటు వేరే అంతర పంట ఏదైనా ఖచ్చితంగా వేసుకోండి. కందైనా వేసుకోవచ్చు, పెసరైనా వేసుకోవచ్చు, లేదా మొక్కజొన్న పంటను వేసుకున్న తర్వాత అంటే వానాకాలంలో మీరు మొక్కజొన్న వేసుకున్నట్లయితే ఒక 100 రోజులకి 120 రోజులకి పంట అయిపోతా వస్తూ ఉంటుంది. దాని తర్వాత మీరు పెసరైనా వేసుకోవచ్చు లేదా మినుమైనా వేసుకోవచ్చు. అవి 100 రోజుల పంటలు, అవి కూడా 90 నుంచి 80 రోజుల వరకు మనకున్న వెరైటీని బట్టి మనకి పంట కాల వ్యవధి ఉంటుంది. సో మొక్కజొన్న అధిక పోషకాలను తీసుకున్న అలవాటు దానికుంటుంది. కానీ పెసరా మినుముకేమో పోషకాలని నేలలో స్థిరీకరించే కెపాసిటీ అనేది గుణం అనేది వీటికి ఉంటుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం వల్ల ఒక దగ్గర భూసారం తగ్గినా కానీ ఇంకొక దగ్గర నుంచి మనం భూసారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం అనేసి మనం పంట వేసుకునేటప్పుడు ఖచ్చితంగా సమయానికే వేసుకోవాలి. ఒకవేళ మీరు సమయం పాటించకుండా జూన్ మాసంలో వేసుకోవాల్సిన జొన్న పంటని మీరు జూలై మాసంలో వేసుకుంటే దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల మనకి వానాకాలం నుంచి ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. ఆటోమేటికలీ ఆశంగలే వేసుకునే పంట యొక్క విత్తే సమయం కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఏ సమయానికి ఏ పంట వేసుకోవాలి, ఎప్పుడు విత్తుకోవాలి అనేది ఖచ్చితంగా గమనించుకోండి. ఒకవేళ మీరు జొన్న పంట వేసుకుంటే రోహిణి కార్తీలోనే వేసుకోండి. రోహిణి కార్తీలో వేసుకుంటే అధిక దిగుబడులు పొందుకోవచ్చు. మొక్కజొన్న వేసుకుంటే జూలై 15 వరకు మనం వేసుకోవచ్చు. ఆముదం పంట వేసుకుంటే జూలై 15 వేసుకోవచ్చు. పత్తి పంట అయితే జూన్ 30 కల్లా మనం కంప్లీట్ చేసుకోవాలి. అదే కంది పంట అయితే జూలై 15 వరకు వేసుకోవాలి. ఇట్లా ఖచ్చితంగా విత్తే సమయం కూడా మనం ఉంటుంది. ఆ విత్తే సమయాన్ని మీరు దాటిపోకుండా సరైన సమయానికి సరైన విత్తనాన్ని సరైన ఎరువుని సరైన టైంలో కనుక వేసుకున్నట్లయితే భూసారంతో పాటు అధిక దిగుబడులు పొందుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
0: మేడం, మీరు చెప్తున్నటువంటి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ సాధారణంగా ప్రస్తుతం మనం చాలా మందిలో చూస్తున్నాం, అంటే మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, రైతులతో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, అంటే చాలా మంది వ్యక్తం చేసే అభిప్రాయం ఏంటంటే యూరియా ఎక్కువగా వాడితే మొక్కలు బాగా పెరుగుతాయి, పచ్చదనం బాగా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ జీవన ఎరువుల్లో కానివ్వండి, రసాయన ఎరువుల్లో కానివ్వండి, ఎక్కువ ఎరువులు నేలలోకి అంటే వాళ్ళు వాడుకోగలిగితే పంట బాగా ఏపుగా పెరుగుతుందనే అపోహ కూడా చాలా మందిలో ఉంది. మరి ఈ విషయానికి వచ్చేసరికి రైతులకు ఖచ్చితంగా అసలు ఎంత ఎరువు వేసుకోవాలి, అలాగే యూరియా అధికంగా వాడటం కానివ్వండి, ఇలాంటివి అంటే అధికంగా రసాయనాలు వాడటం కానివ్వండి, ఇవన్నీ కూడా పంట

0: ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం ఇద్దాం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ గురించి చర్చించడానికి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు ఉన్నారు. డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్, ఇది అటల్ ఇంక్యుబేషన్ మిషన్ మరియు నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థ. డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అంటే ఏమిటి? అసలు సీడ్ ఫండింగ్ అంటే ఏమిటి?
2: ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అన్నటువంటిది మన ఇండియాలో చాలా పాపులర్గా పరిగణించబడింది. ఇందులో ఈ స్టార్టప్స్కి

0: స్టార్టప్స్ జనరల్గా ఎక్కువగా ఫెయిల్యూర్ అవ్వడము, అలా అదేవిధంగా వాళ్లకు ఫండ్ లేకపోవడము, ఎటువంటి సపోర్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల మన భారతదేశంలో ఎక్కువగా స్టార్టప్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మన ప్రధానమంత్రి గారు 2021లో జనవరి 16న ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్స్ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక 300 ఇంక్యుబేషన్ సెంటర్స్ మన భారతదేశంలో ఈ స్కీమ్ ద్వారా చాలామంది స్టార్టప్ కంపెనీస్కి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సీడ్ ఫండ్ అనగా స్టార్టప్స్కి ఇనీషియల్గా, అంటే వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్లకు ఒక మిషనరీ అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, మార్కెట్ ఎంట్రీ అయినా సరే, ఇటువంటివి వాళ్ళు చాలా వరకు ఫండ్ లేకపోవడము ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ సీడ్ ఫండ్ అంటే మొదటగా ఇనీషియల్ స్టేజ్లో, అంటే వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసిన స్టేజ్లో ఇవ్వబడే ఈ ఫండ్ని సీడ్ ఫండ్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, ఎటువంటి వ్యాపారాలు చేయాలనుకునే వారు ఈ సీడ్ ఫండ్ కింద అప్లై చేసుకోవచ్చు?
0: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అనేటువంటిది ఎటువంటి వ్యాపారమైనా సరే, అది ఏ సెక్టార్లో అయినా సరే, ఈ బిజినెసెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, కంపెనీ రిజిస్టర్ చేసిన వాళ్ళు, సో వాళ్ళు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో జనరల్గా మనకు ఫుడ్ సెక్టారు, అగ్రి సెక్టారు, అలానే హెల్త్ సెక్టారు, మెడికల్ సెక్టారు, అలానే ఫిన్టెక్ అంటే ఈ ఫైనాన్షియల్ ఈ కామర్స్ సైట్స్, వెబ్సైట్స్, ప్లాట్ఫామ్స్, సో అలానే మనకు డీప్ టెక్నాలజీస్ అనడం కూడా జరుగుతుంది. దాని ద్వారా మనకు ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు ఒక ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రోడక్ట్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోడక్ట్స్, ఇలాంటి వాటిలో డీప్ టెక్నాలజీస్ అంటాము. సో అలానే జనరల్గా ఎటువంటి బిజినెస్ అయినా సరే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నా సరే, అలానే మీరు సివిల్ వర్క్స్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అయినా సరే, అలానే ఒక మీరు ఒక కొత్త రకమైన ప్లాట్ఫామ్ యాప్ని కనిపెట్టారు ఒక వర్కర్స్ కోసము, వాళ్ళ యొక్క వేజెస్ ఏ విధంగా మానిటర్ చేయొచ్చు, అలానే ఎటువంటి ఫీల్డ్ అయినా తీసుకోండి మీరు, సో ఏ బిజినెస్ అయినా సరే దీనికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
1: ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి మినిమం అర్హతలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి మొదటగా కంపెనీ రిజిస్టర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ ద్వారా, ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్, సో ఈ విధంగా రిజిస్టర్ చేసిన తర్వాత డిపిఐఐటి రిజిస్ట్రేషను చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ తోటి, డిపిఐటి రిజిస్ట్రేషన్ తోటి ఆన్లైన్లో ఎస్ఎస్ఎఫ్ఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, మీరు చెప్పారు డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేయాలని. డిపిఐఐటి అంటే ఏమిటి? ఆ డిపిఐటి నెంబర్ ఎలా వస్తుంది? దానివల్ల ఉపయోగాలు ఏమిటి?
0: సో ఈ డిపిఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ, అండ్ అలానే మన ప్రైమ్ మినిస్టర్ కింద కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ. సో ఇది మనకు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ అటువంటిది ఒకటి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క కంపెనీకి. సో ఆన్లైన్ ద్వారా డిపిఐటి వెబ్సైట్లోకి వెళ్ళి, సో ఆన్లైన్ ద్వారా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, అంటే ఈ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్, అలానే ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ ఇలాంటి కంపెనీస్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, ఆర్ఓసీ అయిన తర్వాత ఈ డిపిఐటి ద్వారా ఆన్లైన్లో, ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో మీకు ఎక్కువగా ఈ మీ కంపెనీ డీటెయిల్సే అందులో అడగడం జరుగుతుంది. ఎలాంటివి అంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలానే మీ యొక్క కంపెనీ యొక్క ఐఈసి కోడ్, అది వచ్చేసి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోడ్ అన్నమాట. సో అలానే మీ యొక్క జనరల్ కేవైసీ డీటెయిల్స్, సో ఇవన్నీ పొందుపరిచిన తర్వాత మీకు ఒక డిపిఐటి సర్టిఫికేట్ అన్నది మీకు కొన్ని రోజుల్లో, వితిన్ 1 డే నుంచి ఒక 3 డేస్ మ్యాక్సిమం ఒక వారం లోపల మీకు ఈ డిపిఐటి సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్లు డిపిఐటి నంబర్, ఆ నంబర్ని మీరు యూస్ చేసుకొని ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ పోర్టల్ ద్వారా మీరు స్కీమ్కి అప్లై చేసుకోవాలన్నమాట.
1: ఈ పథకానికి అప్లై చేయడానికి ఇన్నోవేటివ్గా ఏమైనా అవసరం ఉందంటారా?
0: సో ఇందులో ఇన్నోవేషన్ అన్నది మీకు ఈ స్టార్టప్ డెఫినేషన్ ద్వారా ఇన్నోవేషన్ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎస్ఎస్ఎఫ్ఎస్లో మీరు అప్లై చేసుకుంటున్నారంటే డిపిఐటి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. అలానే డిపిఐటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు ఒక ఇన్నోవేటివ్ స్టార్టప్ అయి ఉండాలి, రిజిస్టర్ కంపెనీ అయి ఉండాలి,

0: ఒక 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ ఉండాలి. అంటే 100 crores బిలో అంటే మీరు మళ్ళీ ఒక 10 కోట్లు 20 కోట్లు ఉండాలేమో ఖచ్చితంగా అని అనుకుంటారు, కానీ అలా కాకుండా 0 నుంచి 100 crores వరకు ఏ కంపెనీ అయినా సరే స్టార్టప్ కంపెనీ అని చెప్పడం జరుగుతుంది. అలానే 10 ఇయర్స్ ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ అంటే బిలో 10 ఇయర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ కావచ్చు. మీరు రేపే మొదలుపెట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఇమ్మీడియట్గా మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా మీరు స్టార్టప్ అని కూడా పిలువబడతారు. అలానే మీరు ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ని కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 0 స్టేజ్ నుండి ఒక 10 ఇయర్స్ వరకు ఈ కండిషన్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 కండిషన్స్ అంటే ఇన్నోవేషన్ అయి ఉండాలి, అలానే ఒక రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండాలి, అలానే ఒక 100 క్రోర్స్ బిలో టర్న్ ఓవర్ కంపెనీ అయి ఉండాలి, అలానే 10 ఇయర్స్ ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ బిలో 10 ఇయర్స్, అలా ఈ 4 క్రైటీరియా ఉన్న వాటికి స్టార్టప్ డెఫినేషన్ మన డిపిఐటి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో అదే డెఫినేషన్ని క్యారీ చేస్తూ మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, మీరు డిపిఐటి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు అప్లై ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట.
1: స్క్రీనింగ్ కమిటీ అంటే ఏమిటి? స్క్రీనింగ్ కమిటీ ఎలా చేస్తారు?
0: రైట్. సో ఈ గ్రాంట్స్కి మనకు ఈ సీడ్ ఫండ్కి వాటికి ఖచ్చితంగా ఒక స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఉంటుంది. ఈ ఇంక్యుబేటర్స్లో మీకు గ్రాంట్స్ సీడ్ ఫండ్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ ఇంక్యుబేటర్ వాళ్ళు మీ స్టార్టప్ కంపెనీ లేదా మీ ఇన్నోవేషన్కి వాళ్ళు మీకు ప్రజెంటేషన్, ఒక పిచ్ డెక్ ప్రజెంటేషన్ అంటాము. సో అది ఒక 10 స్లైడ్ పిచ్ డెక్ ప్రజెంటేషన్ అంటే ఒక తక్కువ సమయంలో మీరు మీ బిజినెస్ ప్లాన్, అలానే మీ మీ బిజినెస్ మోడల్, రెవెన్యూ మోడల్, యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, ఇటువంటివి మీరు చాలా క్లియర్గా పిచ్ డెక్లో మీరు అందులో రాసి మీ యొక్క ఇన్నోవేషన్, మీ యొక్క ప్రోడక్ట్ గురించి. సో ఇది మీరు ప్రజెంటేషన్కి వాళ్ళు మిమ్మల్ని స్క్రీనింగ్ కమిటీ ముందు, అంటే ఈ స్క్రీనింగ్ కమిటీలో వచ్చేసి కనీసం ఒక 5 నుంచి 15 దాకా మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళు ఒక ఎంటర్ప్రినరు, ఒక ఇండస్ట్రియలిస్టు, ఒక గవర్నమెంట్ ఆఫీషియలు, బ్యాంకరు, ఒక ఇన్వెస్టరు, ఈ విధంగా ఈ స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ కూర్చొని, సో వాళ్ళు మీ ప్రజెంటేషన్, మీ బిజినెస్ మోడల్ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది, సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాతనే మీకు ఈ సీడ్ ఫండ్ లేకపోతే గ్రాంట్ రావడం జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, ఎటువంటి ఫండింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి?
0: రైట్. ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద మనకు జనరల్గా ఈ గ్రాంట్ ఒకటి, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్, అలానే డెట్ లింక్డ్ ఫండింగ్, అలానే ఒక కన్వర్టబుల్ డిబెంచర్స్ అని అంటాము. సో ఇలాంటి పలు రకాల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, సో ఈ ద్వారా స్టార్టప్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకు ఉన్న ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్లో ప్రస్తుతానికి ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఏఐసి ఎలిఫ్ విహబ్ ఈ స్కీమ్ కింద ఎటువంటి సపోర్ట్ అందిస్తుంది?
0: సో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్ కూడా ఒక ఇంక్యుబేటర్ అన్నమాట ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద. ఈ స్కీమ్ మన ఇంక్యుబేటరు, మా ఇంక్యుబేటర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సో మేము ఇది 2021లోనే స్టార్ట్ చేశాము. మొట్టమొదటిసారిగా ఒక 7-8 ఇంక్యుబేటర్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. అందులో మన ఏఐసి ఎలీప్ విహబ్, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా మీద మాకు ఈ ఫండ్ రావడం జరిగింది. సో మేము ఇప్పుడు ప్రస్తుతానికి 5-స్టార్ రేటింగ్, ఇంక్యుబేటర్ విత్ 5-స్టార్ రేటింగ్ అంటే మాకు, మేము కనీసం అంటే ఇప్పటి వరకు ఒక 40 స్టార్టప్ కంపెనీస్ దేశవ్యాప్తంగా ఈ ఫండ్ ఇవ్వడం జరిగింది. సో మాకు, మేము ఇంక్యుబేటర్ ద్వారా ఎస్ఎస్ఎఫ్ఎస్ ఆప్రనైజేషన్ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది దాని మీద మాకు రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 5-స్టార్ రేటింగ్ ద్వారా మన ఇంక్యుబేటర్ ద్వారా మేము ఇప్పటి వరకు చాలామంది స్టార్టప్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. ఇందులో మనకు ఎస్ఎస్ఎఫ్ఎస్ ప్రాముఖ్యత ఏమిటంటే స్టార్టప్స్కి సపోర్ట్ చేయడము, వాళ్లకు వాళ్ళ బిజినెస్కి తోడ్పాటునివ్వడము, అలానే బిజినెస్ నెట్వర్క్ మెంటోరింగ్, సో అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకు ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడము. సో ఇలాంటి సర్వీసెస్ మేము వాళ్లకు ఇంక్యుబేటర్ తరఫున ఇవ్వడం జరిగింది.
1: ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద అప్లై చేసుకునే విధానం ఏమిటి?
0: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అప్లై చేసే విధానము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్ఎస్ఎఫ్ఎస్ పోర్టల్ ఆన్లైన్లో మీకు, మీరు సెర్చ్ చేసినా మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో

0: లింక్ ద్వారా మీరు వెళ్ళి ఆన్లైన్లో స్టార్టప్ అప్లికేషన్ అన్నటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అందులో అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్, మీరు మీకు జనరల్గా మీకు ఈ డిపిటి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ మీరు ఇందులో కూడా ఉపయోగించుకోవాలి. సో అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ యొక్క కంపెనీ డీటెయిల్స్ అందులో రావడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ ఒక 5 to 6 స్టేజెస్ వరకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో అందులో మీకు జనరల్ డీటెయిల్స్ ఎలాంటివంటే మీ కస్టమర్ సెగ్మెంట్ ఏంటి, అలానే మీ మార్కెట్ ఎలా ఉంది, ఇందులో మీ మార్కెట్ సైజ్ ఎలా ఉంది, సో అలానే మీ యొక్క ఫౌండర్స్ ఎవరు, టీమ్ ఎవరు, కంపెనీ టీమ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు, మీకు ఏం కావాలి, గ్రాంట్ కావాలనా, లేకపోతే ఈ సిసిడి కావాలనా, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్ కావాలనా, అలా ఏ విధంగా మీరు దీన్ని ఉపయోగించుకుంటారు, మీకు మ్యాన్ పవర్కి కావాలనా ఈ ఈ సీడ్ ఫండ్, అలానే ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం కావాలనా. సో ఈ విధంగా డీటెయిల్గా మీకు వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవన్నీ నింపిన తర్వాత దీనికి వాళ్ళు ఒక ఫార్మాట్, పిచ్ డెక్ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఇందులో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో మీకు లాస్ట్ ఆప్షన్లో ఒక 3 ఇంక్యుబేటర్స్ని సెలెక్ట్ చేసుకునే ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మీరు దేశవ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన లిస్ట్, ఈ 300 ఇంక్యుబేటర్ దగ్గర దగ్గర కనీసం 300 ఇంక్యుబేటర్స్ లిస్ట్ ఉంటుంది. సో అందులో మీరు మా ఇంక్యుబేటర్ పేరు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా అని కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంకొక 2 ఇంక్యుబేటర్స్ వేరే ఇంక్యుబేటర్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. మీరు మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు 3 ఇంక్యుబేటర్స్ ఆప్షన్స్ ఇచ్చి అప్లై చేసుకున్న తర్వాత అది ఆ అప్లికేషన్ ఫామ్ మా ఇంక్యుబేటర్కి రావడం జరుగుతుంది. అప్పుడు మేము దాన్ని స్క్రీనింగ్ కమిటీకి నెక్స్ట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.
1: ఇప్పటిదాకా ఈ పథకం కింద ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది లబ్ధి పొందారు?
0: సో ఇప్పటి వరకు ఇది మా ఇంక్యుబేటర్ విషయానికి వస్తే మేము కనీసం ఒక 40-45 స్టార్టప్స్కి ఈ SSFS ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇందులో స్టార్టప్స్కి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కోసము, అలానే ప్రోటోటైప్ డెవలప్మెంట్ కోసము, అలానే ప్రోడక్ట్ ట్రయల్స్ కోసము, కమర్షియలైజేషన్ స్టేజ్ కోసము, మార్కెట్ ఎంట్రీ కోసము, ఇలాంటి 5 కేటగిరీస్ కింద స్టార్టప్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ కేటగిరీస్లో మీ స్టేజ్ ఏ స్టేజ్ అయినా సరే, ఈ నేను ఇప్పుడే చెప్పిన ఈ 5 రకాల స్టేజ్ అయినా సరే ఇందులో మీరు అప్లై చేసుకున్న తర్వాత సో మా కమిటీ మెంబర్స్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి మీకు సెలెక్టర్ రిజెక్టెడ్ అన్నది వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్లై చేసిన స్టార్టప్ కంపెనీస్కి మేము ఒకవేళ సెలెక్ట్ చేస్తే ఇది వితిన్ ఒక 45 డేస్లోనే వాళ్లకు ఆ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది, అలానే ఒక అగ్రిమెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ SSFS ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నమాట.
1: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వ్యూహబ్ కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా SMD గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ సార్.
2: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: స్వామి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ ఎంజీ నందన్ భట్. వినండి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయ తక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దే.

0: తిరుమల గిరులలో అద్భుతమైన ఆనంద సంధాయకమైనటువంటి ఆ పరమపురుషుని యొక్క దివ్య ప్రభావం భక్తులందరిలో కూడా ప్రతిఫలిస్తూ ఉంటే, ఈ పరాభవ నామ సంవత్సరంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా సాగుతూ ఉన్నాయి. ఈ రోజున స్వామివారు 4వ రోజున సాయం వేళలో ఈ సర్వభూపాల వాహనము గజరాజవరదులుగా దర్శనమిస్తూ ఉన్నారు. అకానొక కాలంలో మహారాజులందరూ కూడా అహమికతో మేము స్వామి యొక్క వాహనాన్ని వహిస్తాం మోస్తామని వారంతా కూడా మేము ముందు అనేవారట. అంతేనా కాదు కాదు, ఈ భూలోకంలో ఉన్నటువంటి మహారాజులే కాదు సుమా, మనకు పైన కొన్ని లోకాలు ఉన్నాయి. భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు. ఆ లోకాధిపులంతా కూడా దిగి వస్తారు, లోకపాలకులు. ఇంకా అధోలోకాలు ఉన్నాయి, అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళమని. ఈ లోకాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈనాడు అదృశ్య రూపంతో ఉండి స్వామి సన్నిధానంలో తమ అహంకారాన్ని, అవిద్యను, అజ్ఞానాన్ని వదిలింపచేసుకొని దాసభావంతో తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతిమాం స్మర లోకనాథ అని కులశేఖరుల వారు సాయించినట్లుగా భగవద్దాసులుగా తమను తాము మలచుకొని స్వామి యొక్క దివ్య కైంకర్యాన్ని చేయటానికి సంసిద్ధమయ్యేటువంటి శుభవేళ ఇది. ఆ ఆనంద నిలయాధీశుడు కేవలం మానవులకే కాదు, సరీసృపాలు, పశుపక్షి, మృగాదులతో సహా సర్వ జడ చైతన్య స్థితిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఈ సృష్టికి కూడా ఆయనే రక్షకుడు. అందువల్లనే ప్రాగ్జన్మాన్ని అనుశిక్షితమని ఆ దేవదేవుని యొక్క దివ్య భావనతో పులకించిపోయిన గజరాజు అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. ఆ వైభవాన్ని మనం ఇప్పుడు నందన భట్ గారి ద్వారా అద్భుతమైనటువంటి సాహిత్య వికాస స్ఫూర్తివంతమైనటువంటి వ్యాఖ్యానంతో మనమంతా చక్కగా శ్రవణం చేసి ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని దర్శిద్దాం. గోవిందా గోవిందా.
1: ఆచార్యులు గారు ధన్యవాదాలు. చక్కగా 4వ రోజు 4 స్తంభాలతో కూడిన దివ్య భవ్య మంటపంలో స్వామివారు వేంచేసి ఉన్నారు. ఇప్పుడే అనంతాళ్వాన్ తోట దగ్గర స్వామివారు విచ్చేసి ఉండగా వేలాదిగా భక్తులు వెళ్లి మంగళ నీరాజనాలను అందుకుంటూ ఉన్నారు. ఆ భగవంతుడి యొక్క దివ్య వైభవాన్ని చూసినప్పుడు సప్త శిఖరాలతో గోచరిస్తున్న మంగళమయమైన సువర్ణమయమైన వజ్ర ఆభరణాలతో శోభిస్తున్నటువంటి ఆ మంటపాన్ని వీక్షించడం గొప్ప అదృష్టంగా భావించారు ఆగమ శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ గోపురాన్ని ఇది సాక్షాత్ వైకుంఠ ద్వారముగా అభివర్ణించారు శాస్త్రజ్ఞులు. అందువలన ఎవరైతే ఈ సర్వభూపాల వాహన సేవను వీక్షిస్తారో శ్రీభూ సమేతుడైన శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క భవ్య స్వరూపాన్ని వీక్షిస్తారో వారికి వైకుంఠలోకంలో ప్రవేశం ఉంటుంది. ఎందుకంటే వైకుంఠ లోక ప్రవేశ ద్వారముగా దీన్ని కీర్తించారు. అటువంటి విశేషం కలిగిన ఈ సర్వభూపాల వాహన సేవను భక్తులందరూ కూడా ఈ తిరుమలగిరిలో ఈనాడు వీక్షించి పులకించిపోతూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క వైభవం ఏమిటి, శ్రీదేవి భూదేవుల యొక్క అనుగ్రహం ఏమిటి, భక్త జనుల యొక్క ఆనంద ఆ నృత్యాలేమిటి, ఒకటి కాదు రెండు కాదు. తిరుమల క్షేత్రంలో దేదీప్యమానమైన కాంతులలో ఆకాశంలో ఒక్కాంలో ఒక్క చుక్క కూడా లేదు. ఎందుకంటే నక్షత్రాలన్నీ కూడా దిగివచ్చే స్వామివారి యొక్క ఆభరణాలలో ఆవహించినట్టుగా అనిపిస్తూ ఉన్నది. స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించినట్లయితే వజ్రమయమైన రమణీయమైన కాంతులతో వెలుగొందుతున్న కిరీటాన్ని ధరించి ఉన్నారు స్వామివారు. అదేవిధంగా ఇరుగడల శంఖ చక్రాన్ని ధరించి ఉన్నారు. ఈరాజు సాక్షాత్ విష్ణుస్వరూపంగా స్వామివారు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అందువలననే ఈరోజు రథవీధుల్లో కూడా అనేక మంది ఆ స్వామివారి యొక్క దివ్య భవ్య రూపాన్ని అనుకరిస్తూ వేషధారణలు

0: కనపడుతూ ఉన్నారు. దిగ్దిగంతరాల నుండి విచ్చేసినటువంటి భక్త జనులతో తిరుమల గిరులన్నీ కూడా ఈరోజు కిటకిటలాడుతూ ఉన్నాయి. ఎందుకంటే రేపే గరుడోత్సవం కనుక ఆ గరుడోత్సవ శోభ ఇప్పటికే వచ్చేసింది తిరుమల క్షేత్రంలో. అటువంటి రమణీయమైనటువంటి ఆ స్వామివారి యొక్క ఈ సర్వభూపాల వాహన సేవా వైవిధ్యాన్ని వర్ణించడానికి వీలు లేదు. తిరుమల క్షేత్రం అంటే అది సాక్షాత్ భూలోక వైకుంఠం. ఈ స్వామివారి యొక్క దివ్య వైభవ సందర్భంలో ఆ స్వామివారి యొక్క వాహనం వెనకాల చక్కగా వేద పారాయణం చేస్తున్నటువంటి వేద పండితులు, ఆ స్వామివారి యొక్క ముందర చూస్తేనేమో నాలాయిర దివ్య ప్రబంధం, అలా అటువైపు చూస్తేనేమో కర్ణాటక నుండి వచ్చినటువంటి హరిదాస పదములను ఆలకిపిస్తున్నటువంటి దాసవరేణ్యులు, అదేవిధంగా కోలాట కోలాహలం, అదేవిధంగా అందరినీ మోహనపరిచేటువంటి మోహిని ఆట్టం, అబ్బురపరిచే భరతనాట్యం, నివ్వరపరిచే మహారాష్ట్ర భేరీ నారీ నినాదాలు కనబడుతూ ఉన్నాయి. పైన చూస్తేనేమో తోరణాలు, క్రింద రథవీధుల్లో చూస్తేనేమో రంగవల్లులు, ఒకవైపు గజరాజులు, ఇంకొక వైపులో అశ్వరాజులు, మణిపురి భోజపురి నృత్యాలు, రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడి యొక్క భవ్యమైన విద్యుద్దీపాలు, ఈ విధంగా సమస్త కాలాలు కూడా కలిసి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడే స్వామివారు కదిలి అనంతాళ్వాన్ తోట దగ్గర నుండి పడమట ఆ మాడవీధుల్లో స్వామివారు అలా అడుగుపెట్టారు. శ్వేత ఛత్రంతో శోభిస్తున్నటువంటి స్వామివారిని అనేకులు అనుసరిస్తూ ఉన్నారు. ఆ స్వామివారికి శ్వేత ఛత్రం మాత్రమే కాదు, బంగారు గొడుగు కూడా ఉంది. ఆ విధంగా ఆ స్వామివారి యొక్క దివ్య భవ్యమైనటువంటి ఈ వాహన విశేషాన్ని శేషసాయిబాబు గారు మనకు అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు అద్భుతంగా ఈ తిరుమలని మన ముందు దర్శింపజేసి స్వామివారి యొక్క దివ్య కళ్యాణమయమైనటువంటి దివ్య కాంతులతో విరాజిల్లేటువంటి ఆ స్వరూపాన్ని ఆవిష్కరించారు. వగ్రూపంగా మన చెవులలో స్వామి వైభవం త్వరబడితే అది హృదయంలోకి ప్రవహిస్తోందిట. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం. భాగవతంలో ఆ గోపికామణులు అంటారు, భగవత్ కథాశ్రవణం ఆ నామరూప గుణ లీలాధామ విశేష వైభవ స్ఫూర్తి ఎవరి హృదయంలో తాండవిస్తోందో వారికి భగవద్ అనుగ్రహం కలుగుతోంది. ఈరోజు గజరాజ వరదులుగా స్వామి దర్శనమిస్తూ ఉన్నారు. ఏనుగు అనేటువంటిది ఒక మందబుద్ధి కలిగినటువంటిది, గజానాం మందబుద్ధిస్తారు. 4 గంటలు స్నానం చేసి మరుక్షణమే చెత్తంతా నెత్తిన వేసుకుంటోంది. కానీ అలాంటి ఏనుగు ఈ రోజున పరమాత్మ సన్నిధానంలో రక్షణకు యోగ్యమైనది, మామూలు ఏనుగు కాదని. అన్ని ఏనుగులకు ఇలాంటి బుద్ధి కలుగుతోందా? కాదు. ఇంద్రజ్యుమ్నుడు అనేటువంటి మహారాజు పూర్వజన్మలో ఆయన భగవద్ ఆరాధన నారాయణుణ్ణి అర్చిస్తూ ఉంటే గురువుగారు వచ్చారు. గురువుగారికి స్వాగతం పలకాలా లేక భగవద్ ఆరాధన చెయ్యాలా ఏమీ నిర్ణయించుకోలేకపోయాడు. అలాంటి స్థితిలో ఆ మహానుభావుడు ఏదో చిన్న దోషం, భాగవతులు వస్తే భగవద్భక్తులు వస్తే భగవంతుని ఆరాధన చేస్తున్నా కూడా ఆ భాగవతులకు స్వాగతం పలకాలి, అది కొంచెం వేరుగా అయింది. ఆ ఒక్క కారణంతో ఈ గజరాజు అయ్యాడు. అయినా సంస్కారం ఎక్కడికి పోతుంది? ఒక ఆ స్థితి ఏర్పడినప్పుడు ప్రాగ్జన్మన్యనుశిక్షితం, పూర్వజన్మలో తాను చేసినటువంటి ఆ భగవద్ ఆరాధన విశేషం చేత ఇప్పుడు లావొక్కింతయు లేదు, ధైర్యం విలోలంబయ్యే ప్రాణంబులు ఠావులు దప్పెను, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఆ హరిని ప్రార్థించారు. అందరికీ తెలిసినటువంటిది, పిల్లలకు చెప్పవలసినటువంటిది ఆ అందమైనటువంటి తెలుగు పద్యం, పోతన్న గారు పోతబోసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ పద్యం చాలా విశేషమైనది, ప్రతిరోజు స్మరించుకోవాల్సినటువంటిది.

0: ఎవని చేయనింటు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు పాణినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్ అంటాడు. ఈ చరాచర ప్రపంచానికి కారణభూతుడైనటువంటి వాడు అలాంటి ఆ మహావిష్ణువుని ఆ హరిని స్మరిస్తే ఆయన వచ్చి ఆ ఏనుగుని గజరాజు బాధ నుంచి తప్పించాడు. అక్కడ మొసలి చక్రంతో అది పోయి ఖండనం చేతి అక్కడ అది చక్కగా నారాయణ అఖిల గురో నమస్తే అని ఆ పుష్పాన్ని సమర్పించారట గజరాజు భక్తిపూర్వకంగా. అద్భుతమైనటువంటిది ఈ గజరాజ వరదుడైనటువంటి స్వామి యొక్క దివ్య ఆ వైభవాన్ని మనకు గుర్తు చేస్తూ తిరుమల మాడ వీధులలో దక్షిణ మాడ వీధిలో ఆ చిత్రాలని చిత్రీకరించిన సన్నివేశం మనం ఎప్పుడైనా తిరుమలలో వచ్చినప్పుడు చూడవచ్చు. ఒకప్పుడు ఇక్కడనే గజరాజ సరస్సు అని కూడా ఉండేది. కాలగమనంలో అనేక మార్పులు చేర్పులు కోర్పులు తీర్పులు వచ్చాయి. కాబట్టి ఈ గజరాజ వరదుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని ఈ తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆకాశవాణి తిరుపతి కేంద్ర దృష్ట్యా మనమంతా కూడా చక్కగా వినేటువంటి మహద్భాగ్యం కలిగించాడు శ్రీనివాసస్వామి. దేవేరులతో ఈనాడు కలిసి సర్వభూపాలురు తనని లోకపాలురు అందరూ వహిస్తూ ఉంటే మోస్తూ ఉంటే అహంకార మమకారాలని త్యాగం చెయ్యాలనే సందేశాన్ని ఇస్తున్నారు. దాసభావాన్ని కలిగి ఉండాలి. ఆ దాస్యభావం చేత మనలో ఉండేటువంటి విపరీత గుణాలు తొలగిపోతాయి అని కూడా ఈ వాహన సేవ ద్వారా మనమందరం కూడా గ్రహించాలి. ఇంకొన్ని విశేషాలని మన నందన్ భట్ గారు అందిస్తారు, వారి ద్వారా మనం తెలుసుకుందాం. గజరాజ వరద గోవిందా గోవిందా.
1: భూపాల వాహనం అంటే భూపాలకులందరూ కూడా ఆ స్వామివారిని వహించే వాహనం అని వివరణ చెప్పారు. ఎందుకంటే భగవంతుడికి భూపాలుడు అని మళ్ళా తిరిగి చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ భూపాలకుడే. ఎందుకంటే శ్రీదేవి భూదేవి అనేవారు ఇద్దరు దేవేర్లు స్వామివారికి. కాబట్టి ఆ స్వామివారికి ఎప్పుడూ కూడా భూదేవి అమ్మవారు పత్నిగానే ఉన్నారు, భార్యగానే ఉన్నారు. అందువలన మరలా స్వామివారికి భూపాలకుడు అని చెప్పవలసినటువంటి అవసరమే లేదు. ఆ విధంగా భూమిని నిత్యము పరిపాలించే బాధ్యత కలిగిన వాడు భగవంతుడు కనుకనే ఎప్పుడైతే ఆపద కలుగుతుందో ఎప్పుడైతే అధర్మము వెట్రేగుతుందో అప్పుడు భూదేవి అమ్మవారు తిన్నగా వైకుంఠలోకానికి వెళతారు. అయ్యా ఇలాంటి ఆపద వచ్చింది రక్షించండి అనగానే స్వామివారు అవతారాన్ని గ్రహిస్తారు. ఆ స్వామివారు అవతారాన్ని స్వీకరించడానికి కారణీభూతురాలు భూమాత. కాబట్టి ఆ స్వామివారిని మరలా విడిగా ఇతను విశేషమైనటువంటి భూమికి అధిపతి అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయ్యా ఒక్క మాట గ్రహిద్దాం, పురాణాలను అవలోకిస్తే మనకు ఒక విషయం మనకు స్పష్టంగా తెలిసి వస్తుంది. ఎందుకంటే స్వామివారు భూమి కోసం అధికారం కోసం ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? లేదు కదా. రామావతారంలో రావణాసురుణ్ణి చంపారు, సమస్త రాక్షస సముదాయాన్ని కూడా దునిమయ్యాడాడు, కానీ రాజ్యాన్ని స్వీకరించాడా? లేదు కదా. విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. అదేవిధంగా ఎంతో బలవంతుడైన వాలిని సంహరించాడు, రాజ్యాన్ని స్వీకరించాడా? లేదు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి అతన్ని కూర్చోబెట్టాడు, అతన్ని రాజుగా భగవంతుడు నిలబెట్టాడు. అదేవిధంగా మహాభారతాన్ని చూసినప్పటికీ కూడా అర్జునుడికి తోడుగా నిలబడి సమస్త కౌరవ సైన్యాన్ని కూడా నాశనం చేసి ఆ ధర్మరాజుకి ధర్మ పట్టాభిషేకం చేయించాడు. తప్పితే ఆ స్వామివారు ఎప్పుడూ కూడా తన సింహాసనం మీద కూర్చోలేదు. పోని యాదవులకు రాజయ్యాడా అంటే అది కూడా లేదు. ఉగ్రసేన మహారాజుని

0: రాజుగా ఉంచి ఆయన ఆయనకు సలహాదారుడుగా నిలబడిపోయాడు. ఆ విధంగా ఆ స్వామివారు ఎప్పుడూ కూడా ఈ భూపతిత్వాన్ని కోరుకోలేదు. ఎందుకంటే సహజ సిద్ధంగా ఆయనకు ఉన్నది కనుక. మిగతా వాళ్లకు కేవలం ఒక సరదా కోసం, చెప్పుకోవడం కోసం, గొప్పతనం కోసం మాత్రమే మేము ఈ భూమికి మేము పరిపాలకులము, మేము అధికారులము అనే భ్రమపడతారు తప్ప ఈ మొత్తం భూమి కూడా ఆ భగవంతుడిదే. కాబట్టి ఆ భగవంతుడి యొక్క లీలలను మనం తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కలియుగంలో కూడా తోండమానుడు అనేటువంటి మహాపరమ భాగవతోత్తముడికే రాజ్యపట్టాభిషేకం చేశాడు, ఆయనకి రక్షణగా నిలబెట్టాడు. ఒకనొక సందర్భంలో తోండమాన్ చక్రవర్తికి శత్రుభయం వస్తే, అయ్యా శ్రీ శ్రీనివాస, నా దగ్గర ఉన్న సైన్యం చాలడం లేదు, శత్రువులు బలవంతులుగా ఉన్నారు, నా రాజ్యరక్షణ ఎలా అన్నారు. అయ్యా దానికి నువ్వెందుకయ్యా ఆలోచిస్తావు, ఇదిగో శంఖ చక్రాలను తీసి నీకు ఇచ్చేస్తున్నాను, వెళ్ళు, నీ రాజ్యానికి ఎటువంటి భయం లేదన్నాడు. ఆ విధంగా భూపాలకులను రక్షించిన వాడు కనుకనే ఆ స్వామివారు భూపాలకుడు అయ్యాడు తప్ప భూమిని పరిపాలించడం వలన కాదు. కాబట్టి ఈ భూపాల వాహన సేవా వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని మనం అర్థం చేసుకుని ఆ స్వామివారి యొక్క వైభవాన్ని మరింతగా శేషసాయిబాబు గారి యొక్క వచనాల్లో విందాం, తరిద్దాం.
1: ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్మరణలు చేస్తూ ఉంటే ఆ దేవదేవుడు ఈ భూమి ఏమిటి, భూమిని ఉద్ధరించిన వాడు ఆయనే, సమస్త భూపాలకులు ఆయన ప్రతినిధులుగా ఆయన సేవకులుగా ఉంటారు. కాబట్టి అలాంటి ఆ సేవకులంతా వచ్చి స్వామికి సేవ చేయటానికి మేము ముందు అహమికతో వస్తారు. కాబట్టి అలాంటి మహారాజులు లోకపాలకులందరూ కూడా స్వామిని సేవించేటువంటిది కనుక ఇది సర్వభూపాల సేవ. భూపాలుడు ఆయనే, గోపాలుడు ఆయనే, యజ్ఞపాలకుడు ఆయనే, సమస్తాన్ని కూడా ఆయన దృష్టిపాతం చేతనే నడిపేటువంటి ఆ పురుషోత్తముని యొక్క దివ్య లీలల్ని మనం చక్కగా స్మరించుకునేటువంటి ఒక మహద్భాగ్యం కలుగుతుంది. అందువలనే ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారం, ఆ అవతారాలలో చేసినటువంటి కృత్యాలను మనం స్మరించుకునేటువంటి భాగ్యము కలుగుతుంది. ఈ భూమి అంతా కూడా ఒకనొక కాలంలో రసాతలంలో మునిగిపోతూ ఉంటే ఉద్ధరించిన వాడు వరాహ రూపంలో, అందుకనే ఈ క్షేత్రానికి ఆదివరాహ క్షేత్రమని కూడా పేరు. కనుక ఈ భూమి మీదనే ఆయన అవతారాలు ధరించాడు, భక్త రక్షణ చేశాడు. భక్త రక్షణ కోసం వైకుంఠాన్నైనా వదిలి ఉంటానన్నాడు. అలాంటి ఆ భక్త వాత్సల్యం కలిగినటువంటి స్వామి యొక్క ఈ దివ్య వైభవాన్ని ఈనాడు ఏడు కొండలలో మనం, వారు చెప్పినట్టుగా భూలోక వైకుంఠమిది, కార్యస్థానమిది, కారణమనేటువంటిది కారణ వైకుంఠం ఒకటి, కార్య వైకుంఠం ఒకటి, నిత్య విభూతి ఒకటి, లీలా విభూతి ఒకటి అని కూడా సంప్రదాయవేత్తలు చెప్తారు. కాబట్టి ఈనాడు ఆ నిత్య నిరవధ్య అతిశయ ఆనంద స్వరూపుడు మన కోసం దిగి వచ్చి ఇక్కడ ఈనాడు బ్రహ్మదేవుడు ఆనాడు ప్రార్థించాడు మన కోసం, దేవదేవా నీకు ఉత్సవాలు నిర్వహిస్తాము అనంటే ఆ వైఖానసాది మహర్షాదులని ఆహ్వానించి ఆ ఋషులను, ఋషిపత్రులను, మహర్షులంతా గృహస్థులే, అలాంటి ఆ ఋషిపత్రుల ద్వారా, ఋషుల ద్వారా ఈ ఉత్సవాలని అద్భుతంగా నిర్వహించాడు అని మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. 12 పురాణాలలో ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పినట్టుగా మనకు దాని సంకలనమే వెంకటాచల మహాత్మ్యం. దానిలో కూడా మనకి బ్రహ్మోత్సవ క్రమాన్ని చూపించారు. అలాంటి ఆ దివ్య వైభవాన్ని ఈనాడు మనకు వాగ్రూపంగా వాక్కులతో మనం ఆ రూపాన్ని దర్శిస్తే అది ఆనందాన్ని కలిగిస్తోంది. ఆనంద జనకత్వాత్ ఆనంద నిలయమని పేరు స్వామివారు ఉన్నటువంటి స్థానానికి, అంటే ఆనందాన్ని కలిగిస్తోంది. అలా దర్శన మాత్రం చేతనే, అంటే కంటి చూపు ద్వారా

కోరటం వల్లనే అభీష్ట సిద్ధి కలుగుతారు. స్మరణాదిష్టవర్షిణ అంటే స్మరించినంత మాత్రం చేతనే మన ఇష్టాలన్నీ కూడా తీరుస్తాడు. అందువలనే గోవిందనామస్మరణం ఆ గోపాలులను

0: శోభిస్తూ దివ్యమాలికలతో సద్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయస్తు వెంకటేశాయ మంగళం. ఆ దేవదేవుడు పశ్చిమ మాల వీధిలో సాగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాయు రూపంలో ఉంటారు భక్తులంతా కూడా. పార్థివ దేహంతో లేకపోయినా వాయు శరీరంతో ఉండి స్వామిని సేవిస్తారు. ఆ స్వామివారి ముందుగా పన్నిద్దరు ఆళ్వారులు గానం చేసినటువంటి ఆ పాసుర గానం సాగుతూ ఉంటాడు. వెనుకగా ఋగ్వేద యజుర్వేద సామవేద ఆధర్వణికమైనటువంటి ఆ వేద ఋక్కులు సామములు యజుస్సులు ఆధర్వణిక మంత్ర పాఠం జరుగుతూ ఉంటారు. ముందుగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులు చక్కగా తమ తమ కళల్ని ప్రదర్శిస్తూ ఉంటే ఆ దివ్య వైభవాన్ని మనం ఎంతని చెప్పగలం. ఏతదచించంతూ ఆ దైవస్వరూపాన్ని ఎవరూ నిర్వచించలేరు అని ఆలోచనలకు అందనటువంటిది. అందువల్లనే ఆనంద నిలయుని రూపంలో దిగి వచ్చినటువంటి స్వామిని ఈనాడు మనం పరమానందునిగా గోవిందునిగా లీలామానుష విగ్రహునిగా ఈ వెంకటాద్రి వాసునిగా మనం స్మరిస్తూ ఉన్నాం. మరికొన్ని విశేషాలని చక్కగా నందన భట్టి గారి ద్వారా తెలుసుకుందాం. గోవిందా గోవిందా.
1: గోవిందుడి యొక్క దివ్య వాహన సేవలలో ఈ సర్వభూపాల వాహన సేవకు ఉన్న గొప్పతనమేమిటో ఒక్కసారి మనం చూడవలసిందే. తిరుమల క్షేత్రానికి వచ్చి బేడి ఆంజనేయ స్వామివారి దగ్గర నిలబడి ఆ స్వామివారి యొక్క ఆ దేవాలయ గోపురాన్ని మనం వీక్షించినప్పుడు మనకు 7 కలశాలు కనబడతాయి. ఆ మహాద్వారం గుండా ఒకవేళ గర్భగృహంలో ఉన్న చిన్మయ స్వరూపుడైన స్వామివారిని చూడగలిగితే మన మనోనేత్రాలతో ఈనాటి సర్వభూపాల వాహనం ఎలా ఉందో అలాగే కనబడుతుంది. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ ప్రవేశానికి ప్రధాన ద్వారమైనటువంటి ఆ మహాద్వారము గుండా స్వామివారిని నేరుగా చూసినటువంటి ఫలితమే ఈ సర్వభూపాల వాహన సేవలో ఆ స్వామివారిని చూడడం వలన కలుగుతుందన్నారు. పెద్దలు ఇంకో మాట అన్నారు, ఎవరైతే సర్వభూపాల వాహనంలో ఉన్న శ్రీభూసమేతుడైన ఆ వైకుంఠనాథుణ్ణి చూస్తారో వారికి వైకుంఠలోక ప్రవేశ అర్హత ఉంటుంది అని. ఎందుకంటే ఈ సంపూర్ణమైనటువంటి వాహన స్వరూపమే వైకుంఠద్వారము. అలా అదేవిధంగా ఆ వైకుంఠంలో శోభిస్తున్నటువంటి శ్రీభూ సమేతుడైనటువంటి పరిపూర్ణుడైన ఆ మహావిష్ణు యొక్క దివ్య రూపమే. కనుక 4 స్తంభాలేమిటన్నారు, ఆ భగవంతుణ్ణి తెలియపరిచేవి 4 వేదాలు. కనుక 4 వేదాలే 4 స్తంభాలుగా ఆ 7 కలశాలతో కూడినటువంటి సమస్త భువనాలను కూడా ప్రతిబింబజేసేటువంటి సమస్త సృష్టిని కూడా మనకు తెలియపరిచేటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య వాహన వైభవాన్ని భక్తులందరూ కూడా తిలకించి ఆనంద పరవశులవుతూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క స్మిత వదనం సమస్త భక్తుల యొక్క కష్టాలను కూడా పోగొడుతుంది. ఆ భగవంతుడి యొక్క ఒక్క అభయవచనం సమస్త లోకాలకు కూడా రక్షణ. కాబట్టి ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి వాహన సేవలలో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 4వ రోజు ఆ స్వామివారు వైభవంగా వైకుంఠ దర్శనాన్ని మనకు కలిగింపజేస్తూ ఉన్నారు. రేపంటారా సాక్షాత్ వైకుంఠనాథుడే గరుడుని అధిరోహించి ఈ రథవీధుల్లో తిరుగుతూ ఉండగా భక్తులందరూ కూడా జయ జయకారాలు చేస్తూ ఉండగా ఆ స్వామివారు అత్యంత అద్భుతంగా భక్తులందరినీ కూడా అనుగ్రహించనున్నారు. ఆ విధంగా ఆ స్వామివారు రేపు ఉదయాన్నే గరుడ వాహనానికి ముందుగా మోహిని అవతారంలో కూడా దర్శనమిస్తారు. చక్కగా ఆకాశవాణి వారు తిరుమల క్షేత్రంలో భక్తులందరికీ కూడా ఈ చక్కటి మనోజ్ఞమైనటువంటి ఈ వాహన సేవలను మాటల ద్వారా అందిస్తూ ఉన్నారు. ఆ విధంగా శ్రోతలందరూ కూడా ఆ స్వామివారి యొక్క వాహన వైభవాన్ని వీక్షించి తరించాలి. మంగళవచనాలను సాయిబాబా గారు మనకు అందజేస్తారు.
0: స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని మనం కనులారా దర్శించేటువంటి స్థితి వాగ్రూపంగా మనకు అనుగ్రహించారు శ్రీవారు. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరత్చంద్రపాలం.

శైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం అని స్మరిద్దాం, భజిద్దాం, కీర్తిద్దాం. ఆ ఏడుకొండల వాడి యొక్క స్మరణ కీర్తనలు మనలో దివ్యమైనటువంటి జ్ఞాన వికాసాన్ని కలిగించుగాక అని సర్వమానవ కోటికి కూడా సద్బుద్ధిని ప్రసాదించి సన్మార్గంలో నడిచేటువంటి ఆ దివ్య స్ఫూర్తిని కలిగించాలి అని ఆ దేవదేవుణ్ణి శ్రీభూరమణుడైనటువంటి వెంకట నారాయణుణ్ణి మనమంతా నోరారా స్మరిద్దాం, కీర్తిద్దాం. జయ జయ వెంకటేశ, జయ జయ రమానాథ, జయ వెంకటేశ తిరుమలేశ, జయ జయ ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద అని ఎక్కడైతే స్మరిస్తారో అక్కడ ఆయన ప్రతిష్ట, ఆయన అక్కడ నిలుస్తారట. మద్భక్తాః ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద, ఎక్కడుంటావయ్యా నువ్వు, నువ్వు ఎక్కడ స్మరిస్తే అక్కడ ఉంటానన్నాడు. అందువలనే స్మరణ మాత్ర సంతుష్టుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి మన గృహంలోనే కూర్చొని మనమందరం మన పిల్లలతో కలిసి పరివారంతో కలిసి ఆనందంగా ఆ దేవదేవుణ్ణి కీర్తిస్తూ స్మరిస్తూ ఆనంద కర్పూర నీరాధనాల్ని సమర్పిద్దాం. శ్రీయ

మీరింతవరకు తిరుమల శ్రీవారి స్థాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీరామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ ఎంజి నందన్ భట్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునయ్య, కె వాసుదేవ కుమార్, పి మహేంద్రన్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల సమీక్ష. సమీక్షకులు సతీష్, సీనియర్ జర్నలిస్ట్. పఠనం కంభంపాటి లక్ష్మీ ప్రసూన.
1: రాష్ట శాసనసభ సమావేశాలు ఇవాళ 8వ రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. ముందుగా 0 అవర్లో సభ్యులు పలు అంశాలను ప్రస్తావించారు. సింగరేణి కార్మికులకు ఏరియా ఆసుపత్రుల్లో మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కోరారు. ప్రతి సింగరేణి కార్మికుడికి కనీసం 250 చదరపు గజాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు చేయొద్దని సత్యనారాయణ కోరారు. నియోజకవర్గాల్లోని స్థానికులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ విధానం కూడా ఇదేనని ఆయన స్పష్టం చేశారు. మానకొండూరు నియోజకవర్గంలో రహదారుల మరమ్మతులకు తక్షణం చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నీళ్లు, నిధులు, నియామకాల పట్ల గడిచిన 12 ఏళ్లుగా నిర్లక్ష్యం జరుగుతోందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆరోపించారు. అలీసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కాలువలు పూడుకుపోయాయని తెలిపారు. మాదాపూర్ పెద్ద చెరువును 1 TMCకి పెంచితే 10,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని రాకేష్ రెడ్డి వివరించారు. నియోజకవర్గంలో అభివృద్ది పనులకు సంబంధించి 8 కోట్ల రూపాయల కోసం 3 ఏళ్లపాటు వేచి చూడాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఆర్మూరు నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని రాకేష్ రెడ్డి కోరారు. 33 జిల్లాలకు సమానంగా నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదివాసీలకు పట్టాలివ్వాలని, అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, ఆయాలకు అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో 1000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని

0: అసంపూర్తిగా ఉన్న పంచాయతీ భవనాలకు వీబీజీరామ్ నిధులు కేటాయిస్తే వాటిని పూర్తి చేయవచ్చని ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని రాష్ట ప్రభుత్వానికి సూచించారు. రామగుండం నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం తక్షణం చేపట్టాలని, సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కల నిజం చేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. ముథోల్ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టుల పనులను తక్షణం పూర్తి చేయాలని ఎమ్మెల్యే రామారావు పవార్ కోరారు. పిప్రి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని అన్నారు. హ్యామ్ రోడ్ల పనులు దసరాలోపు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యులు కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ కోసం నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నారని బీజేపీ సభ్యులు ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. తక్షణం డీఎస్సీ నిర్వహించాలని, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆశావర్కర్లు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు కన్సాలిడేటెడ్ వేతనాలను పెంచాలని, వారి సమస్యలను పరిష్కరించాలని మహేశ్వరరెడ్డి కోరారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రమవుతోందని పేర్కొంటూ నిర్మల్ నియోజకవర్గంలో రోజుకు 5-6 గంటలు విద్యుత్ సరఫరాలో అంతరాయం జరుగుతోందని మహేశ్వరరెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట వ్యాప్తంగా 15 రోజుల్లో హ్యామ్ రోడ్ల పనులు ప్రారంభిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పలు జిల్లాల్లో పనులకు సంబంధించి అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయని పేర్కొంటూ వర్షాల కారణంగా పనులు ప్రారంభించలేకపోయినట్లు వివరించారు. హ్యామ్ రోడ్ల కోసం ఆర్బీఐ, హడ్కో రుణాలు కూడా తీసుకుంటున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. కొండగట్టు అంజన్న దేవాలయ ఘాట్ రోడ్డు డిజైన్ 3 రోజుల కిందటే పూర్తయిందని మంత్రి తెలిపారు. త్వరలోనే ఈ రోడ్డు పనులకు శంకుస్థాపన ఉంటుందని ఆయన ప్రకటించారు. ఆర్డీఓ కార్యాలయాలకు కొత్త భవనాలు మంజూరు చేస్తే ఆలేరులో 1 ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. యాదగిరిగుట్టలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రోప్వేలు ఏర్పాటు చేస్తున్నట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని పేర్కొంటూ అక్కడ రహదారుల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కొండగట్టు అంజన్న దేవాలయ ఘాట్ రోడ్డు పనులు త్వరగా చేపట్టాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రభుత్వాన్ని కోరారు. ఆలేరు నియోజకవర్గంలో మున్సిపాలిటీలు చిన్నవని, వీటికి ఆదాయం సరిపోక ఇబ్బంది పడుతున్నాయని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. తాండూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మిషన్ భగీరథ నీరు రావడం లేదని చెప్పారు. తక్షణం తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. వరంగల్ నగరంలో హౌసింగ్ బోర్డు కాలనీ వాసులకు వన్ టైం సెటిల్మెంట్ అంశాన్ని పరిశీలిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22A అంశానికి సంబంధించి హైపవర్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన మేరకు 22A ప్రభుత్వం గుర్తించిన 12 అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని మంత్రి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో హనుమాన్ నగర్ వంటి ప్రాంతాల్లోని పేదల భూముల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే గోదావరి, కృష్ణా బేసిన్లలో అత్యధిక నీటి వినియోగం జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి బేసిన్లో 2025-26 సీజన్లో 340 TMC, కృష్ణా బేసిన్లో 2024-25 286 TMC వినియోగం జరిగిందని పేర్కొంటూ ఇది రికార్డని ఉత్తమ్ తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గత జూన్ నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆంధ్రప్రదేశ్ 52 TMC, తెలంగాణ 84 TMC నీటిని వినియోగించుకుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. నాగార్జున సాగర్ నుంచి సాగునీటి కోసం ఆంధ్రప్రదేశ్ 17 TMC వినియోగించుకోగా తెలంగాణ రాష్ట్రం 23 TMC వినియోగించుకుందని అన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల ఫౌండేషన్ లోపభూయిష్టంగా ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ అంశాన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థలు కూడా ధృవీకరించాయని తెలిపారు. సమీక్ష రాసే సమయానికి సభ కొనసాగుతోంది.
1: ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల సమీక్ష విన్నారు. సమీక్షకులు సీనియర్ జర్నలిస్ట్ సతీష్, పఠనం కంభంపాటి లక్ష్మీప్రసూన. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఇప్పుడు కొన్ని సినీ గీతాలు. అన్నమయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీలేఖ ఆలపించిన గీతం విందాం. అన్నమాచార్య కీర్తనకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.

ఇప్పుడు శృతిలయలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన అన్నమాచార్య కీర్తన, సంగీతం కెవి మహాదేవన్.

మధుర గీతాలు వింటారు. ముందుగా ముత్యాల పల్లకి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం విందాం. గీతరచన మల్లెమాల, సంగీతం సత్యం.

ఇప్పుడు వింటున్న పాట ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించింది. వేటూరి సాహిత్యాన్ని అందించగా రాజన్ నాగేంద్ర, సంగీతాన్ని సమకూర్చారు.

ఇప్పుడు వినబోతున్న మధుర గీతం రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరు గీతం, చిత్రం ఆనందభైరవి.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఇప్పుడు ముత్యాల ముగ్గు చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతం విందాం. గీత రచన గుంటూరు శేషేంద్ర శర్మ, సంగీతం కెవి మహాదేవన్.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఇప్పుడు తూర్పు సింధూరం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విందాం. గీత రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు వింటున్న పాట సింధూర పువ్వు చిత్రం కోసం మనో ఎస్పి శైలజ బృందం ఆలపించింది. గీత రచన రాజశ్రీ, సంగీతం మనోజ్ జైన్.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం, మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా. నంబర్ 0402324052 0402324052. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.
1: మధుర గీతాలను వింటూ ఉన్నారు. ఇప్పుడు మూగ మనసులు చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతం విందాం. గీత రచన దాశరథి, సంగీతం కెవి మహాదేవన్.

ఇప్పుడు వినబోతున్న పాట పండంటి కాపురం చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆనంద్, పుష్పలత వీరాలపించిన గీతం. గీత రచన అపలాచార్య, సంగీతం ఎస్పి కోదండపాణి.

చివరిగా వినబోతున్న మధుర గీతం జీవిత చక్రం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించింది. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం శంకర్ జైకిషన్.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: allow the groups led by Mamata Banerjee and Arup Roy to contest the by-elections in Nandigram and Rejinagar on the 6th of next month under new identities. The group led by Arup Roy has been allotted the name Democratic Trinamool Congress and the envelope symbol. The faction led by Mamata Banerjee has been allotted the name Mamata All India Trinamool Congress and the football player symbol. Polling for Delhi University Students Union or DUSU concluded today. Voting was held in two phases. Voting was held for four central posts, that is President, Vice President, Secretary and Joint Secretary. Counting of votes will take place tomorrow at the multipurpose hall of Delhi University's Sports Stadium in North Campus. And at the Asian Games, the Indian women's cricket team entered the semi-finals after comfortably defeating host Japan by 8 wickets in Nissan today. In the quarter-final match, electing to field first, India bowled out Japan for a paltry 57 in 19.5 overs. In reply, India overhauled the target, posting 59 for 2 in just 5 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు: ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో నిరాశ గురించి డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాస్త్రం. 6:35 పొలం పనులు, శనగ పంటలో సస్యరక్షణ గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి మాధురి గారు అందించే వివరాలు. 7:00 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తున్నవారు జి మహేష్. 7:15 ఉదయతరంగిణిలో శ్రీ వానపట్ల సుబ్బయ్య గారి కవితా పఠనం, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన ఆయుర్వేద పద్ధతిలో పంచకర్మ చికిత్స, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ఎస్ సుభద్ర గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీల, శ్రీమతి కుంజుమణి గార్ల వేణువాద్యం. 9:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారం ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 10:03 ఇంగ్లీష్ టాక్స్ యూనిక్ కేఫ్ కల్చర్ ఇన్ హైదరాబాద్ ఇంటర్వ్యూ విత్ స్టార్టప్ మెంటర్ శ్రీ సురేష్ బల్లా. 11:03 హైదరాబాద్లోని హోటల్ ట్రెడెంటో జరిగిన జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకంలో ఓయింటి కథ, శ్రీపతి లలిత కుమారి గారి కథానిక. 2:30 బాలానందం, విజ్ఞాన్ విద్యాలయం విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి గజవెల్లి మల్లేశ్వరి బృందం వారి జానపద గీతాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, వివిధ పూల ఉత్పత్తులతో లాభాలు ఈ అంశాన్ని గురించి శ్రీ కొండా లక్ష్మణ్ పూల పరిశోధనా స్థానం, రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ జహ్రా సల్మా గారు అందించే వివరాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ధాన్యం నిల్వలో ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణ చర్యల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి హుజూర్ నగర్ అగ్రికల్చర్ కాలేజ్ కీటక శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్గా చేస్తున్నటువంటి డాక్టర్ పద్మశ్రీ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. 8:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవం గురించి ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:13 దాటి 35 సెకండ్లైంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్.

పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవా మరి. నమస్తే. జై హింద్.